0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: నారాయణ

0: సమయం 6:45. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి

0: నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈ రోజు నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్టస్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బీసీ నిన్న సమావేశమైంది. ఈ సందర్భంగా వ్యవసాయ రుణాలతో పాటు వివిధ వర్గాలకు బ్యాంకులు అందిస్తున్న రుణాలు సేవలపై సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అన్ని రంగాలు వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకు రుణాలందించాలని కోరారు. అలాగే వ్యవసాయం, దాని అనుబంధ శాఖలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ముందస్తు అంచనాలతో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15 తేదీన స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం మరో 13 నెలల పాటు నిజాం పాలన సాగింది. చివరికి నాటి కేంద్ర హఠారిం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వ ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. దీంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడంతో పాటు యువతలో దేశభక్తి స్ఫూర్తిని నింపడమే ఈ దినోత్సవ నిర్వహణ లక్ష్యం. కాగా సెప్టెంబర్ 17ను తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పెరడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తదితరులు హాజరు కానున్నారు. మరోవైపు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం, 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అందించిన సేవలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరముందని అన్నారు. ప్రధానమంత్రికి మద్దతుగా ప్రజలు ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
1: సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా పేదల సంక్షేమం, రైతుల అభివృద్ది, యువతకు అవకాశాలు, ఇలా ప్రతి వర్గం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినమైన సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా కూడా ఒక దీపం వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా శ్రీ కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా వారణాసిలో నిర్వహిస్తున్న వారణాసి వాద్నగర్ సేవాయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి తిరిగి అమరావతి చేరుకుంటారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్న స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్స్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పి విఘ్నేశ్వర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: బీచ్లలో పేరుకుపోయిన చెత్తను ఒక్క రోజులో తొలగించడం కాదు, ముఖ్యంగా మెరైన్ లిట్టర్, ప్లాస్టిక్ పొల్యూషన్, సముద్ర పరిరక్షణ

0: ప్రజల్లో అవగాహన కల్పించడం మా యొక్క మెయిన్ మోటో.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో, ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందితో పాటు రోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా సురక్షితమైన వైద్యం, మందుల భద్రతపై అవగాహన కల్పించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. యువత భవిష్యత్తే రాష్ట భవిష్యత్ అని, వారి సాధికారతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతతో మంత్రి ముచ్చటించి విద్య, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ లక్ష్యాలపై వారితో చర్చించారు. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
3: యువతకు బంగారు భవిష్యత్ ఇవ్వాలి అన్నదే ప్రధాన లక్ష్యం. మీరు పూర్తి స్థాయిలో దృష్టి పెడితే ఏదైనా సాధించగలరు అని సగౌరవంగా అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజమాలి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక అంశం వచ్చింది అంటే అయితే సూపర్ హిట్ లేకపోతే సూపర్ ఫ్లాప్, ఈ రెండు అవుతున్నాయి. అంటే సూపర్ హిట్ అవ్వడానికి కారణం ఏంటి, మీలోనే కొంతమంది సరైన నాయకత్వం వహించి దాన్ని సరైన మార్గంలో తీసుకెళ్ళి సూపర్ హిట్ అవ్వదు.
2: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్ మరిన్ని వివరాలను అందజేస్తారు.
4: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో వీణను ధరించి హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. జ్ఞానానికి ప్రతీకగా భావించే హంసవాహనంపై శ్రీవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గురువారం ఉదయం సింహవాహన సేవ, సాయంత్రం ముత్యపు పందిరి వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
2: వాతావరణం. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీంతోపాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈరోజు నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
1: 101.3. ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
3: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
3: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
3: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
3: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహించారు.

ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈరోజు మూడవ తుది టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సమాపేశాలను ప్రారంభిస్తారు. అనంతరం సమాపేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే ఇతివృత్తంతో మూడు రోజుల పాటు జరిగే ఈ సమాపేశాల్లో సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన భారతీయ, అంతర్జాతీయ కంపెనీలు, విధానకర్తలు, మదుపర్లు, పరిశోధకులు, అంకుర పరిశ్రమలు, విద్యా సంస్థలు, విద్యార్థులు పాల్గొంటారు. కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతల్లో నాయకత్వ పాత్ర పోషించేందుకు భారత్ సంసిద్దంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు. సెమీకండక్టర్ రంగం ముందంజ వేస్తూ ఎన్నో అవకాశాలను కల్పిస్తోందన్నారు. తాజా సాంకేతికతలను, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన విధానాలు రూపొందించవలసిన అవసరం ఉందని మోదీ అన్నారు. ఈ రంగ అభివృద్దికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని, దీన్ని మరింత బలోపేతం చేసేందుకు తగిన సూచనలు చేయాలని పరిశ్రమ నేతలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ చర్యలు ఈ రంగ అభివృద్దికి దోహదపడగలవన్న కంపెనీల సీఈఓలు భారత్ ఈ రంగంలో సత్తా చాటగలదని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో విలీనమైన చారిత్రాత్మక రోజు. ఈ ఘట్టాన్ని స్మరించుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఈ రోజు వేడుకలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం 2022లో హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరుతో అధికారిక కార్యక్రమాలను ప్రారంభించింది. అదే ఏడాది సెప్టెంబర్ 17న జరిగిన తొలి కార్యక్రమానికి అప్పటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2025లో జరిగిన వేడుకల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలకు పరేడ్ గ్రౌండ్ సిద్దమైంది. నేడు జరిగే ప్రధాన కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే మంత్రులు జి కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రభుత్వ నాయకుడిగా ప్రజాసేవలో మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంలో బీజేపీ ఈ ఏడాది అక్టోబర్ 7న భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మోదీ సొంత ఊరైన వడ్నగర్లో సేవా సంకల్ప్ కార్యక్రమ ప్రారంభంలో హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొని వడునగర్, వారణాసి బైక్ ర్యాలీని ప్రారంభిస్తారు. ప్రజాసేవ పట్ల మోదీ నిబద్దత యువతను దేశ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇచ్చే ప్రోత్సాహాన్ని సేవా సంకల్ప్ అభియాన్ తెలియజేస్తుంది. మోదీ జన్మదినాన్ని బీజేపీ శ్రేణులు సేవా దివస్ గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నాయి. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అక్రమంగా తాను ఆక్రమించిన భూభాగాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. పీసీబీజేసీకి సంబంధించి వెలువడుతున్న వార్తల గురించి తలెత్తిన ప్రశ్నలకు విదేశీ వ్యవహారాల కార్యదర్శి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ భారత్ వైఖరి సుస్పష్టమని చెప్పారు. జమ్ముకాశ్మీర్, లద్దాఖ్ భారత్లో అభిన్న అంగాలని పునరుద్ఘాటిస్తూ పాకిస్తాన్ చైనాల మధ్య సరిహద్దు అంటూ లేదన్నారు. 1963 చైనా పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందాన్ని భారత్ ఏనాడు అంగీకరించలేదని, ఆ ఒప్పందానికి చట్టబద్దత లేదని భారత్ చెప్తూ వచ్చిందని గుర్తు చేశారు. భారత సార్వభౌమత్వానికి ఎదురయ్యే సవాళ్లను ఎంతమాత్రం సహించబోమని, తాను ఆక్రమించిన భూభాగాల నుంచి పాకిస్తాన్ తక్షణమే వైదొలగాలని భారత్ మరోసారి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార

శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమ లబ్ది చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. విశ్వకర్మ జయంతి అయిన నేటి నుంచి సవరించారు.

0: पे लेके आ गए। इससे करीब 51 लाख एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा।
1: పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టి నెట్వర్క్ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ కింద ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల రవాణా, యువతను ఉగ్రవాదంలోకి పురిగొల్పడం వంటి అనేక అక్రమ చర్యలకు సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది. భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ సంస్థ విద్వేషపూరిత ప్రచురణలు సైతం చేసిందని, ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జెరోమ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి 10 మంది నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 రోజుల గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 మే 25న మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 మంది చనిపోగా 35 మంది గాయాల పాలయ్యారు. సౌదీ అరేబియా మక్కాలో హౌతీ ఉగ్రవాదులు ద్రోణి దాడికి పాల్పడడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లింలకు అత్యంత పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రమైన మక్కాలో ఇటువంటి ఘటన జరగడాన్ని, సౌదీ ప్రజల ప్రాణాలకు వ్యవస్థలకు ముప్పు కలిగించే దాడులను భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పునరుద్దరించబడాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే 3వ తుది T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0తో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. భారతీయ సినిమా రంగానికి అందించిన అద్వితీయ సేవలకు గుర్తింపుగా సీనియర్ నటుడు అనంతనాగ్కి 2024 సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గుజరాత్ కేవాడియాలో ఈ నెల 22న జరిగే 72వ జాతీయ ఫిల్మ్ అవార్డుల వేడుకల్లో భాగంగా అనంతనాగ్కు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైనందుకు అనంతనాగ్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సహజమైన నటనకు, వైవిధ్యమైన పాత్ర పోషణకు అనంతనాగ్ పేరొందారని, దశాబ్దాల భారతీయ చలనచిత్ర రంగంపై ఆయన బలమైన ముద్ర వేశారని, ప్రతిష్టాత్మక ఫాల్కే అవార్డును పొందేందుకు సంపూర్ణ అర్హత కలవారని ప్రధానమంత్రి ప్రశంసలు తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కూడా అనంతనాగ్కు అభినందనలు తెలియజేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సీబీఎఫ్సీను పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 ఏళ్లపాటు కొనసాగే 18 సభ్యుల సీబీఎఫ్సీలో వినోద్ అనుపమ్, మనోజ్ జోషి, హన్స్రాజ్ హన్స్, ప్రీతి జింతా, సునీల్ శెట్టి, రూపాలి గంగులీ, ప్రియదర్శన్ తదితరులు సేవలందిస్తారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. వాతావరణం. ఈరోజు బీహార్, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, కేరళ, మాహే, తమిళనాడు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమాపేశాలను ప్రారంభిస్తారు. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: గుడ్ మార్నింగ్ మ్యామ్.
4: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
4: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈరోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
5: Yes, ma'am.
4: చెప్పండి.
5: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
4: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
5: Yes, ma'am.
4: గుడ్ గుడ్.
5: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7-8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

హాయ్ హలో గుడ్ మార్నింగ్, మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 7 o'clock దాటి 16 minutes దాటి 46 seconds ఎగ్జాక్ట్లీ అయిపోయింది టైం. మనం ఎంట్రీ చేసాం కాఫీ టైంకి. మరి ఈరోజు మీ అందరినీ అలరించేందుకు వచ్చేసా నేను మీ ఆర్జే చందనని. మరి బయట ఈరోజు వస్తూ ఉన్నప్పుడు నాకేమనిపించిందంటే, సూర్యాన్ని వరుణ్ణి పవన్ని వీళ్ళందరినీ వెతుక్కుంటూ రావడం కన్నా ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలి అనిపించింది. ఏంటంటే బయట అసలు ఎర్లీ మార్నింగే ఫుల్ ట్రాఫిక్ జంక్షన్స్, అబ్బాబ్బాబ్బా ఫుల్ సౌండ్ అండ్ లైట్స్, ట్రాఫిక్ లైట్స్ పొద్దున్నే ఇలా ఉంటే మన మూడంతా డిస్టర్బ్ అయిపోతుంది కదా. కానీ నేను అలా అవ్వలేదు. బట్ ఈ విషయం మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఈవెన్ ఎర్లీ మార్నింగ్ నుంచే మనకి ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయిపోతుంది అండ్ ఆ రష్ అలా ఉండిపోతుంది. ఇక ఈ టైం అంటే 7 నుంచి 10 వరకు కూడా ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ చుట్టుపక్కల గమనించుకుంటూ మీ వెహికల్ని డ్రైవ్ చేయండి. మరి ఇప్పుడు ఏం చేద్దాం, పాట కూడా అది విందాం. సో మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది మీకోసం సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు నుంచి. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఈ పాట విన్న తర్వాత మరిన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తుంటాను. స్టేట్ యూన్.

ఎస్, మంచి సాంగ్ అయితే వినేశారు. కాఫీ టైమ్ని అలా స్టార్ట్ చేసేసాం. మరి ఈ పాటలో మనకు ఒక టూ లైన్స్ ఉన్నాయన్నమాట. ఏదో తలవడం, వేరే జరగడం, సర్లే అనడమే వేదాంతం. నిజమే కదా? అంటే మనం ఏదో మనం చేసేయాలి, ఇలా చేసేయాలి, అలా చేసేయాలని, మనకి ఇలా ఉండాలి, అలా ఉండాలి, మన లైఫ్ అబ్బో ఎన్నో ఊహించేసుకుంటూ ఉంటాం, తలుచుకుంటూ ఉంటాం. కానీ అవన్నీ జరుగుతాయా? వాటికి వేరే విధంగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా చివరికి. సో అదే వేదాంతం అనమాట. మరి దేన్నో వెతుకుతూ ఉంటాం, ఎన్నో అడుగుతూ ఉంటాం, రిటర్న్ మన లైఫ్లో మనమే క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటాం, అసలు నాకే ఎందుకు ఇలా జరిగింది అని క్వశ్చన్ వేసుకుంటూ ఉంటాం. సో ఎప్పుడూ తెలియని రాద్ధాంతాలు అనమాట ఇవన్నీ కూడా. సో అది విషయం. మరి వీటన్నిటినీ దాటుకుంటూ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా, ఈరోజు ఇలా జరిగింది, నెక్స్ట్ డే బాగుంటుంది అని చెప్పి మనం అనుకోవడమే మన లైఫ్కి మంచి కంటిన్యూషన్ అనమాట. సో ఇలా మన లైఫ్ని కంటిన్యూ చేసేద్దాం అండ్ నేను కూడా మీతో పాటే. మరి ఈరోజు చాలా విషయాలు అయితే నేను మీతో షేర్ చేయబోతున్నాను. అండ్ ముందుగా ఈరోజు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు కూడా స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా అయితే మన కేంద్ర ప్రభుత్వంలోని హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ వారు, అలాగే జల్శక్తి మంత్రిత్వ శాఖ వారు ఒక మంచి కార్యక్రమాన్ని అయితే చేపట్టారనమాట. అదే స్వచ్ఛతా హీ సేవా క్యాంపెయిన్. మరి ఈ క్యాంపెయిన్లో భాగంగా పాఠశాలలు, కమ్యూనిటీలు, అలాగే బహిరంగ ప్రదేశాలు వీటన్నిటికీ కూడా కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఈ 4 రోజుల పాటు అంటే పరిశుభ్రత కార్యక్రమాలు. మన దేశం ఎప్పుడూ క్లీన్ అండ్ నీట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛతా హీ సేవా అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారనమాట. మరి ప్రతి ఏడాది కూడా ఒక థీమ్ అయితే ఉంటుంది. మరి ఈ ఏడాది ఒక థీమ్ ఉంది, అది ఏంటి అంటే స్వచ్ఛతామే సహభాగ్, స్వచ్ఛ భారత్ వికసిత్ భారత్ అనమాట. అంటే పరిశుభ్రతలో ప్రజల యొక్క భాగస్వామ్యం అండ్ అలాగే స్వచ్ఛ భారత్, అభివృద్ధి చెందిన భారత్, మరి ఇది థీమ్ అయితే. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రభుత్వం ఒక్క బాధ్యత మాత్రమే కాదు, అంటే ప్రభుత్వం ఒక్కటే చేయాల్సిన బాధ్యత మాత్రమే కాదు, మనందరి భాగస్వామ్యం ఉంటేనే అది ముందుకెళ్తుంది అండ్ అలాగే సక్సెస్ అవుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఏ ప్రదేశాలు మెయిన్లీ పరిశుభ్రత ప్రదేశాలుగా పరిగణించబడ్డాయి అని అంటే మెయిన్లీ పబ్లిక్ ప్లేసెస్ అనమాట. అంటే మాల్స్, లేకపోతే పార్కింగ్ ఏరియాస్ అండ్ ఎక్కువగా కలిసే ప్లేసెస్ అన్నీ కూడా అనమాట, పార్క్లని. సో ఇట్లా రకరకాల ప్లేసెస్ ఉంటాయి కదా. అండ్ ఇవే కాకుండా కొన్ని డంపింగ్ యార్డ్స్ లాంటి ప్రదేశాల్లో కూడా కొంతమంది నివసించే అవకాశం ఉంటుంది కదా, అంటే వాటికి దగ్గరగా. సో అలాంటి ప్రదేశాలు అండ్ స్కూల్స్ అండ్ అలాగే కాలేజెస్, ఇలా ఈ అనేక మంది గ్యాదర్ అయ్యే చోట ముఖ్యంగా ఆ క్లీన్లీనెస్ అనేది చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు ఇవాళ నుంచే. అండ్ అక్కడి నుంచి మరి మిగిలిన ఏరియా సంగతి ఏంటి అని అనే డౌట్ మీకు రావచ్చు. మిగిలినవన్నీ ఏమై ఉంటాయి మహా అయితే మన ఇండ్లు, లేకపోతే మనం పనిచేసే ప్రదేశాలు, ఆఫీసెస్. సో ఇవన్నిటినీ శుభ్రపరచుకునే బాధ్యత ఇంకెవరిది, మనదే కదా. మరి ఈ విషయాన్ని మనందరికీ అలా అవగాహన కల్పిస్తూ ఈ రోజు నుంచి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు కూడా కొన్ని పరిశుభ్రత కార్యక్రమాలు అయితే చేపట్టారనమాట. మరి ఇందులో భాగంగా మనం కూడా ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటికి వెళ్ళారు, మీరు బయటికి వెళ్ళినప్పుడు ఒక 10 వస్తువులు కొనుక్కున్నారు, 10 రకాల ప్యాకింగ్ ఐటమ్స్ కొనుక్కున్నారు. ఆ ప్యాకింగ్ ఐటమ్స్ ఇంటికి తెచ్చుకుంటారు, వాటిలో 5ని ఉపయోగించేసి ఆ కవర్స్ అనేవి పడేస్తారు కదా. అలా పడేసేటప్పుడు మనం దారిలో వెళ్తూ ఉన్నప్పుడు, ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా చాలామంది పడేస్తూ ఉంటారు. సో అలా పడేసే బదులు మీతో

ఒక చిన్న క్యారీ బ్యాగ్ మీతో పాటు మీరు తీసుకుని వెళ్ళి, మీరు ఎప్పుడైతే బయటకు వెళ్తారో అలాంటప్పుడు అది ఆ క్యారీ బ్యాగ్లో మీ వేస్ట్ అంతా పడేసి, అండ్ దాన్ని మీకు ఎక్కడైతే మనకి డస్ట్బిన్స్ ఏర్పాటు చేసేసి ఉంటారో ఆల్రెడీ కొన్ని ప్లేసెస్లో, సో అలాంటప్పుడు అక్కడ మీరు పడేయడం బెటర్ అనమాట. మెయిన్లీ బస్ స్టాప్స్లో కూడా మనకి కనబడుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే మీ యొక్క వేస్ట్ని మీరు పడేయాలి అనుకుంటారో, ఎక్కడ పడితే అక్కడ కాకుండా మనకి కరెక్ట్ ప్లేస్ అనేది ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. సో అలా కరెక్ట్ ప్లేస్లో పడేయడం, అండ్ అలాగే మీ చుట్టుపక్కల పరిసరాల్లో అపరిశుభ్రంగా ఉంటే గనక శుభ్రం పరచడం, ఇవి కూడా మన బాధ్యతే. మరి పరిశుభ్రత ఒక కార్యక్రమంగా కాకుండా మన రోజువారీ అలవాటుగా మారాలి. అప్పుడే అసలైన ఈ పరిశుభ్రత వైపుగా మన భారతదేశం ముందుకెళ్తుంది. సో ఈ లక్ష్యం అనేది నెరవేరుతుంది. మరి స్వచ్ఛతా హీ సేవలో మీరు కూడా సేవ అందించేయాలి అని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ మంచి సాంగ్ అయితే వినిపించే స్థాయిలోపు అయితే మీకోసం స్పెషల్ డేస్ చెప్పబోయే లోపు వినయండి, వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఎస్, మంచి పాట అయితే అలా వినేశారు. స్పీడ్ ఉన్నాడు మూవీ నుంచి అండ్ మనం కాఫీ టైంలో ఉన్నాం. ఈ సినిమా టైటిల్లోనే మనకు ఒక చిన్న ఇది ఉందన్నమాట, క్లూ లాంటిది వాళ్ళ డే స్పెషల్కి. సో టైం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఆ టైం మనకు వచ్చినప్పుడు ముఖ్యమైన సమస్యలపై మౌనం వీడి మార్పు కోసం ముందుకు రావాలి అనే సందేశం కోసం ఈ టైమ్స్ ఆఫ్ డే అనే ఒక డేని అయితే క్రియేట్ చేశారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక సమస్య ఉంది, ఆ సమస్య పైన మనం అలాగే ఉంటే సైలెంట్గా మనం ఈ ప్రాబ్లం ఎప్పుడూ సాల్వ్ అవ్వదు. సో అలా ఆ ప్రాబ్లం మనకి సాల్వ్ అవ్వాలి అని అంటే మౌనం వీడాలి, మార్పు కోసం ముందుకు సాగాలి. సో ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ స్పెషల్ డే అనమాట. ముఖ్యంగా కార్యాలయాలు కానీ వృత్తిపరమైన ప్రదేశాలు కానీ, వీటిల్లో చాలామంది మన పై అధికారి ఏదో అంటున్నారులే అని చెప్పి, సరేలే మనం మన మన జాబ్ ముఖ్యం, మన లైఫ్లో మనకి చాలా అబ్స్టకల్స్ ఉన్నాయి, సో వాటిని మనం ముందుకు తీసుకెళ్ళాలి, అంటే మన అబ్స్టకల్స్ని సాల్వ్ చేసుకోవాలి, మన లైఫ్ అలా ముందుకు సాగాలి అని అనుకున్నప్పుడు, ఆ వేధింపులు అన్యాయానికి వ్యతిరేకంగా ఏది మనం పోరాడకుండా కామ్గా అలా ఉండిపోతూ వాళ్ళు చెప్పిందే చేసుకుంటూ పోతూ ఉంటే, సో అలాగా మీరు ఆ తిప్పల్ని పడాల్సిందే అనమాట. ప్రతి ఒక్కరికి గౌరవంగా భద్రంగా పనిచేసే హక్కు అనేది ఉంటుంది. సో అన్యాయం జరిగినప్పుడు ఆ బాధితుడిని నిందించడం కాకుండా సమస్యను అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అనమాట. సో ఇలా ఈ యొక్క మార్పు అనేది ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్లో రావాలి. సో ఆఫీస్ అనే కాదు, ఇళ్లల్లో కూడా రావాలి. సో మార్పు అనేది ఒక్క రోజులో రాదు కదా, చిన్న చిన్నగా మార్పు వస్తుంది. కాబట్టి ఆ చిన్న చిన్న అవగాహనలతో మొదలయ్యే ఆ చిన్న మార్పు మన చుట్టూ మనకున్న వాళ్ళ ప్రభావం మన మీద పడకుండా ఉంటుందన్నమాట. అండ్ అంతేకాదు, చుట్టూ ఉన్న వారిని గౌరవించడం, వాళ్ళ మాట వినడం కూడా ఆ మార్పులో ఒక భాగమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది, దానికి పక్కన మన ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరో ఒకళ్ళు ఒక సొల్యూషన్ ఒక సలహా లాగా ఇస్తూ ఉంటారు. వీలైతే దాన్ని మనం పాటించగలిగితే పాటించాలి. సో అది విషయం. అని అలా అని చెప్పి మనం మౌనంగా అమ్మ మనకెందుకులే అన్నట్లుగా వదిలేస్తే చివరికి ఆ సమస్యకి టైం అయిపోతుంది అనమాట. సో అదే విషయం. సో ఈరోజు టైమ్స్ ఆఫ్ డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాం అండ్ ఇంకా మాట్లాడుకుందాం, ఇంకొన్ని స్పెషల్ డేస్ కూడా ఉంటాయి. ఈలోపు అయితే మన శంకర్ దాదా ఎంబీబీఎస్ గారు కొన్ని విషయాలు మనతో షేర్ చేయబోతున్నారు పాట రూపంలో. సో వినేసేయండి, మంచి సాంగ్ మీకోసం వస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: ఏమైందన్నా?
1: ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

ఆశపడే నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

శంకర్ దాదా ఎంబీబీఎస్ నుంచి సాంగ్ వినేశారు కదా, మరి నిజంగా ఈ లైఫ్ అంటే నిజంగా ఒక మాయ లాంటిది. మరి మాట్లాడుకుందాం ఈరోజు ఈ యొక్క పాట వల్ల రెండు స్పెషల్స్ మాట్లాడుకోవచ్చు మనం. సో ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ పేషెంట్ సేఫ్టీ డే అన్నమాట, అంటే రోగి యొక్క భద్రతా దినం.

ఉత్సవం అన్నమాట ఈరోజు. సో ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 17న మనం ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. మరి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మనకి సరైన చికిత్స ఎలా అందిస్తారు, రోగి యొక్క భద్రత చూసుకోవడం కూడా ముఖ్యమే అని చెప్పి గుర్తు చేయడం కోసం అనమాట. మరి హాస్పిటల్స్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు పేషెంట్ యొక్క భద్రత కూడా ముఖ్యంగా భావించి చికిత్స అయితే అందించాలి కదా. మరి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారనమాట. సరైన మందుని సరైన మోతాదులో సరైన సమయంలో ఇవ్వడం వంటి చిన్న చిన్న జాగ్రత్తల నుండి పెద్ద పెద్ద ప్రమాదాల వరకు రోగి యొక్క భద్రత విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు అనేవి నివారించవచ్చు. సో ఆ రోగి పేరు, ఆ రోగికి సంబంధించిన మందుల వివరాలు, లేదా ఆ మందుల వల్ల ఒకవేళ ఏమన్నా ఎలర్జీ వచ్చే అవకాశం ఉందా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా వైద్య సిబ్బందికి స్పష్టంగా వైద్య సిబ్బందికి మనం ముందుగా అంటే ఈ వ్యక్తికి ఇది పడదండి లేకపోతే ఇట్లా ఏవోటి ఉంటాయి కదా, సో అలాంటివి మనం కూడా చెప్పాలి. అండ్ ఇలా చేస్తే ఇలా అవుతుంది అని వైద్య సిబ్బంది పేషెంట్ యొక్క తరపున ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా చెప్పాలన్నమాట వ్యక్తులకి. సో అలా చెప్పడం ఇద్దరి బాధ్యత. మరి ఆరోగ్యం గురించి మనకి చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అమ్మో ఏం జరుగుతుందో, ఇది తినచ్చో లేదో, లేకపోతే ఈ మందులు వేసుకోవచ్చో లేదో, ఈ టైంకి వేసుకుంటే ఏమవుతుంది, పొద్దున వేసుకోవాలా సాయంత్రం వేసుకోవాలా, లేకపోతే ఇలా రకరకాల డౌట్లు, ఏ టెస్ట్ చేయించుకోవాలి, ఏ వయసులో ఏం తినాలి, నేను ఏ ఎక్సర్సైజెస్ చేయాలి, ఇలా ఆరోగ్యానికి సంబంధించి చాలా ప్రశ్నలు మనకి రన్ అవుతూ ఉంటాయి. మరి అలా రకరకాల ప్రశ్నలు మనకి అడగడానికి ఎప్పుడూ మనం వెనకాడకూడదన్నమాట. డాక్టర్స్ని మనకున్న ప్రతి డౌట్ని మనం అడగగలగాలి. అండ్ అలాగే వైద్యులు, నర్సులు, రోగులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసినప్పుడే ఈ యొక్క సురక్షితమైన వైద్యం అనేది ముందుకు సాధ్యమవుతుందన్నమాట. సో అలా సరైన చికిత్సతో పాటు సరిగ్గా మనం జాగ్రత్త తీసుకోవడం కూడా అవసరమే. సో ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఇంటర్నేషనల్ పేషెంట్ సేఫ్టీ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఇందాక టైమ్స్ ఆఫ్ డే గురించి అయితే మాట్లాడాను కదా, అంటే మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకపోతే వచ్చే సమస్యల వల్ల టైం అయితే అప్ అయిపోయింది, టైమ్స్ అప్ అనేసి. సో టైం కూడా మనకి ఉండదన్నమాట మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు అయితే. సో కానీ ఇంకొక స్పెషల్ కూడా ఉంది తెలుసా, ఈరోజు మనం మాట్లాడడంతో పాటు ఇతరులను కూడా శ్రద్ధగా వినాలి, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఇంటర్నేషనల్ డే ఆఫ్ లిజనింగ్ కూడా ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాం. చాలాసార్లు ఎదుటివారికి పరిష్కారం కంటే ముందుగా తన మాటలను ఎవరు ఓపికగా వినాలి, వినగలరు అనేదే మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. అంటే కాకపోతే ఇక్కడ చిన్న సామెత కూడా ఉంది, వినేవాడికి చెప్పేవాడు లోకు అని. సో అట్లా ఈ యొక్క మాట ప్రకారం గమనిస్తే, సో కానీ లోకు అన్ని సందర్భాల్లో అవ్వరనుకోండి, నిజంగా మనం వింటున్నప్పుడు ఆ ఎదుటివారి భావాలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు, సమస్యలు ఏంటి అనేది బాగా అర్థమవుతుంది ముందుగా. అలా అర్థమవడం కోసమన్నా వినాలన్నమాట. ఒక చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం కూడా మనకి, నేను ఇప్పుడు తప్పు చేశానేమో, నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలనో లేదో అని అవతల వాళ్ళతో చెప్పాల్సి వచ్చినప్పుడు అది చెప్తున్నప్పుడు దాన్ని తప్పుగా కాకుండా వేరే భావంతో అర్థం చేసుకుంటే అక్కడే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో వినడం అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. లిజనింగ్ కంటే కేవలం చెవులతో శబ్దం వినడం కాదు, మనసుతో అర్థం చేసుకోవడం. కాసేపు ఫోన్ పక్కన పెట్టి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో అనేది కూడా మనం వినాలి. వాళ్ళ కళ్ళల్లో చూసి, వాళ్ళ మాట మధ్యలో ఉన్న ఆ గ్యాప్ని బట్టి వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటనేది అర్థం చేసుకోగలగాలన్నమాట. కొన్నిసార్లు మనం చెప్పే ఆ చిన్న సొల్యూషనే వాళ్ళ లైఫ్లో చిన్న సొల్యూషన్ కాస్త పెద్ద చేంజ్ తీసుకొస్తుంది. సో ఇట్లా మీరు అప్పుడప్పుడు కాకుండా వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తున్నారు, అవతల వ్యక్తి మనకి ఏం చెప్తున్నారు అనేది వినడం నేర్చుకోండి. ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు కాఫీ టైంలో, ఒక స్మాల్ బ్రేక్ తర్వాత, మంచి సాంగ్ తర్వాత. వింటూ స్టే ట్యూన్డ్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

హరిచరణ్ వాయిస్ లో మంచి సాంగ్ ముక్కుందా అని వినేశారు కదా. ఇలాంటి మంచి సాంగ్స్ వింటున్నప్పుడు ఆటోమేటిక్ గా మైండ్ మ్యూజిక్ వైపు వెళ్ళిపోతుంది కదా. మరి సంగీతం ద్వారా మనకి కథలు, భావాలు, మన జీవిత అనుభవాలను పంచుకునే ఒక స్పెషల్ డే ఉంది. అదే ఇంటర్నేషనల్ కంట్రీ మ్యూజిక్ డే అనమాట. సాధారణ మనుషుల జీవితం గురించి, అలాగే వాళ్ళ మధ్య ప్రేమల గురించి, ఫ్యామిలీస్ గురించి, అండ్ ఏదన్నా ట్రావెల్ చేసేటప్పుడు ఆ టూర్స్ గురించి, లేకపోతే మనకున్న కష్టాల గురించి, ఇలా రకరకాల విషయాల మీద మనకి ఎన్నో రకాల పాటలు అనేవి మనం వింటూనే ఉంటాం. మరి సంగీతం అనేది వినేవాళ్ళకి చాలా సహజంగా, దగ్గరగా భావాలని వ్యక్తపరిచే విధంగా ఉంటుంది కదా. మరి ఒక పాటలోని చిన్న కథ కూడా మన జీవితంలోని ఎన్నో జ్ఞాపకాలని గుర్తు చేస్తూ ఉంటుంది. సంగీతానికి భాష లేదు, ప్రాంతం అంతకన్నా లేదు, భావం మాత్రమే ఉంటుంది. మరి ఇటువంటి భావమే మన మనసులో మనల్ని అలా తట్టి లేపుతుంది. మరి అటువంటి భావం మనకి ఎన్నో పాటలు మనకి అందిస్తూ ఉంటాయి కదా. జానపద పాటలైనా, మనకి భక్తి గీతాలైనా, ఇలా ఏ శైలిలో ఉన్నా సరే పాట అనేది మనకి మన భావాన్ని మార్చేయగలదు, అలాగే మన లైఫ్లో ఒక మోటివేషన్ని తీసుకురాగలదు. మరి అటువంటి పాటలు, ఫర్ ఎగ్జాంపుల్ జానపద పాటలే తీసుకోండి, ఆ పాటల్లో మనకి మన స్వచ్ఛత, పల్లెటూరు స్వచ్ఛత, అలాగే మట్టి మనుషులు, సో వాళ్ళ యొక్క జీవన శైలి, ఇలాంటివన్నీ కూడా మనకు వినబడుతూ ఉంటాయి. మరి ఒక మంచి సంగీతం విన్నప్పుడు ఏమనిపిస్తుంది, అది మన చెవులు దాకే కాదు, మన మనసుకు కూడా ప్రయాణం అయ్యేలాగా ఉంటుంది. మరి ఇలాగా అటువంటి పాటకి భాష లేదు కాబట్టి మనం ఈ యొక్క మ్యూజిక్ అనేది వరల్డ్ వైడ్గా అందరికీ ఒక థెరపిస్ట్ లాగా ఉంటుంది కాబట్టి, మరి అటువంటి మ్యూజిక్ని మనందరం కూడా గుర్తించాలి, గౌరవించాలి. ఈ విషయాన్ని మనకి తెలియజేస్తూ ఇంటర్నేషనల్ కంట్రీ మ్యూజిక్ డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ ఇంకొక మంచి స్పెషల్ డే ఉంది. మాట్లాడుకోబోయే ముందు ఒక మంచి సాంగ్ మీకోసం వినిపించేస్తున్నాను. సంగీత సామ్రాట్ సినిమా నుంచి వింటూ స్టే ట్యూన్.

0: మంచి పాఠాలు వినేసాం కదా సంగీత సమ్రాట్ నుంచి. మరి చివరిగా తెలుసుకోబోయే ఆ స్పెషల్ డే ఏంటి అని అంటే, మన ఇంట్లో పెంచుకునే పక్షుల పట్ల మనకి ప్రేమ బాధ్యత రెండూ ఉండాలి అని గుర్తు చేసే రోజన్నమాట. అదే నేషనల్ పెట్ బర్డ్ డే. మరి చాలా మంది బర్డ్స్ ని తమ పెట్ బర్డ్స్ గా పెంచుకుంటూ ఉంటారు కదా, చిలుకలు, ఫిన్చెస్, క్యానరీస్, ఇలా రకరకాల పక్షులు అయితే మన ఇంట్లో మనకి చక్కగా కిలకిల రావాలు చేస్తూ మనకి అందాన్ని సందడిని తీసుకొస్తాయి ఇంటికైతే. మరి అటువంటి పక్షుల్ని పెంచుకోవడం అంటే వాటికి కేవలం ఆహారం పెట్టడం, వాటి గూడు సరిగ్గా ఉందా లేదా ఇది మాత్రమే కాదు, వాటికి పరిశుభ్రమైన ప్రదేశాన్ని, సరైన ఆహారం, నీరు, తగినంత ఎగిరేందుకు స్థలం, వీటన్నిటిని కూడా మనం ఏర్పాటు చేయాలన్నమాట. మరి పక్షులకు కూడా భయం, ఒంటరితనం లాంటి భావాలు ఉంటాయి కదా, మరి ఆ భావాలు మనం కూడా అనుభవిస్తూ ఉండే మనకు కూడా వచ్చే భావాలే కదా. సో అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, పక్షులు కూడా మనలాంటి ఒక ప్రాణి అని చెప్పి మనం గుర్తించాలి. సో ఎప్పుడు పెట్ బర్డ్స్ని పెంచుకుంటూ అలా ఏదో వాటిని అలా చిన్న చిన్న కేజెస్లో ఉంచేసేయడం, వాటిని ఏదో కాసేపు అలా మనం కాలక్షేపం చేయడం, వాటికి ఫుడ్ వేయడం, ఇవి మాత్రమే మన పనిగా కాదు, వాటితో కాసేపు ప్రేమగా మనం మింగిల్ అవ్వగలగాలి. సో ఒక అలంకార వస్తువులాగా పక్షుల్ని మన ఇంట్లో పెంచుకోవడం కాకుండా మన లైఫ్లో, మన ఫ్యామిలీలో కూడా ఒక మెమరీ ఇలాంటి బర్డ్స్ అనేవి మనం గుర్తించాలి. సో అప్పుడే మన నిజమైన ప్రేమ వాటికి చెందుతుంది అండ్ వాటి యొక్క ప్రేమ మనకి అందుతుంది అన్నమాట. సో అట్లా ఈరోజు మనందరికీ ఈ విషయాన్ని గుర్తు చేస్తూ నేషనల్ పెట్ బర్త్ డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాం. మరి ఇది వాళ్ళ కాఫీ టైం. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ విజ్ అవడాలో బోల్డ్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను. వింటూ స్టే ట్యూన్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. వివిధ సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు మెమోంటాల ఈ ఆక్షన్ ఈరోజు ప్రారంభమవుతుంది. కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, హస్తకళల వైభవాన్ని చాటే పెయింటింగ్లు, వస్త్రాలు, విగ్రహాలు, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన వస్తువులు ఇందులో ఉన్నాయని చెప్పారు. వీటి అమ్మకం ద్వారా లభించే ఆదాయాన్ని ప్రధానమంత్రి నమామి గంగే ప్రాజెక్టుకు అంకితం చేస్తారని తెలిపారు. రామాయపట్నం పోర్టు సమీపంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ చేపట్టనున్న గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోలీ కెమికల్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రిఫైనరీ సమీపంలో పెట్రోకెమికల్ పార్కును కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సీఎండీ సంజయ్ ఖన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లాను డోలీరహిత జిల్లాగా మార్చారు.

తీర్చడమే ప్రధాన లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 142 బీటీ రోడ్లను నిర్మించి ప్రతి గ్రామానికి అనుసంధానం కల్పిస్తామని చెప్పారు. అర్హులైన గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు, అర్హులైన నివాసితులకు ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ది సంక్షేమంపై జిల్లా కలెక్టరేట్లో మంత్రి సవివరమైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏలూరు జిల్లా బాదంపూడిలోని దేశీయ జల మత్స్య సంవర్ధన శిక్షణా కేంద్రంలో 3 నెలల మత్స్య పెంపక శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్వీఎస్ఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 28లోగా దరఖాస్తులు సమర్పించాలని, 18 నుంచి 30 ఏళ్ల వారికి అర్హత ఉండగా 5వ తరగతి పైబడిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైన వారికి శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తారు. దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలపై సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతోపాటు కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో ఈ నెల 19న బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి 3-4 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశముందని, ఈ ప్రభావంతో వచ్చే వారంలో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రాష్టంలో పోలీస్ అగ్నిమాపక జైళ్లు, ఎస్పీఎఫ్ పోలీసు ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, పోలీసు కమ్యూనికేషన్, ఫోరెన్సిక్ విభాగాల్లో మొత్తం 2050 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఎస్ఐ, కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలతో పాటు ఫోరెన్సిక్ నిపుణుల పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు slprb.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పోలీసు నియామక మండలి చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: City FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
5: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
4: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
5: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.
6: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
7: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
6: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
8: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 8 o'clock 11 minutes 35 seconds ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంటర్ చేసాం గుడ్ మార్నింగ్ విజయవాడకి.

ఏరియాస్కి దగ్గరగా ఇట్లాంటి వాహనాలు వెళ్ళినప్పుడు మరి వెళ్ళాలి, తప్పదు అనుకుంటే వెళ్ళాలి. కాకపోతే మనకి తీరిగ్గా ఉండి ఏదో మనం అలా అలా రోడ్ల మీద చిక్కాలు కొట్టాలి అనుకున్నప్పుడు, సో అలాంటప్పుడు టైం వేస్ట్ అవుతుంది. సో ఇట్లా మనకి ఎర్లీ మార్నింగ్స్ పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ కూడా అవుతుంది. అండ్ మాట్లాడుకుందాం, అండ్ ఇప్పుడైతే పెట్రోల్ డీజిల్ రేట్స్ గురించి మీతో షేర్ చేస్తున్నాను. సో 1 లీటర్ పెట్రోల్ ఎంత ఉంది ధర అంటే 117.25 రూపాయలు ఉందన్నమాట. సో 1 లీటర్ డీజిల్ ధర వచ్చేసి 104.96 రూపాయలు ఉంది. సో అది విషయం, మరి ఇంకా బోల్డ్ విషయాలు మాట్లాడుకుందాం ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఇప్పుడు మంచి సాంగ్ మీకోసం వస్తుంది, వింటూ ఆనందించండి, స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్పి పట్నాయక్ గారు ఉషా గారు కలిసి పాడిన పాట జయం సినిమా నుంచి వినేశారు. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మరి ముందుగా ఒక గ్రామ్ బంగారం వచ్చేసి 15,345 రూపాయలు ఉందన్నమాట. నిన్నటి కంటే ఈరోజు కొంచెం పెరిగింది. అండ్ 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర వచ్చేసి 14,066 రూపాయలు ఉందన్నమాట. 14,066 రూపాయలు 22 క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ధర. మరలాగే 18 క్యారెట్ల బంగారం అయితే 11,509 రూపాయలు ఉంది ఒక గ్రాము ధర అయితే. మరి ఇవి బంగారం ధరలు అయితే, మరి వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా. ఒక గ్రాము వెండి వచ్చేసి 249.90 రూపాయలు ఉంది. అలాగే ఒక కిలో వెండి వచ్చేసి 249,900 రూపాయలు అనమాట. సో ఇవి బంగారం వెండి ధరలు అయితే. మరి ఈరోజు మన గుడ్ మార్నింగ్ విజయవాడలో ఏం మాట్లాడుకుందాం. మనలో చాలా మందికి ఒక అనుభవం ఉంటుంది, అంటే ఎలా ఇంట్లో కూర్చుని ఏదన్నా ఒక ప్రాబ్లం గురించి సొల్యూషన్ కోసం ఆలోచిస్తున్నప్పుడు అస్సలు మనకి ఆ బుర్రలో ఐడియానే రాదు కదా, ఏంటబ్బా ఈ అసలు ఈ ప్రాబ్లం ఎప్పటికి సాల్వ్ అవుతుంది అని చెప్పి. కానీ అలా కాసేపు బయటకు వెళ్ళి 4 అడుగులు వేయడం మొదలు పెట్టగానే అరే ఇలా చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి అప్పుడు తడుతుంది అనమాట మన బ్రెయిన్లో. అసలు మనం నడుస్తున్నప్పుడు మన బ్రెయిన్లో ఏం జరుగుతుంది తెలుసా, మనకి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయట. ఎందుకు అసలు ఇలా జరుగుతుంది, వాకింగ్ చేస్తూ ఉంటేనే ఎందుకు కొత్త ఐడియాలు వస్తాయి. అసలు చాలామంది రైటర్స్ అలాగే సైంటిస్ట్ వీరందరూ కూడా నడుస్తూ ఆలోచించడానికి అసలు ఎందుకు ఇష్టపడుతూ ఉంటారు. దీని వెనక మన బ్రెయిన్, మన బాడీ మూమెంట్, నేచర్, ఈ మూడిటి మధ్య ఉన్న ఒక అందమైన కనెక్షన్ దాగి ఉందన్నమాట. అంటే కొన్నిసార్లు మన ఆలోచనలకు కావాల్సింది దారి, ఆ దారి ఎక్కడుందో తెలుసా, మనం నడిచే దారిలోనే ఉంది అట. మరి ఆ విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అంటే వాకింగ్కి థింకింగ్కి చాలా దగ్గర రిలేషన్ ఉంది. మరి అదేంటో తెలుసుకుందాం ఇవాళ మన గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఇప్పుడైతే మీకోసం మంచి పాట వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఫ్యామిలీ స్టార్ నుంచి సాంగ్ అయితే వినేశారు సిత్ శ్రీరామ్ వాయిస్ లో. మరి ఇందాకన్నా మనకి చెప్పాను కదా, నడుస్తూ ఉంటే అట్లా మనకి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయట. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకుందాం ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో మన శరీరం కదులుతూ ఉన్నప్పుడు మన బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది. సో వాకింగ్ లాంటి ఒక రిథమిక్ మూమెంట్ మన అటెన్షన్ని ఒకే సమస్యపై గట్టిగా బిగించి ఉంచకుండా కొంచెం రిలాక్స్డ్ స్టేట్లోకి తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. దాంతో ఏమవుతుంది, మన మైండ్లో ఉన్న రకరకాల థాట్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవ్వడానికి అవకాశం పెరుగుతుంది. అప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సాధారణంగా దాని మీదే మనం చాలా గట్టి కాన్సన్ట్రేషన్ పెట్టేస్తాం. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, దీనికి ఇప్పుడు పరిస్థితి ఏంటి, దీని ఆన్సర్ మనకి ఎలా వస్తుంది, ఇలా అంటే ప్రాబ్లం అంటే మ్యాక్స్ ప్రాబ్లం కాదు, లైఫ్ ప్రాబ్లం. సో ఇలా ఆలోచిస్తూ ఉంటాం కదా. అలా ఎక్కువ ప్రయత్నించినప్పుడు కొన్నిసార్లు బ్రెయిన్కి మనకి ప్రెజర్ పడుతుంది. కానీ మీరు కనుక వాకింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడేం జరుగుతుందో తెలుసా, అంత ప్రెషర్లో ఉన్నా కూడా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అప్పుడే దొరుకుతుందట. సో అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం ఫోకస్ మారడం, కాస్త కాళ్ళు నడుస్తూ ఉంటాయి కదా, దానివల్ల ఏమవుతుంది, నడక వల్ల మన శరీరంలోని ప్రతి భాగంలో కదలికలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. అలా మన చుట్టూ ఉన్న వాతావరణం అంటే చెట్లు, రోడ్లు, ఆకాశం, మనుషులు ఇవన్నీ మనకి కళ్ళకు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో మన బ్రెయిన్ కంప్లీట్గా ఐడిల్గా ఉండదట. అదే సమయంలో మనకి ప్రాబ్లం మీద ఉన్న ఫోకస్ అనేది కొంచెం తగ్గుతుంది. అంటే మనం

దేని గురించి బాగా ఆలోచిస్తున్నామో దాని మీద ఫోకస్ కొంచెం తగ్గుతుంది. ఆ తర్వాత అప్పుడేమవుతుంది, మనకి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ కనెక్షన్స్, అంటే దారిలో వెళ్తూ ఉంటే తెలిసిన వాళ్ళని పలకరిస్తూ ఉంటాం, లేదా మనకి కొన్ని కొన్ని ఏదన్నా ఒక మంచి బుక్ లేకపోతే ఏదన్నా ఒక పోస్టర్ చూడగానే అరే ఈ సినిమా ఉన్న అప్పుడు చూసాం కదా ఇలా అనుకుంటూ ఉంటాం. సో అట్లా కొంచెం డైవర్ట్ అనేది అవుతూ ఉంటాం కదా. సో అప్పుడేమవుతుంది, మనకి ఆ డైవర్షన్ అనేది ఏ ప్రాబ్లం గురించి అయితే మనం ఆలోచిస్తున్నామో దాని మీద ఒక ఐడల్ ఫోకస్ని తీసుకొస్తుంది అనమాట. అలాగా మనం ఎప్పుడైతే డైవర్ట్ అయ్యి మళ్ళీ తిరిగి ఆ ప్రాబ్లం దగ్గరికి వస్తామో అప్పుడు కరెక్ట్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ దీనికోసం మన దగ్గర ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఉంది, అదేంటనేది నేను మీకు షేర్ చేస్తాను ఇంకొక మంచి సాంగ్ తర్వాత. వింటూ స్టే ట్యూన్డ్.

ఒక చిన్న ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి టీచర్ ఒక అసైన్మెంట్ ఇచ్చారు, అంటే ఏదన్నా చేసుకురమ్మని, వర్క్ చేసుకురమ్మని అసైన్మెంట్ ఇచ్చారు. బట్ నెక్స్ట్ డే అయినా కూడా ఒక పిల్లవాడు అది చేయలేకపోయాడు. అంటే అదే అందులో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది. అలా ఆ ప్రాబ్లం గురించి, అంటే ఇంకా నెక్స్ట్ అవర్ ఆ అసైన్మెంట్ ఇచ్చిన టీచర్ అయితే వచ్చేస్తారు క్లాస్కి. సో అలా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ ప్రాబ్లం గురించి తను ఇంకా ఆలోచిస్తూనే ఉంటాడు, ఆలోచిస్తూనే ఉంటాడు, ఆలోచిస్తూనే ఉంటాడు. అలా ఒక అరగంట అక్కడే కూర్చుని, ఒక ప్లేస్లో కూర్చుని, వాళ్ళ రూమ్లో కూర్చుని ఆలోచిస్తూనే ఉంటాడు. కానీ తనకి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరకదన్నమాట. అలాగా తన ఫ్రస్ట్రేషన్తో, ఛీ ఇంకా నా వల్ల కాదులే, టీచర్ వచ్చినప్పుడు ఇంకా పనిష్మెంట్ తప్పదు నాకు అనుకుని క్లాస్లోంచి బయటకు వెళ్ళి ఆ 4 క్లాసెస్ పక్కన, అంటే ఆ క్లాస్ కాకుండా ఒక 4 క్లాసుల తర్వాత తన ఫ్రెండ్ ఉన్నాడనమాట, వాడితో మాట్లాడదాం కదా కాసేపు అని చెప్పి అలా వెళ్తాడు. అలా వెళ్ళి టీచర్ వచ్చేలోపు వచ్చేద్దాంలే అని వెళ్తాడు. అలా నడుస్తూ ఉండగా అలా ఒక 2-3 స్టెప్స్ వేయగానే ఆ పిల్లడికి అప్పుడు వెంటనే ఆలోచన తడిచిందనమాట. అరే ఇది నాకు తెలిసిందే కదా అని చెప్పి అప్పుడు తడుతుంది. టక్కన మళ్ళీ వెంటనే రూమ్లోకి వచ్చేసి ఆ చిన్న ప్రాబ్లమ్ని అట్లా సాల్వ్ చేసేస్తాడనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ మన లైఫ్లో కూడా మనకి చాలానే వస్తాయి. ఇక్కడ ప్రాబ్లం మారిందా? మారలేదు. బుక్ మారిందా పిల్లవాడిది? మారలేదు. ఆ క్వశ్చన్ మారిందా? అస్సలు మారలేదు. మారింది మాత్రం ఆ పిల్లవాడి మెంటల్ స్టేట్ అనమాట. అంటే ఆ ఆలోచన విధానం అనేది మారింది ఎప్పుడు, ఎప్పుడైతే వాకింగ్ స్టార్ట్ చేశాడో అప్పుడు. అందుకే వాకింగ్ అనేది మన బ్రెయిన్కి ఒక చిన్న మెంటల్ రీసెట్ లాంటిది. సో నేచర్ని, వాకింగ్ని రెండింటిని మనం యూస్ చేసుకుంటే ఇది, ఈ కాంబినేషన్ మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఎప్పుడు అంటే మనం నేచర్ని ఆస్వాదిస్తూ నడిచినప్పుడు అనమాట, వాకింగ్ చేసినప్పుడు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్క్లో చెట్ల మధ్య అలా నడవడం మొదలుపెట్టారు, ఉదయం సన్లైట్ని చూడడం, పక్షుల శబ్దాలు వినటం మన అటెన్షన్ని ఒక వైపుగా మార్చేస్తుంది అన్నమాట, నేచర్ వైపుగా. అలా మార్చేసి మనకు ఒక మంచి జెంటిల్ బ్రేక్ని అయితే ఇస్తుంది మన లైఫ్లో. అండ్ రోజంతా ఫోన్ నోటిఫికేషన్స్, ట్రాఫిక్, ఇతరులతో మాట్లాడడం, వర్క్ ప్రెషర్, ఇవన్నీ మన బ్రెయిన్ని రకరకాల డిస్ట్రాక్షన్స్కి లోన్ చేస్తాయి కదా. మరి అటువంటి సమయంలో కాసేపు అలా నడవడం మన అటెన్షన్ని, ఆ స్క్రీన్ టైమింగ్ని, వీటన్నిటిని ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ నుంచి మనకి నార్మల్ ఎన్విరాన్మెంట్కి తీసుకొస్తాయి అన్నమాట. అందుకే కొన్నిసార్లు నాకు ఏదన్నా ఒక ఐడియా రావాలి, బా ఇప్పుడు ప్రాబ్లం ఎట్లా, దీనికి మనం సొల్యూషన్ ఎలాగా అని చెప్పి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు చూసారా. అలాంటప్పుడు ఏం చేస్తారు, కాసేపు నడవండి చాలు. అలా కాసేపు బయటికి వెళ్ళి కారిడార్లో నడవడం, లేదా మీ ఇల్లు కానీ ఆఫీస్ కానీ పై ఫ్లోర్లో ఉంటే కింద ఫ్లోర్లో గ్రౌండ్లో ఒక 10 నిమిషాలు అలా వాకింగ్ చేయడం, ఏదో ఒకటి అలా చేస్తూ ఉంటే మీకు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ మీ బ్రెయిన్లో తడుతుంది అనమాట. అండ్ ఇంకొకటి తెలుసా, మన వాకింగ్కి మన క్రియేటివిటీకి రెండింటికి కూడా ఒక కనెక్షన్ ఉంది. అదేంటి చందన అంటారు? చెప్తా మాట్లాడుకుందాం దీని గురించి. ఇప్పుడైతే మీకోసం హిట్లర్ సినిమా నుంచి సాంగ్ అయితే వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: 10 లక్షల లాటరీ నాకు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1.

ఎస్ వింటున్నారు వివిధ భారతిలో. గుడ్ మార్నింగ్ విజయవాడ, చందనతో కలిసి. మరి వాకింగ్ కి క్రియేటివిటీకి కూడా ఒక కనెక్షన్ ఉందని చెప్పా కదా, ఇది నేను చెప్పింది కాదు, రీసెర్చ్ లో భాగంగా పరిశీలించి తెలిసిన విషయం అన్నమాట. సో స్టాన్ఫోర్డ్ రీసెర్చర్స్ చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ లో వాకింగ్, సిట్టింగ్ ఇలా ఈ యొక్క యాక్టివిటీస్ ని పోల్చుకుంటూ మనుషుల యొక్క క్రియేటివ్ థింకింగ్ని ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది గమనించారనమాట. సో అలా గమనించినప్పుడు ఎక్కువ కూర్చుని పనులు చేసేవాళ్ళు, లేకపోతే కూర్చొని ఆలోచిస్తూ, లేకపోతే ఏదన్నా సిట్టింగ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటిని చేసే వాళ్ళతో పోలిస్తే ఎక్కువ నడక నడిచే వాళ్ళల్లో ఈ క్రియేటివ్ థింకింగ్ అనేది మెరుగుగా కనబడిందట. అంటే వాకింగ్ చేస్తే ప్రతి ప్రాబ్లంకి వెంటనే మనకి సొల్యూషన్ వస్తుంది అనేది పూర్తిగా చెప్పలేం, కానీ కొత్తగా ఆలోచించడం, డిఫరెంట్ కనెక్షన్స్ని చూడటం, మన ఐడియాస్ని జనరేట్ చేయడం వంటి క్రియేటివ్ థింకింగ్కి మన వాకింగే సహాయంగా నిలుస్తుందన్నమాట, సహాయపడే అవకాశం అయితే ఉంది. సో అందుకే ఒక రైటర్కి స్టోరీ ఐడియా కావచ్చు, లేదా టీచర్కి ఒక కొత్త టీచింగ్ మెథడ్ కావచ్చు, ఒక స్టూడెంట్కి కొత్త ప్రాజెక్ట్ ఐడియా కావచ్చు, లేదా మన పర్సనల్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావచ్చు. సో కొన్నిసార్లు మనకి ఆన్సర్ కోసం మనం వెతుకుతూ ఉంటాం కదా. సో అలా ఆలోచించేటప్పుడు అలా చైర్లో కూర్చుని కాకుండా కొన్ని అడుగులు వేస్తూ ఆలోచించండి, వెంటనే మీకు సొల్యూషన్ తడుతుంది. అదే సంగతి, మరి దీనికోసం మనం పెద్ద పెద్ద వర్కౌట్స్ ఏం చేయక్కర్లా. రోజు ఉదయం లేదా సాయంత్రం 10 నుంచి 20 నిమిషాలు కంఫర్టబుల్గా నడుస్తూ ఒక చిన్న హ్యాబిట్గా మార్చుకోవాలన్నమాట. ముఖ్యంగా ఒక సమస్య గురించి ఆలోచిస్తున్నప్పుడు మాటకు మనం కంపల్సరీగా నడవాలి. ముఖ్యంగా ఎప్పుడు మనం వాకింగ్ చేయాలి అని అంటే ఒక సమస్య గురించి బాగా ఓవర్ థింక్ చేస్తున్నప్పుడు. ఒక సేఫ్ ప్లేస్ని ఎంచుకొని కొద్దిసేపు అక్కడ వాకింగ్ చేయాలన్నమాట. ఫోన్లో కంటిన్యూగా స్క్రోల్ చేయడం ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి చుట్టూ పరిసరాల్ని గమనించుకుంటూ నడుస్తూ ఉండాలి. అంటే కాసేపు చుట్టూ ఉన్న వాతావరణాన్ని అబ్జర్వ్ చేస్తూ నడవండి, చెట్లను చూస్తూ ఉండండి, ఆకాశాన్ని చూడండి, మీ చుట్టూ ఉన్న మనుషులను అబ్జర్వ్ చేయండి, అంతే. మీ థాట్స్ని కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మీకున్న ఆ సమస్యకి తగ్గ సొల్యూషన్ మీ బ్రెయిన్లో తడుతుంది. మరి కొత్త ఐడియా రావాలని ఫోర్స్ చేయకుండా మన మైండ్ని కొంచెం స్పేస్ ఇవ్వాలి ఎప్పుడు కూడా. అప్పుడే మన లైఫ్లో కూడా ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ ఇదే మన లైఫ్కి ఒక బ్యూటిఫుల్ లెసన్ అన్నమాట. సో కొంచెం మనం కొన్నిసార్లు ఒకే చోట నిలబడి అలా చాలాసేపు ఒక ప్రాబ్లమ్కి తగ్గ సొల్యూషన్ కోసం వెతుకుతూ ఉంటాం, కానీ ఆ సొల్యూషన్ కనిపించకపోతే మనం తప్పుదారిలో ఉన్నామని చెప్పి భ్రమపడకూడదు. అది మనం తప్పుదారిలో ఉన్నామని కాదు, కొంచెం కదలాల్సిన సమయం వచ్చిందేమో అని. అంటే ఆ ప్రాబ్లమ్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే కొంతవరకు మనం స్పేస్ తీసుకొని ఆగి ముందుకు నడవాలన్నమాట. సో ఒక చిన్న వాక్ కూడా మన సమస్యకు ఒక మ్యాజిక్ సొల్యూషన్ తీసుకురావచ్చు. అలా ఒక చిన్న ప్రామిస్ చేద్దాం ఈరోజు. ఏమని అని అంటే, నా మైండ్కి నేను స్పేస్ కావాలి అని అంటే నేను కొంచెం సేపు నడవాలి అని చెప్పి మీరు అనుకోండి, అంతే. అది మన బాడీని మాత్రమే కాదు మన ఆలోచనలు కూడా మార్చేయగలదన్నమాట. సో వాకింగ్కి థింకింగ్కి ఇంత కనెక్షన్ ఉంది. మరి అది విషయం మరి తెలుసుకున్నారు కదా ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో. కొంచెం అంటే మనకి కొన్నిసార్లు మనం వెతుకుతున్న కొత్త దారి ఎక్కడో కనపడదు, మనం వేసే కొత్త అడుగుతోనే మొదలవుతుంది. మరి అది సంగతి. మరి గుడ్ మార్నింగ్ విజయవాడ అని ఒక మంచి సాంగ్తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా శ్రీ కాశీ విశ్వనాథ్ని దర్శించుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా వారణాసిలో నిర్వహిస్తున్న వారణాసి వాద్నగర్ సేవాయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం మరో 13 నెలల పాటు నిజాం పాలన సాగింది. చివరికి నాటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 17 భారత ప్రభుత్వ ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. ప్రతి ఏటా సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడానికి యువతలో దేశభక్తి స్ఫూర్తిని నింపడమే ఈ దినోత్సవ నిర్వహణ ముఖ్య లక్ష్యం. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగికి

అభిమానించడం ఎంత ముఖ్యమో ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందితో పాటు రోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా సురక్షితమైన వైద్యం, మందుల భద్రతపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన నిన్న రాత్రి శ్రీ మలయప్ప స్వామి హంసవాహనంపై వీణాపాణి అయిన సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ఉదయం 5 తల్లల చినశేష వాహనంపై మలయప్ప శ్రీ పాండురంగనాథ స్వామి అలంకారంలో తిరుమాడ వీధుల్లో విహరించారు. మధ్యాహ్నం శ్రీ రంగనాయకుల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి స్నప్పన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈరోజు ఉదయం సింహవాహన సేవ, రాత్రికి ముత్యపు పందిరి వాహన సేవలు జరగనున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాను డోలీరహిత జిల్లాగా మార్చడమే ప్రధాన లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపర్చేందుకు 142 బీటీ రోడ్లను నిర్మించి ప్రతి గ్రామానికి అనుసంధానం కల్పిస్తున్నామని చెప్పారు. అర్హులైన గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు, నివాసితులకు ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియ కొనసాగుతోందని, పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ది సంక్షేమంపై జిల్లా కలెక్టరేట్లో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి చెప్పారు. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీంతోపాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాష్టంలోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ 3:10 గంటలకు వింటారు.

0: ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

వింటున్నారు విద్యార్థి ఎఫ్ఎం 101.3. 9:00 11 మినిట్స్ దాటిపోయింది టైం. మనం ఎంట్రీ చేశాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ కి. మరి ఈరోజు జోరుగా హుషారుగాలో ఒక కళ, ఒక కథ, కొన్ని తరాలు, వీటి గురించి అయితే తెలుసుకుందాం. మన ఇంట్లో ఒక పాత వస్తువు ఉంటుంది అనుకుందాం. మరి దాన్ని చూడంగానే దీని ధర ఎంత, దీన్ని ఎవరు తయారు చేశారు, ఇలాంటి ఆలోచన అయితే మనకు తట్టకపోవచ్చు. కానీ ఒక వస్తువు చూడగానే అరే

ఇది మా అమ్మమ్మ దగ్గర ఉండేదే ఇలాంటిదే అని అలా ఒక మాట వినబడంగానే ఆ వస్తువుకున్న కథ, అంటే అప్పట్లో ఏం జరిగింది, ఆ వస్తువు కొనడానికి గల రీజన్ ఏంటి, ఇలాంటివన్నీ ఆ వస్తువు

ఒక చీర దానికి ఉన్న డిజైన్ చూశారు, లేదా ఒక అందమైన బొమ్మను చూశారు, లేదా ఒక అందమైన నాట్యాన్ని చేశారు, ఒక జానపద గీతాన్ని విన్నారు. ఇలా ఏవైనా సరే అంటే అందంగా కనిపిస్తూ మనకి కథలుగా ఇప్పటికీ మనకి కళ్ళ ముందు ఉంటున్న ఆ కళలు మనకి కేవలం కళలు మాత్రమే కాదు, మన పూర్వీకులు మనకి వదిలి వెళ్ళిన జ్ఞాపకాల పెట్టెలన్నమాట. మరి వాళ్ళు రాసిన చరిత్ర పుస్తకాలు మన దగ్గర లేకపోవచ్చు, కానీ వాళ్ళు జీవించిన విధానం, నమ్మకాలు, పండుగలు, ప్రకృతితో ఉన్న అనుబంధం ఇవన్నీ కూడా కళల్లో దాగి ఉండి మనకి ఇప్పటికీ మన దగ్గరే ఉన్నాయి. మరి అందుకే మరి ఈరోజు మనం ఈ ట్రెడిషనల్ ఆర్ట్స్ అనేవి ప్రస్తుత జనరేషన్స్కి ఎలా సర్వైవ్ చేయగలుగుతున్నాయి అనేది మనం తెలుసుకుందాం. మరి ఒక కళ ఎలా ఒక తరం నుండి మరో తరానికి ప్రయాణిస్తూ ఒక సంస్కృతిగా గుర్తుగా మారుతుంది అనేది తెలుసుకుందాం. అదే విషయం మాట్లాడుకుందాం కళల గురించి. అలాగే కళలు తరంగా తరతరాలుగా వస్తున్న ఈ కళల వెనుక ఉన్న ఈ యొక్క ప్రయత్నం గురించి మనం తెలుసుకుందాం. అండ్ ముందుగా మీకోసం మంచి సాంగ్ అయితే వినిపిస్తున్నాను, బింటూ, స్టే ట్యూన్డ్.

సిరివెన్నెల గారి రచనలో ఎస్పి బాలు గారు, సుశీల గారు పాడిన పాట వినేశారు సిరివెన్నెల చిత్రం నుంచి. మరి కళ అనగానే అది కేవలం మనకి అందంగా ఆకర్షించబడే ఒక నాట్యం కానీ, లేకపోతే ఒక అందమైన పెయింటింగ్ కానీ, ఇవి మాత్రమే కాదు. మనకు సాధారణంగా ఆర్ట్ అనగానే పెయింటింగ్, డ్యాన్స్, మ్యూజిక్, స్కల్ప్చర్ ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ ట్రెడిషనల్ ఆర్ట్ని కొంచెం లోతుగా గనక మనం గమనిస్తే ఒక సమాజం యొక్క జీవన విధానం కూడా మనకి అందులో కనిపిస్తుంది. ఒకప్పుడు కెమెరాలు, ఇంటర్నెట్లు, సోషల్ మీడియా ఇవేవీ లేవు. ప్రతి విషయాన్ని రాసి భద్రపరిచే సౌకర్యాలు అందరికీ లేవు. కానీ అప్పుడు మనుషులు ఎలాగా వాళ్ళ కథల్ని గుర్తుపెట్టుకునేవాళ్ళు, భద్రపరుచుకునేవాళ్ళు అని అంటే, పాటల రూపంలో, నృత్యాల రూపంలో, బొమ్మల రూపంలో, అలాగే చిత్రలేఖన రూపంలో, చేతి వృత్తుల కళల రూపంలో. మరి ఒక రకంగా ఆ కాలానికి సంబంధించిన ఒక మెమరీ కార్డ్సే అన్నమాట ఇవన్నీ కూడా. సో ఎంత మెమరీ అయినా మనం అలా దాచుకొని మనం నిల్వ చేసేసుకోవచ్చు. మరి అట్లాగా మరి కళలు అనగానే ఒక జానపద పాట అవ్వచ్చు, ఒక అందమైన నాట్యం అవ్వచ్చు, మన అమ్మమ్మ చేతి ముగ్గు అవ్వచ్చు, లేకపోతే గోడ మీద మన ఇంటి పెయింటింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మరి ఆ కళలు వెనుక ఉన్న కథలు ఇప్పటికీ మనకు ఒక మెమరీగానే ఉంటాయి కదా. మరి కథలు, ఆ కళలు రెండు కలిపితే మరి ఇవాళ మనం వింటున్న ఈ ప్రోగ్రాం. మరి ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి పాట వినిపించేస్తున్నాను, వింటూ ఆనందించండి. జోరుగా హుషారు కాలం.

నిజ నిజ నిజ పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని పని

మరి కళలు అనగానే ముఖ్యంగా మొదటిగా మనకి గుర్తొచ్చేది ఏంటది, మన పల్లెటూళ్ళలో మన అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళందరూ పల్లె పొలాల్లో అలాగే చేతి పనులు చేసుకున్నప్పుడు ఇలాంటప్పుడు పాడుకున్న పల్లె పాటలు అవే జానపద పాటలు అన్నమాట. మరి ఈ జానపద పాటలో ఎంతో చరిత్ర ఉంటుంది. మన జానపద పాటల్లో మనకి ఒక పంట గురించి ఉండొచ్చు, ఒక పెళ్ళి తంతు గురించి, సాంప్రదాయం గురించి ఉండొచ్చు, ఒక పాటలో వర్షం గురించి ఎదురు చూసే రైతు జీవితం ఉండొచ్చు. అదే మనకు కేవలం ఒక పాటలాగా వినిపిస్తుంది, కానీ ఆ పాటను ఒక పరిశోధకుడు కనుక విన్నారనుకోండి, అందుకు ఎలా వినిపిస్తుందో తెలుసా అతనికి? ఆ కాలం నాటి ప్రజల భాష, జీవనశైలి, వృత్తులు, పండుగలు, వాటి వెనుక ఉన్న సందర్భాలు, అలాగే మనుషుల మధ్య ఉన్న సంబంధాలు, ఇవన్నీ ఒకేసారి గుర్తొస్తాయన్నమాట. అందుకే మనకి జానపద పాటలు అనేవి కేవలం ఒక ఎంటర్టైన్మెంట్గా, లేకపోతే మనకి పాటల్లో ఇవి కూడా ఒక రకంగా మనం తీసుకోకుండా మన కల్చరల్ మెమరీగా మనం చూడాలన్నమాట. సో అంటే మన నేచర్ ఎలా అయితే మనకి చక్కగా అన్ని రకాల శబ్దాలు అందిస్తుందో వాటితో అనుగుణంగా కలిసి ఉండే ఈ జానపద పాటలు కూడా మనకి కల్చరల్ మెమరీగా అలా తీర్చిదిద్దబడ్డాయన్నమాట. మరి పాటల గురించి సరే, మరి పాటల తర్వాత పాటలకి అనుగుణంగా చేసే నాట్యం కూడా మనకు ఒక కథని వివరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ తీసుకోండి, అందులో మనం గమనిస్తే మన నాట్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆడే ప్రతి మూమెంట్ కూడా ఒక భావన నిండి ఉంటుంది. అందులో వాళ్ళ చేతి యొక్క కదలికలు, కళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్, వాళ్ళు వేసే అడుగులు, వాళ్ళు ధరించే వస్త్రధారణ, వెనక మనకి వినిపించే సంగీతం, ఇవన్నీ కూడా ఒక కథను మనకి వివరిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది, ఏంటంటే ఒక గురువు దగ్గర మనం నాట్యం నేర్చుకుంటాం కదా, మరి ఎలా ఒక చిన్న పిల్లవాడు తన గురువు దగ్గర నాట్యం నేర్చుకుంటారో అలా ఆ డ్యాన్స్ మూమెంట్స్ని ఆ గురువు తన గురువు దగ్గర నుంచి నేర్చుకుంటారు. అంటే ఇక్కడ మనకి గురు శిష్యుల సంబంధం కూడా కనబడుతూ ఉంటుంది. అంటే ఈ గురు శిష్యుల సంబంధం ఎలా ఉంటుంది, గురువు నుంచి శిష్యుడు, శిష్యుడిగా గురువుగా మారడం, మళ్ళీ ఆ గురువు దగ్గర మరొక శిష్యుడు, ఇలా ఒక తరం నుంచి మరొక తరానికి ఈ కళ కొనసాగుతూనే ఉందన్నమాట. ఇప్పటికీ కూడా పుస్తకాలు మారినా, కాలం మారినా, టెక్నాలజీ మారినా, ఈ కళకి మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఎప్పటికీ తరతరాలకి అలాగే ఉన్న కళ, నాట్య కళ. మరి అంతేకాదు మనం విన్న ఇందాక అది పాటల గురించి మాట్లాడుకున్నాం కదా, సో అది కూడా అన్నమాట. మరి సంగీతం, నాట్యం అనగానే మనకి ఎప్పటికీ చెరిపోని ఎన్నో మెమరీస్ అయితే గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ఇలాంటి కళల గురించి ఇంకా నేను మీతో మాట్లాడతాను. ఈలోపు అయితే మంచి సాంగ్ మీకోసం రెడీగా ఉంది. సో ఏ మూవీ అని అంటే స్వయంవరం. అండ్ ఆ తర్వాత మీకోసం ఆలాపన మూవీ నుంచి మరొక సాంగ్ వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

తాం ధీం తోం తక్కిట తక ధీమి తక చణు తక ధీం తోం నం ధింకిట తక ధీమి తక చణు తక ధిద్ధిత్తాం తక తకిట తక ధీమి ధీం తత్తాం తక తకిట తక ధీమి తక్కిట తక తం

గణ గణ గణ గణ గణ గణ యగణ ధం ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధగణ జం గణ గణ ధన గణ పగణ ఝం గణ గణ ఫణ గణ రగణ ఝం జగణ మగణం జగణ గగణం ఖగణ పగణం రగణ జగణం జగ మగ జగ గణ థగ పగ రగ ఝణ యగణ మగణ జగణ గగణ థగణ గ ఝం

మరి నాట్యం మొదలైందే ఆ పరమశివుని నాట్యం కదా. మరి అట్లా ఒక మంచి పాట మీకు ఆలాపన సినిమా నుంచి వినేశారు. మరి నేనైతే ఇంకా మాట్లాడతాను కళల గురించి. మరి కళలు అనగానే అటు సంగీతం ఇటు నాట్యం మాత్రమే కాదు, ఆ కళల నుంచి మనం నేర్చుకున్న కథలు మాత్రమే కాదు, మన అమ్మమ్మ చేతి, బామ్మల చేతి అందమైన ముగ్గులు కూడా అన్నమాట. మన ఇంటి ముందు వేసే ముగ్గు కూడా మనకి ఒక అందమైన కథని మనకి గుర్తు చేస్తుంటుంది. సో మన తెలుగులలో పండగలైనా ప్రత్యేక రోజులైనా మనం ముగ్గుల్నే మనం వేస్తూ ఉంటాం కదా, అందంగా అలంకరించినట్లుగా. మరి చిన్నప్పుడు అమ్మమ్మ ముగ్గు వేస్తూ ఉంటే పక్కనే కూర్చుని చూస్తూ ఉండేవాళ్ళం. సో అప్పుడు మొదట్లో మనకి అది కేవలం ఒక గీతలు, డాట్స్ ఇలానే అనిపించేవి. కానీ ఆ తర్వాత మనమే ఒక చిన్న ముగ్గు వేయడం నేర్చుకున్నప్పుడు, అమ్మమ్మ నేర్పించింది నాకు ఈ ముగ్గు తెలుసా అని పక్కన మన ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు ఏదో తెలియని ఆనందం కదా. మరి అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నవి అమ్మకు వచ్చి, మరి అమ్మ దగ్గర నుంచి మనకి వచ్చి ఆ ట్రెడిషనల్ ఆర్టే అనమాట ఈ ముగ్గు వేయడం అనేది. మరి ట్రెడిషనల్ ఆర్ట్స్ అనగానే రకరకాలు ఉంటాయి కదా. మరి వాటిల్లో మనం ఇది ఒక మ్యూజియంలోనో లేకపోతే ఎక్కడో చూడదగిన ఆర్ట్ కాదు, మన అందరి లైఫ్స్లో అలా కొనసాగుతూ ఉన్న ఒక అందమైన ఆర్ట్ అనమాట ముగ్గు వేయడం అనే ఆర్ట్. మరి మన రోజువారీ జీవితంలో మనం ఇంకా ఇలా జీవిస్తున్న ఒక హెరిటేజ్ లాంటిదనే చెప్పుకోవాలి ముగ్గులు వేసే ఈ కళ. ముగ్గుల్లో కూడా మనకి రకరకాల ముగ్గులు ఉంటాయి చూసారా, గీతల ముగ్గులు, మెలిక ముగ్గులు. అలాగా ఒక్కొక్క ముగ్గు వెనక ఒక్కొక్క కథ కూడా ఉంటుంది. మరి ఆ కథలు కూడా ఇప్పటికీ మన ఆ తరం నుంచి ఈ తరానికి వస్తూ ఉన్నవి. మరి ఆ తర్వాత మాట్లాడుకోవాల్సిన కళ చేతి వృత్తులు అనమాట. చేతి వృత్తులు చాలా ముఖ్యమైన కళ. ఎందుకు అంటే ఒక చేతితో తయారైన ఒక అందమైన పాటరీ కానీ, అంటే పాటరీ ఐటమ్స్ అంటే కుండలు, ముంతలు ఇలాంటివన్నీ అనమాట, అవి కానీ లేదా ఒక మెషిన్లో తయారైన ఒక ఏదైనా ఒక ప్రొడక్ట్ కానీ పక్క పక్కన పెట్టి చూడండి, రెండూ కూడా ఉపయోగపడతాయి. కానీ మనం తయారు చేసిన ఆ చేతి యొక్క వస్తువు, అంటే ఈ చేతి మన కుండలు తయారు చేయటం లేకపోతే చేతితో ఒక అందమైన బొమ్మ తయారు చేయడం, వీటి వెనకే ఉంటుందంటే ఒక అందమైన కథ దాగి ఉంటుందన్నమాట. దాన్ని తయారు చేసిన వ్యక్తి యొక్క చేతి నైపుణ్యం దాగి ఉంటుంది, ఆ ప్రాంతానికి చెందిన ఒక డిజైన్ దాగి ఉంటుంది, అక్కడ స్థానికంగా దొరికే పదార్థాలు దాగి ఉంటాయి. మరి లేదా ఆ కుటుంబంకి లేదా సమాజానికి మనకి ఒక నేర్పించగలిగిన టెక్నిక్ తాగి ఉంటుంది. మరి అంటే ఒక వస్తువును చూడగానే ఆ వస్తువు వెనుక ఇంత కథ ఉంటుందన్నమాట, ఇంత చరిత్ర ఉంటుంది ఆ వెనకాల. మరి చేతి వృత్తుల విషయానికి వచ్చేస్తే మరి రకరకాల కళలు ఉంటాయి కదా. సో అల్లికలు, కుట్లు ఇవి మాత్రమే కాకుండా బొమ్మల తయారీ, కుండల తయారీ, ఇలా చేతి వృత్తులన్నీ కూడా మనకి ఆ తాతల నాటి కాలం నుండి వచ్చిన అనుభవాలే. మరి వాటిల్నే మనం ఇప్పటికీ సర్వైవ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ స్కిల్ ఇప్పటికీ సర్వైవ్ అవుతూ ఉంది అండ్ ఫ్యామిలీస్కి నాలెడ్జ్ని కూడా షేర్ చేస్తూ ఉంది. మరి మన ఐడెంటిటీని

0: కూడా మార్చేయడానికి ఉపయోగపడుతూ ఉందన్నమాట ప్రజెంట్ అయితే. సో అట్లా మనకి ముగ్గులు చేతి వృత్తులు కూడా మన తరతరాలుగా వస్తున్న కళలే అన్నమాట. అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా, మన ట్రెడిషనల్ ఆర్ట్స్కి అలాగే నేచర్కి ఈ రెండింటికి కూడా చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. ఎలా ఉంది తెలుసుకుందాం. ఈలోపు ఒక మంచి పాట మీకోసం వస్తుంది సునీత గారి వాయిస్లో, అతడే ఒక సైన్యం సినిమా నుంచి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
6: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు, పంట బాగానే పండిందిగా?
7: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
6: ఓ అదా నీ సమస్య, దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
8: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
9: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మంచి సాంగ్ అయితే అలా వినేశారు కదా, మరి ఈ పాటలోనే మనకి అన్నీ దాగి ఉన్నాయి. మరి అటువంటి పాట మీరైతే విన్నారు. మరి ట్రెడిషనల్ ఆర్ట్స్ అనగానే ట్రెడిషనల్ ఆర్ట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. చేతి వృత్తులు, ముగ్గులు, నాట్యాలు, సంగీతం, ఇలా రకరకాల ఆర్ట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. వాటి వెనక మన అమ్మమ్మల నాటి కథలు కూడా దాగి ఉన్నాయని తెలుసుకున్నాం కదా. మరి దీనికి నేచర్తో కూడా సంబంధం ఉంది అన్నాను. ఎలా ఉంది అని అంటే, ప్రకృతిని గమనిస్తే గనక పువ్వులు, ఆకులు, పక్షులు, జంతువులు, సూర్యుడు, చంద్రుడు, నదులు, ఇవన్నీ కూడా మన పెయింటింగ్స్లో, మన జ్యువెలరీ డిజైన్లో, మన డ్యాన్స్ స్టోరీస్లో, మనం ఉపయోగిస్తున్న టెక్స్టైల్స్, వీటన్నిటిలో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మన పూర్వీకుల జీవితం అంతా కూడా ప్రకృతికి చాలా దగ్గరగా ఉండేదన్నమాట. అందుకే ఒక ట్రెడిషనల్ డిజైన్ చూసినప్పుడు మనం ఒక డిజైన్గా చూడడం కాకుండా ఆ కాలం లో మనుషులు ప్రకృతిని ఎలా చూసేవాళ్ళు అనేది కొంతవరకు మనకు తెలిసిపోతుంది ఆ డిజైన్ చూసిన వెంటనే. సో మరి ఎందుకు కొన్ని కళలు మాత్రమే సర్వైవ్ అవుతున్నాయి అంటే, ఒక కళ సర్వైవ్ అవ్వాలి అని అంటే ముఖ్య కారణం మనుషులు దాన్ని ప్రాక్టీస్ చేయటం. ఎవరైనా ఒక పెద్దవారి దగ్గర మనం కళ నేర్చుకోవాలి, అలాగే ఆ కళని ఇంకొకరికి నేర్పాలి. అలా నేర్పడం అనేది ఎప్పుడైతే ఆగుతుందో ఆ కళ ముందుకు కొనసాగడం కూడా ఆగిపోతుంది అన్నమాట. సో కళ క్రమంగా మనకి కనుమరుగయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకే ఈ రోజుల్లో పిల్లలకి ట్రెడిషనల్ ఆర్ట్ నేర్పించడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అది కేవలం ఒక హాబీగా కాకుండా మన హిస్టరీలో ఒక భాగంగా, మన అమ్మమ్మల నాటి కథల భాగంగా మనం చెప్పగలగాలన్నమాట, మన పూర్వీకుల కథల భాగంగా. సో అట్లాగా మన దగ్గరున్న టెక్నాలజీ మారుతోంది, మరి దానికి తగ్గట్టు మన లైఫ్ స్టైల్ మారుతోంది. కానీ మన ముందున్న తరాల వారు మనకి ఇచ్చిన కొన్ని విషయాలు మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నాయి. మరి వాటిలో ఈ కళలు కూడా భాగమే. మరి ఇటువంటి కళల గురించి మనం మాట్లాడేసుకున్నాం. సో ఇలా మన కళల్ని ఇంకా ముందు తరాలకి తీసుకెళ్ళాలి అంటే అది మన చేతుల్లోనే ఉందన్నమాట. మన అమ్మమ్మల నాటి కళలు మనం ఎన్నో నేర్చుకునే ఉండుంటాం. మరి వాటిల్లో ఒకటైనా సరే మన తర్వాతి తరాన్ని వాళ్ళకి మనం అందించగలగాలన్నమాట. సో అలా అందించినప్పుడే ఆ పాత తరం వారి జ్ఞాపకాలు ఉంటాయి, వారు నేర్పించిన కళలు అందులోనే జీవించి ఉంటాయి. సో అది విషయం. మరి ఇలా మన జోరుగా హుషారుగా అయితే ఎండింగ్ ఇచ్చేస్తాం.

0: చూడండి, ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు.
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా మరి.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులను కోరారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్టస్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బిసి సమావేశమైంది. ఈ సందర్భంగా వ్యవసాయ రుణాలతో పాటు వివిధ వర్గాలకు బ్యాంకులు అందిస్తున్న రుణాలు సేవలపై సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అన్ని రంగాలు వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకు రుణాలు అందించాలని కోరారు. యువత భవిష్యత్తే రాష్ట భవిష్యత్ అని, వారి సాధికారితే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ విద్య, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ లక్ష్యాలపై చర్యలు తీసుకోవాలని, యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఆయిల్ పంప్ సాగుతో రైతులు స్థిరమైన ఆదాయం పొందవచ్చునని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో ఆయిల్ పంప్ ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ దేశంలో వంట నూనెల దిగుమతుల సుంకాన్ని తగ్గించేందుకు ఆయిల్ పంప్ సాగును మరింత విస్తరించాల్సిన అవసరముందని, ఇందుకనుగుణంగా రైతులకు నాణ్యమైన మొక్కలు, సాంకేతిక సహకారం, రాయితీలు అందిస్తున్నామని తెలిపారు. తిరుమల శ్రీవారి సాల్కట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఈ ఉదయం మలయప్ప స్వామివారు యోగ నరసింహుని అలంకారంలో సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సింహవాహనంపై కొలువు తీరిన శ్రీ మలయప్ప స్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్త బృందాలు భజన్లు, కోలాటాలు, జియంగార్ల ఘోష, మంగళ వాయిద్యాల నడుమ సింహవాహన సేవ అత్యంత భక్తి శ్రద్దలతో వైభవంగా సాగింది. వైద్య విద్యలో నాణ్యమైన పెంపుతో పాటు పరిశోధన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని,

వైద్యారోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాణ్యన్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వైద్య విద్యా పరిశోధన ముందుకు సాగాలని అన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

10 o'clock 6 minutes దాటి 38 seconds అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం హరివిల్లు ప్రోగ్రాంకి. మరి ఇవాటి హరివిల్లులో నేనైతే ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నాను. మరి నేను అడిగిన ప్రశ్నలకి మీరు కూడా ఆన్సర్స్ చేయొచ్చు. వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయొచ్చు 0866248814కి. మరి వాటి హరివిల్లుని మొదలు పెట్టబోయే ముందు మన లిజినెస్ పెట్టిన మెసేజెస్ ఏవేంటో ఒకసారి చూసేద్దాం, ఎవరెవరు మెసేజ్ చేశారు అనేది. గుడ్ మార్నింగ్ అంటూ భానుగారు లెమల్పాడి నుంచి మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్. అండ్ అలాగే హాయ్ చందన, ఎలా ఉన్నారు అంటూ విషెస్ చేయండి అని అడుగుతున్నారు. హరివిల్లులో మా ముఖ చిత్రాలు ఎలా అవుతాయో అంటున్నారు అప్పలరాజు గారు. సో నా తరపు నుంచి విషెస్. అండ్ నెక్స్ట్ ఇంకా నరేష్ గారు, రోజా గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా పంపించారు, బాగున్నారా అంటూ. ఫైన్ అండి. మరి ఈరోజు మన హరివిల్లులో నేను క్వశ్చన్స్ అయితే అడిగేయడానికి రెడీగా ఉన్నాను.

కూడా ట్యూన్ చేసిన వాళ్ళు అయితే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు, నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయొచ్చు. అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి హాయ్ చందన గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. హాయ్ అండి, మరి క్వశ్చన్ అయితే రెడీగా ఉంది, అడిగేస్తున్నాను, మరి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. సో మనకి ఈ భూమి మీద రకరకాల జంతువులు అయితే ఉన్నాయి కదా, మరి వాటిల్లో ఒక జంతువు తన శరీరంలో నీటిని నిల్వ చేసుకోగలదు అన్నమాట, స్టోర్ చేసుకోగలదు, అది ఏ జంతువు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి. 0866248814 వాట్సాప్ నెంబర్కి ఏ జంతువు తన శరీరంలో నీటిని నిల్వ చేసుకోగలదు తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఒక మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్ వింటున్నారు వివిధ భారతి 101.3లో హర్వేలు ప్రోగ్రామ్. మరి నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ జంతువు తన శరీరంలో నీటిని నిల్వ చేసుకోగలదు అని చెప్పి అడిగాను. మరి ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయండి వాట్సాప్ ద్వారా 0866-248-8814కి. మరి నాకు వచ్చిన ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం, ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ చేశారు అనేది. మరి ఫస్ట్ అయితే నాకు ఆన్సర్ పంపించారు జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అప్పలరాజు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్, శల్పాండి మార్ మోన్షా మధురై నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి అండ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ వీర రాఘవమ్మ గారు పోరంకి నుంచి కరెక్ట్ ఆన్సర్ని మెసేజ్ చేశారు, అండ్ కలమందలపాడు నుంచి కసీం గారు ముజ్జావలి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ ఆన్సర్ కంగారు అనుకుంటున్నారు నాగమణి గారు రాములు గారు పంపించారు మంగళగిరి నుంచి. ఓకే నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అయితే కంగారు కాదు, అండ్ సింహం అనుకుంటున్నారు నరేష్ గారు రోజా గారు మహబూబ్ నగర్ నుంచి, సో అది కూడా కాదు. అండ్ రాఘవ గారు గుడ్ మార్నింగ్ అయితే పంపించారు. నెక్స్ట్ ఓకే ఆన్సర్ అది సుమని గారు పంపించారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎన్జీఓ కాలనీ నుంచి పంపించారు కడప నుంచి రెడ్డన్న గారు అనమాట, సో కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు రంగస్వామి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అంబికా గారు భవానీపురం నుంచి హాయ్ చందన ఎలా ఉన్నారు అంటూ అడుగుతున్నారు, ఫైన్ అండి అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ అలాగే వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి గుడ్ మార్నింగ్ చందన అంటూ ఎమోజీ రూపంలో ఆన్సర్ని పంపించేశారు కరెక్ట్గా, అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ ఎలిఫెంట్ అనుకుంటున్నారు తులసీదాస్ గారు నిజామాబాద్ నుంచి, కాదండి. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే గోలపల్లి నుంచి గోవర్ధన్ గారు కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, మల్లికార్జున గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ చెప్తానండి నిన్నటి ఆర్జేకి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన గుడ్ మార్నింగ్ అంటూ ఉపేంద్ర గారు మహబూబ్ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ హాయ్ చందన ఎలా ఉన్నారు క్షేమమేనా స్వాగతం అంటూ ఇనాయత్ల గారు భవానీపేట నుంచి అడుగుతున్నారు, ఫైనల్.

అండి. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శివాజీనగర్ నుంచి పంపించారు మస్తాన్ గారు, ఫాతిమా గారు కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు పాపారావు గారు నర్సాపురం నుంచి, గుడ్ మార్నింగ్ అంటూ దాన్ని ఏమని పిలుస్తారో కూడా పంపించారు కరెక్ట్గా. అండ్ నరసింహ గారు వల్లూరు నుంచి పంపించారు కుందేలు అంటున్నారు, కాదండి. అండ్ కొలిపారు నుంచి మౌలాలి గారు స్పెల్లింగ్ మిస్టేక్తో కరెక్ట్ ఆన్సర్ చేసేశారు. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మల్లీశ్వరి గారు, ఫణీంద్ర గారు మార్కాపురం నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరి శరీరంలో నీటిని నిల్వ చేసుకోగలిగిన ఆ జంతువు ఏంటో తెలుసా? ఒంటె. మరి ఎడారిలో మనకి కనబడుతూ ఉంటుంది కదా, మరి ఈ ఎడారిలో మనకి నీరు అనేది సాధారణంగా చాలా తక్కువ దొరుకుతుంది. ఎక్కడెక్కడో చిన్న చిన్న మొక్కలు ఉండే చోట మటుకు మనకి నీరు, ఎడారి మొక్కలు ఉండే చోట మటుకే మనకి నీరు అనేది దొరికే అవకాశం ఉంటుంది. మరి అటువంటి ప్రాంతంలో, అటువంటి వాతావరణంలో అవి నీళ్లు తాగాలంటే ఎట్లా? కష్టమే కదా. సో మరి అట్లా వాటి శరీరంలో అంటే నీటిని నిల్వ చేసుకోగలిగే ఏకైక మంచి జంతువు అనమాట ఒంటెలు అయితే. అండ్ వీటికి మరొక స్పెషాలిటీ కూడా ఉంది, ఎడారిలో మనకి గాలులు దుమ్ము అవన్నీ వస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి కాపాడుకునేందుకు వాటి కనురెప్పలు ఎన్ని ఉంటాయో తెలుసా? కేవలం 3 కనురెప్పలు ఉంటాయట. ఇది కూడా దానిలో ఉన్న స్పెషాలిటీయే. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం, రెడీగా ఉండండి. మన భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఒకటి ఉంది, అది ఏ నక్షత్రం? తెలిస్తే 0866248884కి వాట్సాప్ చేసేయండి. మన భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి. ఈలోప ఇంకా కొన్ని మెసేజెస్ ఉన్నాయి, నేనైతే అవి చూస్తాను. సో ఒంటే అంటూ నరేష్ గారు పంపించేశారు. అండ్ రాజశేఖర్ గారు అదను నుంచి పంపించారు. చందన సిస్టర్ గుడ్ మార్నింగ్ అంటూ హాయ్ బ్రదర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా చందన గారు రోడ్ సేఫ్టీ చాలా ముఖ్యం, ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. భాస్కర్ అయితే అటెండ్ అయ్యాడు ఇవాళ, ఎడారి వేడి ఉన్న ప్రాంతాల్లో చాలా రోజులు ఉండగలవు ఒంటెలే అంటూ పంపించేశారు వేదాంతం జానకి గారు. వెరీ నైస్. అండ్ మీకు అక్కడ సూర్య అటెండ్ అయ్యాడా? ఇక్కడ అదే పరిస్థితి. వరుణ్ పాపం, వరుణ్ సమ్మర్ హాలిడేస్ తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకే. అరుంధతి నక్షత్రం, అరుంధతి నక్షత్రమా? బాబు, కానీ అది అంటే మీరు ఆ సైడ్ వెళ్ళిపోకండి, స్పేస్ అలా ఈ సైడ్ రండి, సైన్స్ సైడ్ రండి, అప్పుడు మీకు ఆన్సర్ ఈజీగా తడుతుంది అనమాట. ఇది నాగమణి గారు, రాములు గారు మంగళగిరి నుంచి మెసేజ్ చేశారు. సో మరి క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను మరి ఇంకొకసారి, భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? ఆన్సర్ తెలిస్తే 0866248884 ఆన్సర్ చేసేయండి.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
4: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
3: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
5: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
6: ఎస్, హరవిలులో మనమున్నా. మరి నేను లోకల్ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, మన భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అన్నాను. అశ్విని నుంచి చివరి వరకు సో ఇవన్నీ మనం ఆలోచించక్కర్లేదు. నక్షత్రాలు మరి స్పేస్లోకి వెళ్ళి ఆలోచించండి, కొంచెం స్పేస్ తీసుకున్నా పర్లేదు, అది విషయం. మరి నాకైతే ఆన్సర్స్ వచ్చేసాయి, చూద్దాం ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ పంపించారో చూసేద్దాం. ధ్రువ నక్షత్రం అట ఇప్పుడే చెప్పా. నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి, అండ్ హాయ్ మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు నర్సాపూర్ నుంచి పాపారావు గారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇంకా మల్లికార్జున గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ హాయ్ చందన భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం అంటూ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే గోల్నిపల్లి నుంచి గోవర్ధన్ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, తులసీదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ హాయ్ అండి చందు గారు ఎలా ఉన్నారు? మన భూమికి భూమిగారికి దగ్గర బింబిగాడికి హాయ్ చెప్పాలా? ఓకే, మీరా అశోక్ గారా? హాయ్ హాయ్, మీ బింబిగాడికి కూడా పెద్ద హాయ్. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కలమందల్పాడు నుంచి కసీం గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ మల్లీశ్వరి గారు, ఫణీ గారు పంపించారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి గారు భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం అదేనండి అంటూ పంపించారు. చూసారా, నేను కావాలని అడిగినట్లు అనిపించింది, కానీ ఇక్కడ కూడా మనకి తనే వచ్చాడు ఆన్సర్లో. సో అది విషయం జానకి గారు. నెక్స్ట్ ఇంకా మార్కాపూర్ నుంచి మస్తాన్ గారు, ఫాతిమా గారు ఇద్దరు కూడా పంపించారు, బుధుడు అన్నారు కానీ తర్వాత కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ చందన అంటూ ఇందాకటి క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి రెండింటికి కరెక్ట్ ఆన్సర్ చేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాల నుంచి ప్రాక్సిమా సెంచురీ అని చక్కగా పంపించారు. బట్ అంత దూరం వెళ్ళక్కర్లేదు, మనందరికీ రోజు కనబడుతూనే ఉంటారు, అదే ఆ నక్షత్రం అనమాట. సో అది విషయం. అండ్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, ఎస్ అతని. నెక్స్ట్ ఇంకా భూమికి అత్యంత దగ్గరగా ఉండే నక్షత్రం అంటూ దాని యొక్క దూరం కూడా పంపించారు. వెరీ నైస్ సీత మహాలక్ష్మి గారు చెన్నై నుంచి. అండ్ వెంకట

లక్ష్మిరెడ్డి గారు భీమని పాడించి మీరు కూడా సేమ్ అలానే డిస్టెన్స్ కూడా పంపించేశారు. అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే చౌడపల్లి నుంచి క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్గా చేశారు గౌతమ్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా అన్నీ సందేహాలే వస్తున్నాయి చందనమ్మ అంట. శుక్రుడు అని పంపించారు, వేగు చుక్క అని పంపించారు. సో ఈ రెండు కూడా కాదు, ఆలోచించండి. అంటే మీరు పంపించిన ఆన్సర్లో మొదటి చివరి అక్షరాలను యూజ్ చేసుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ చందన అంటూ పంపించారు అర్జున్ గారు. అర్జున్ గారు మీకు గుడ్ మార్నింగ్, ఓకేనా? అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శుభోదయం చందనమ్మ అంటూ పంపించారు. కళల వెనుక కథ మనసారా మీ మాటలతో పిలిచారు అంటూ పంపించేశారు. నాట్యమాడే అడుగుల్లో నవతారాల కథలున్నాయన్నారు. పాట బలికితే పల్లె మేల్కొంటుంది, పల్లవి పుడితే పాట పరవశిస్తుంది. ఒక గానంలో పలు జీవితాల కథలు ఉన్నాయన్నారు. వాకిట వేసే ముగ్గు కేవలం రంగుల రేఖల సమాహారం కాదు, అది తరతరాలుగా వస్తున్న తెలుగింటి సౌందర్య సంతకం అన్నారు. కుమ్మరి చేతిలోని మట్టి కేవలం మట్టి కాదు, అతని వేళ్ల స్పర్శతో ఓ అందమైన రూపమవుతుంది. ఆ కుండకు ఒక పాట తోడై చక్రం తిరిగే తాళానికి స్వరం ఒకటి జతకలిస్తే మట్టి కూడా మురిసిపోతుంది. నాట్యం, పాట, ముగ్గు, మట్టి వేర్వేరు దారులైనా చేరేది ఒకచోటకే, మన సంస్కృతి గుండె చెప్పుడునని వినిపించారు. అద్భుతంగా ఉంది ఈనాటి ప్రోగ్రాం అంటూ పంపించేశారు పాలెంపల్లి నరసింహారెడ్డి గారు. మాధవరెడ్డి నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా శ్రద్ధగా విని నాకైతే మీ మెసేజ్ని పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు. అండ్ అలాగే ఆన్సర్ పంపించారు నంద్యాల నుంచి కిషోర్ గారు. సో ఇది కాదు, యాక్చువల్లీ నేను చెప్తాను ఎవరనేది ఆన్సరు. సో గోవర్ధన్ గారు, ఇంద్రాబాయి గారు నవనక్షత్రం అంటున్నారు దేవరపల్లి నుంచి, కాదండి. అండ్ భరణి గారు పంపించారు అబ్దుల్, భరణి నక్షత్రం పంపించారా అబ్దుల్ గారు పెద్దపరం నుంచి. అశ్విని భరణి వేవి కావండి, అసలు ఆ 27 నక్షత్రాలు కావు. నెక్స్ట్ ఇంకా రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ క్వశ్చన్ వినలేదంటున్నారు అప్పలరాజ్ గారు, నేను ఆల్రెడీ అడిగేశాను అప్పలరాజ్ గారు, చెప్తాను ఉండండి. అండ్ శుక్రుడు అనుకుంటున్నారు సుమని గారు, కాదండి. అండ్ పాలకొల్లు నుంచి పంపించారు చందమామ అనుకుంటున్నారట, ఓకే. బట్ ఇది కరెక్టా కాదా అనేది నేను లాస్ట్లో చెప్తాను, ఓకేనా? ఎందుకంటే దీని దగ్గర ఒక ట్విస్ట్ ఉంది ఇప్పుడు మనకి, అది మీరు వెయిట్ చేయండి. సో కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి అరుంధతి నక్షత్రం అనుకుంటున్నారు, కాదండి. అండ్ శుభోదయం చందన బంగారు తల్లి అంటూ మనకి పంపించారు మెసేజ్ త్రిమూర్తులు గుప్తా గారు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు. అండ్ మీకు కూడా శుభోదయం. అండ్ అలాగే కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్తో. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటేష్ నటించిన మూవీ ధ్రువనక్షత్రం అంట, గరీబ్ నవాజ్ గారు పంపించారు. సో కాదండి. నెక్స్ట్ ఇంకా ఆకాశ నక్షత్రం, ఆకాశంలో ప్రతిదీ నక్షత్రమే కదండి. నరేష్ గారు మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు. మరి మన భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏదో తెలుసా? సూర్యుడు. మరి సూర్యుడిని నక్షత్రం కింద కన్సిడర్ చేయొచ్చా చందన అంటారా? అనేక నక్షత్రాల కలయికగా కనబడతారనమాట మనకి సూర్యుడు. మరి అత్యంత పెద్దది కూడా అదే, అన్ని మన ప్లానెట్స్ కన్నా కూడా సూర్యుడే అతి పెద్దగా ఉంటాడు. మరి సూర్యుడు మనకి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం, అందువల్లనే మనకి భూమికి అంత వెలుగు అంత వేడి వస్తూ ఉంటాయన్నమాట. సూర్యకిరణాల వల్ల వేడి అండ్ సూర్యకిరణాల వల్ల వెలుతురు, అది విషయం. మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈరోజు నేషనల్ పెట్ బర్త్డే కదా, మరి అలాంటి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా. సాధారణంగా ఈ బర్డ్స్ని మనం పెట్ బర్డ్స్గా పెంచుకోలేకపోవచ్చు, ఎందుకంటే ఇవి మనకి అంత దగ్గరగా ఉండవు కాబట్టి, ఎస్పెషల్లీ మన ఇండియాకి. మరి ఈ క్వశ్చన్ ఏంటంటే, ఏ పక్షులు ఈదగలవు కానీ ఎగరలేవు, అలాంటి ఒక పక్షి ఉంది, ఎగరలేదు కానీ ఆ పక్షి ఈదగలదట, అంటే స్విమ్ చేయగలదు, ఆ పక్షి ఏది? మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248884కి. ఏ పక్షి ఈదగలదు కానీ ఎగరలేదు, తెలిస్తే ఆన్సర్ చేసేయండి. ఇలా ఒక మంచి సాంగ్ బృందావనం నుంచి విందాం.

మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా నుంచి బాబా సెహగల్ పాడిన పాట వినేశారు. మరి ఇప్పుడైతే మనం క్వశ్చన్కి ఆన్సర్ అయితే చూసేద్దాం, ఎవరెవరు ఏం పంపించారు అనేది. ఏ పక్షి ఈదగలదు అంటే స్విమ్ చేయగలదు కానీ ఎగరలేదు, మరి ఆ పక్షి ఏంటో తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. పావురం అట, పావురం చక్కగా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్తుందండి నరేష్ గారు. అండ్ నెక్స్ట్ ఎవరు పంపించారు చూసేద్దాం, సన్ డక్ అనుకుంటున్నారట లేదా అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కిందది కరెక్ట్ ఆన్సర్ సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి. అండ్ బాతు అనుకుంటున్నారు, బాతువు ఎగరగలదండి, కొంచెం దూరం అయినా ఎగరగలదు. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి. అండ్ మల్లీశ్వరి గారు ఫణీంద్ర మార్కపూర్ నుంచి డక్ అంటూ పంపించారు, సో బాతు ఎగరగలదు. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నిఖిల్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ లక్ష్మి గారు గొల్లపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, హాయ్ అండి. అండ్ సూర్యకుమారి గారు పాలకొల్లు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అలాగే సుమని గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ కాదు, బాతు కాదు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి. అండ్ అలాగే బాతు అంటూ ఉపేంద్ర గారు మహబూబ్ నగర్ నుంచి పంపించారు, కాదండి. అండ్ అనంతపూర్ నుంచి రమేష్ గారు వెంకటాచలపతి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గోల్నపల్లి నుంచి గోవర్ధన్ గారు కరెక్ట్ ఆన్సర్, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కలవందలపాడు నుంచి కసీం గారు ముత్తావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మా బింబగాడి కోసం సాంగ్ వేయండి అంటున్నారు, ఇప్పుడు హుక్ స్టెప్ వేసాను కదా హుక్ స్టెప్ వేయమనండి మీ బింబిగాడిని. అండ్ అలాగే సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రెండిట్లో ఏదో ఒకటి అనుకుంటున్నా అంటున్నారు సత్య భార్గవి గారు. యాక్చువల్లీ రెండోది కూడా కరెక్టే బట్ ఫస్ట్ది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఇంకా గౌతమ్ గారు చోడేపల్లి నుంచి పంపించారు మీ ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ కాదు, చేప కాదండి చేప, హౌ హౌ హౌ అంటే అన్ని చేపలు ఎగర, ఒక చేప ఉందిలే ఎగిరే చేప కూడా ఒకటి ఉంది, అది నేను తర్వాత చెప్తాను దాని గురించి. బట్ ఈ చేప గురించి మాట్లాడితే చేపలన్నీ ఎదుతాయి కానీ అన్ని చేపలు ఎగరలేవు కదా, రివర్స్ అన్నమాట. అంటే పక్షులన్నీ ఎగరగలవు కానీ ఈ పక్షి ఎగరలేదన్నమాట, అది విషయం. సో జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ ఇనాయతుల్ల గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, వేదాంతం జానకి గారు మన ప్రత్యక్ష దైవం వ్యర్థకు దగ్గరలో ఉండే స్టార్, సరే ఇప్పటి ఆన్సర్ అంటూ దాని రెక్కలు పెద్దగా ఉంటాయి అందుకే ఈదలేదు చీ ఈదగలదు ఎగరలేదు అంటారా, ఓకే. నెక్స్ట్ ఇంకా ఒక సాంగ్ పాడండి చెందిన సో స్వీట్ ఆఫ్ వాయిస్ అంటున్నారు మురళి గారు. మురళి గారు ఐ విల్ ట్రై అండి. నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ శుభోదయం చందనమ్మ, ఈరోజు నేను మీ ప్రోగ్రాం వినలేకపోయాను, మా వీధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి, 6 నుంచి ఆ పాటల సౌండ్ అసలు ఏం వినిపించదు ఇక్కడ అంటున్నారు వాసు గారు. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్.

సిస్టర్ పంపించేశారు చనుబండి నుంచి. ఏం పర్లేదు, చక్కగా మీరు గణేష్తో టైం స్పెండ్ చేశారు కదా, హాయిగా భక్తిగా అలా ఉండిపోండి. అండ్ పర్లేదు, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నా ప్రోగ్రామ్ ఎందుకు కానీ. సో కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇంకా ఆధోని నుంచి రాజశేఖర్ గారు కరెక్ట్ ఆన్సర్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అంటూ అడుగుతున్నారు. నేనా త్వరలోనే వస్తా. నెక్స్ట్ ఇంకా రంగశేఖర్ గారు హిందూపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పఫిన్స్ డక్కట ప్రసాద్ గారు నెల్లూరు నుంచి పంపించారు. డక్ అయితే కాదు బట్ చూడడానికి మనకు అలానే అనిపిస్తుంది అది స్విమ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఇంకా మల్లీశ్వరి గారు ఫణీంద్ర గారు మార్కాపూర్ నుంచి తాబేలు అనుకుంటున్నారు. నేను పక్షి గురించి అడిగాను, యాక్చువల్లీ మీరు ఆ విషయాన్ని మర్చిపోయారు. సో అర్జున్ గారు కోడా అని అడుగుతున్నారు, కాదండి. నెక్స్ట్ ఇంకా సుదర్శిని గారు కాదు సుధారాణి గారు హైదరాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కప్ప అంటున్నారు, అది కూడా కాదండి. అండ్ ఉట్కూర్ నుంచి అరుణ గారు కాకి అనుకుంటున్నారు. కాకి ఎలా హౌ హౌ హౌ, కాకి చక్కగా ఎగురుతుంది కదా. అండ్ అలాగే అబ్దుల్ గారు పెద్దపరపు నుంచి కరెక్ట్ ఆన్సర్. నా ఆన్సర్ రాంగ్ అని చెప్పలేదండి అంటున్నారు. రాంగ్ కాదు కాబట్టి చెప్పలేదండి, అది కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, ఓకే శుభాకాంక్షలు అంటూ పంపించారు. సెప్టెంబర్ 17th, ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి త్రిమూర్తుల గారు. సో ఆన్సర్ అయితే పంపించలేదు. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి పంపించారు, మీ పేరేంటండి, ఎన్ఎంటి అని పంపించారు, మరేంటో మరేది. కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే సాంబశివరావు గారు వేటపాల నుంచి కోడ్ అనుకుంటున్నారు, కాదండి. అండ్ ప్రసాద్ గారు ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మహబూబ్ నగర్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ బాయి చందన అంటున్నారు మధుసూదన్ గారు, ఓకే అండి. అండ్ స్వాన్ అనుకుంటున్నారు ఉషా గారు విజయవాడ నుంచి. సో స్వాన్ కూడా కాదు. యాక్చువల్లీ ఈ పక్షులు ఎక్కువగా మనకి మంచు కురిసే ప్రాంతాల్లో కనబడుతూ ఉంటాయన్నమాట. వాటి రెక్కలు ఈత కొట్టేందుకు అనుకూలంగా ఉంటాయి. అండ్ అంతేకాదు వాటి శరీరం కూడా చాలా మృదువుగా ఉంటుంది. మరి నీటిలో అలా అలా అలా మరి ఈదగలవు, కానీ ఈ పక్షులు అయితే ఎగరలేదన్నమాట. సో మరి ఇంతకీ ఏంట పక్షులు అని అంటే పెంగ్విన్స్. సో చాలా ఫ్రెండ్లీ బర్డ్స్ అన్నమాట ఇవి. కాకపోతే వీటిని మనం పెట్ బర్డ్స్గా పెంచుకోవడం చాలా కష్టం, ఎందుకంటే మనుషులకి చాలా దగ్గరగానే అనిపిస్తాయి, కానీ అవి మన దగ్గరికి వస్తే అవి మనతో మింగిల్ అవ్వలేవు అన్నమాట. అంటే మన వాతావరణానికి అవి మింగిల్ అవ్వలేవు, అది సంగతి. అండ్ ఇందాక ఒక లిజనర్ ఒక ఆన్సర్ పెట్టారు కదా, ఆ ఆన్సర్ ఎవరైనా గుర్తుపెట్టుకున్నారో లేదో మరి చూడాలి. సో మరి ఈ క్వశ్చన్కి అదే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నేను అడగబోయే క్వశ్చన్కి, మన భూమికి దగ్గరగా సహజ ఉపగ్రహం ఒకటి ఉంది, మరి అదేంటి తెలిస్తే ఆన్సర్ చేయండి. 0866248814, మన భూమికి ఉన్న సహజ ఉపగ్రహం ఏది? సో తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి.

ఎస్, మరి నేనైతే సాంగ్ వినిపించా రెబల్ సాబ్ నుంచి. మరి నాకైతే ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. చూద్దాం, మన భూమికి సహజ ఉపగ్రహం ఒకటి ఉంది, అదేంటి అని అడిగాను. ఆన్సర్స్ కరెక్ట్గా పంపించారు అందరు కూడా. మరి చూసేద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ చేశారు అనేది. ఉషా గారు పంపించారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. సో కింగ్ ఫిషర్ అనుకుంటున్నారు ముసలి మడుగు నుంచి అట, వెంకటాద్రి గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. సో కాదండి. అండ్ అలాగే పెంగ్విన్ అంటూ సునీల్ గారు పంపించారు. అండ్ అలాగే ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నిఖిల్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే అందుకే మన సైంటిస్ట్ పంపించారు అంటూ కూడా పంపించారు. నేను ఇది చెప్పేస్తే ఆన్సర్ కనిపెట్టేసేవాళ్ళు. అటు సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మల్లీశ్వరి గారు, ఫణీంద్ర గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సూర్యగ్రహం కాదండి, సూర్యుడు అసలు గ్రహమే కాదు. ఇందాకే నేను నక్షత్రం అని చెప్పాను ఫస్ట్. మరి మహబూబ్ నగర్ నుంచి ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉపేంద్ర గారు మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కలవందులపాడు నుంచి ఖసీం గారు, ముద్దవల్లి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సుమని గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు నుంచి రామకృష్ణయ్య గారు కరెక్ట్ ఆన్సర్. సంవత్సరం పొడుగునా మంచు ప్రాంతంలో ఉండే పక్షి పెంగ్విన్ అంటూ కూడా పంపించేశారు కరెక్ట్గా. నెక్స్ట్ ఇంకా రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చందనమ్మ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు వాసు గారు. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శిరీష గారు వెలగలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా రంగచారు గారు హిందూపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గోల్లపల్లి నుంచి గోనెగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్. భీమునిపాడు నుంచి లక్ష్మీరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గోవర్ధన్

గారు గోల్నేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే పెద్దపురం నుంచి త్రిమూర్తులు గుప్తా గారు కూడా పంపించారు. సో పెంగ్విన్ అంటూ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఈరోజు చక్కటి ప్రశ్నలతో ప్రోగ్రామ్ హైలైట్ అయింది చెందిన అంటున్నారు వేదంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్తో. సో మరి ఇద్దరిని కవర్ చేసే చూస్తారా ఆన్సర్స్లో. అదే విషయం నినాయతుల్ల గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, కొన్ని నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ గాట్ టు గో హ్యావ్ ఏ నైస్ డే చెందిన అంటూ ఆన్సర్ కరెక్ట్గా పంపించేశారు. ఎవరు అర్జున్ గారు అండ్ నెక్స్ట్ ఇంకా మల్లికార్జున గారు పంపించారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే సోమనాథన్ జనార్దన్ రావు గారు నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ ఈరోజు షో చాలా బాగుంది అంటున్నారు నరేష్ గారు, రోజే గారు మహబూబ్ నగర్ నుంచి. థ్యాంక్ యూ అండి, వినాయక నిమజ్జనం వల్ల మీ కార్యక్రమం వినలేకపోయానంటున్నారు. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, ఏం పర్లా, గణేష్కి సెండ్ ఆఫ్ ఇద్దాం చక్కగా. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, బట్ మీ పేరు పంపించండి క్లియర్గా. సో నెక్స్ట్ ఇంకా నరసింహారెడ్డి గారు మాధవరి నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే మెసేజ్ చేశారు. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరి మన భూమికి ఉన్న సహజ ఉపగ్రహం ఎవరో కాదు, మన చంద్రు అన్నమాట, అదే చంద్రుడు అన్నమాట. మరి చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించే ఒక సహజ ఉపగ్రహం, అది సంగతి. సూపర్గా ఉంది ప్రోగ్రామ్ అంటూ పంపించారు ఎవరు, సోమనాథన్ జనార్దన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. అండ్ నరసింహ గారు విష్ణుగ్రహం అంటున్నారు, అసలు విష్ణుగ్రహం అనే గ్రహం ఉందా అండి, ఆలోచించండి. సో ఇది మరి మన హరివిల్లు ప్రోగ్రామ్ అయితే. మరి నేను కూడా డాటా చెప్పేస్తున్నాను అండ్ త్వరలో మళ్ళీ మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వింటూ ఉండండి విత్ భారతి FM 101.3. టాటా బాయ్ బాయ్.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ భక్తి శ్రద్ధలతో స్మరించుకున్నారు. సమాజ నిర్మాణంలో ఎంతో కీలకమైన శిల్పులు, వృత్తి నిపుణులు, కార్మికులకు విశ్వకర్మ జయంతి సందర్భంగా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. నైపుణ్యం, సృజనాత్మకత, కష్టపడి పనిచేసే తత్వానికి విశ్వకర్మ భగవానుడు ప్రతీకగా నిలుస్తారని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్లో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ ఇంకోస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. సాగర్ తీర ప్రాంతాల్లోనూ సముద్రంలో కాలుష్యం తగ్గించి ప్రజల్లో విద్యార్థుల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఇంకోస్ శాస్త్రవేత్త కె వెంకటేశ్వరరావు ఆకాశవాణికి తెలియజేశారు. విద్యార్థులు, మత్స్యకారులతో బ్లీచ్ క్లీనింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. సాగర తీర ప్రాంతాల్లో కలుషితమవుతున్న తీరు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, సముద్రపు నీటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు, మత్స్యకారులకు, విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా చైర్మన్గా ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ఉద్దేశం ఏమిటి, ఈ కమిషన్ ఏ అంశాలపై అధ్యయనం చేస్తుందనే వివరాలు తాము పరిశీలిస్తామని హైకోర్టు పేర్కొంది. కమిషన్ నియామక ఉత్తర్వుల ప్రతిని తమ ముందుంచాలని రాష్ట ప్రభుత్వానికి ఆదేశించింది. కాలానికి అనుగుణంగా వైద్య విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడంతో పాటు పరిశోధనలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని వైద్యారోగ్య శాఖ సంక్షేమ శాఖ కార్యదర్శి జి వీరపాండ్యన్ స్పష్టం చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో విద్యా కార్యక్రమాలు, ప్రవేశాలు, పరిశోధనలు, ప్రచురణలు, అభివృద్ది తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ వైద్య విద్యలో కృత్రిమ మేధ, డిజిటల్ హెల్త్, హెల్త్కేర్ డేటా సైన్స్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, మెడికల్ డివైజెస్ వంటి నూతన విభాగాలకు ప్రాధాన్యతనిస్తూ ఉమ్మడి పరిశోధనలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. నేర ఘటనాస్థలాల నుంచి శాస్త్రీయ సాంకేతిక ఆధారాల సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి జిల్లాలో ఫోరెన్సిక్ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో 26 ఫోరెన్సిక్ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్టంలో సవరించిన భారత్ నెట్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక ప్రాజెక్టు అమలుకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిబంధనలు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన సాస్కీ మార్గదర్శకాల ప్రకారం రాష్టంలో భారత్

సేఫ్టీనెట్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని కింద చేపట్టే మౌలిక సదుపాయాలు, నెట్వర్క్ విస్తరణ పనులకు వర్తించే ఛార్జీలు, ఫీజుల మినహాయింపు, మాఫీ పొందడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ ఎండీని ఆదేశించింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
2: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
1: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
2: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జీ సమత. మరి సమయం చూసుకుంటే 11:17 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. ఎస్, ఈరోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం తెలుసుకుందాం. పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, బాధ్యతలు పంచుకోవడం, వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడం, అపార్థాలను పరిష్కరించుకోవడం, ఇవన్నీ భార్యాభర్తల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనేది మనం రెగ్యులర్ లైఫ్లో చూస్తూనే ఉంటాం. కానీ ఈ విషయాలన్నీ కూడా మనకి అలా వెండి తెర మీద కనిపిస్తే, అలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తూ మనకి ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలు ఏంటి అంటే, ఒక ఇద్దరు లవ్ చేసుకుంటారు అండ్ ఇద్దరు ఒక వాళ్ళ లవ్లో ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్కి ఎండ్కి వచ్చేసరికల్లా ఇంకా అక్కడికి సినిమా ఎండ్ అయితే అయిపోతుంది. కానీ ఒకప్పటి సినిమాలు అలా కాదు. పెళ్లి తర్వాత జీవితం అదే కదా అసలైన జీవితం ప్రారంభమయ్యేది అక్కడి నుంచే. కాబట్టి సో ఆ తర్వాత జీవితం అనేది ఎలా ఉంటుంది, అప్పుడు వచ్చేటువంటి అపార్థాలను ఎలా పరిష్కరించుకోవాలి, బాధ్యతను ఎలా పంచుకోవాలి, అలాగే ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి అనేది అనేటువంటి విషయాలు చాలా చక్కగా చెప్పినటువంటి కొన్ని అద్భుతమైన సినిమాలు అయితే మనకి ఉన్నాయన్నమాట మన టాలీవుడ్లో. మరి అలాంటి సినిమాల గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. మరి ఇంకెందుకు కలిసి ఒక అద్భుతమైన పాటతో మరి మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని సినిమాల గురించి వినాలంటే స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు

ఎస్, మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్ల ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో పెళ్లిని ఎలా మనం అంటే పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూపించినటువంటి అద్భుతమైన సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇందులో మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది పెళ్లి పుస్తకం సినిమా గురించి. ఎందుకంటే అప్పటి వరకు అంటే పెళ్ళి అంటే చక్కగా ఇద్దరు వ్యక్తులు కలిసి మ్యారేజ్ చేసుకోవడం అండ్ అలాగే డ్యూయెట్లు పాడుకోవడం ఇలాగ హ్యాపీగా ఉండడం మాత్రమే అని అనుకునే విధంగా ఉండేటువంటి వారందరికీ కూడా జస్ట్ పెళ్ళి తర్వాత లైఫ్ అనేది ఎలా మారుతుంది, అదే కనుక ఒక యువ దంపతులకి వాళ్ళకి బాధ్యతలుంటే మరి ఇంకా ఎంత కష్టంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చూపించారు ఈ సినిమా ద్వారా. మధ్యతరగతి యువ దంపతుల జీవితంలో ఉద్యోగం కోసం పడేటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయి, ఒకవేళ వారికి కనుక డబ్బు సమస్యలుంటే అవి ఎలా ఉంటాయి, వీటితో పాటు కుటుంబం బాధ్యతలను వాళ్ళు ఎలా పంచుకున్నారు, ఒకవేళ దంపతుల మధ్య కనుక ఏ చిన్న అవగాహన లోపం వచ్చినా కూడా వాళ్ళిద్దరూ ఆ చిన్న చిన్న సమస్యలే ఎంత పెద్దవిగా మారి వారి యొక్క అనుబంధానికి వీటలు వారేలాగా చేస్తాయి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా హాస్యంతో కలిపి జోడించి చూపించినటువంటి సినిమా పెళ్లి పుస్తకం అని చెప్పచ్చు. మరి ఈ సినిమా నుంచి అయితే ఒక లవ్లీ సాంగ్ అయితే విన్న తర్వాత మరిన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు. మనమైతే మాట్లాడుకుంటాం కదా, సో మరి ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు ఒకవేళ మనకు అలా వెండి తెర మీద కనిపిస్తే ఎలా ఉంటుంది తెలుసుకుంటున్నాం. అండ్ ఇలాంటి సినిమా లిస్ట్లో మరొక సినిమా అయితే మనం మాట్లాడుకోవాలి, 1993లో రిలీజ్ అయినటువంటి మిస్టర్ పెళ్ళం అన్నమాట. ఈ సినిమాలో ముఖ్యంగా అంటే ఎవరిని కించపరచడానికి కాదు, బట్ కాకపోతే అంటే కొంతమంది మగవారులు ఉండేటువంటి మేల్ ఈగో ఏదైతే ఉందో దాన్ని కథాంశంగా తీసుకొని అలా చూపిస్తుంటారనమాట. సో కుటుంబానికి మగవాడే యజమాని, ఆయనే సంపాదించి ఇల్లు చూసుకోవడం, ఆయనే సంపాదించాలి అనేటువంటి భావంతో ఉండే అతను బాలాజీ అనేటువంటి క్యారెక్టర్లో మనకి రాజేంద్ర ప్రసాద్ గారు కనిపిస్తే, అలా కాకుండా ఇల్లు చూసుకుంటూ పిల్లల్ని భర్తని చాలా చక్కగా చూసుకునేటువంటి భార్య పాత్రలో ఆమని గారు ఝాన్సీ క్యారెక్టర్లో మనకైతే కనిపిస్తారు. అయితే అనుకోకుండా ఒక పరిస్థితుల్లో తన ఉద్యోగం పోయినప్పుడు ఝాన్సీ అంటే ఆమని గారు ఉద్యోగం చేస్తూ మరి ఇంటిని ఎలా చూసుకున్నారు, ఈ కథాంశంగా మిస్టర్ పెళ్ళాంగా మారినటువంటి ఆ బాలాజీ కథే అనమాట ఈ సినిమా కథ. అండ్ సో అలాగే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇందులో గృహిణిగా పడేటువంటి కష్టం ఎలా ఉంటుందో అనేది మనకి చక్కగా చూపించారనమాట. అండ్ ఈ సినిమాకను నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది ఉత్తమ తెలుగు చిత్రంగా. అలాగే 1978లో రిలీజ్ అయినటువంటి గోరంత దీపం, ఈ చిత్రం కూడా ఒక సంప్రదాయ కుటుంబ వ్యవస్థ గురించి, అందులో ఒక వివాహిత ఎదుర్కొనేటువంటి కష్టాల గురించి చక్కగా

చూపించారు. కష్టాలంటే అత్తవారింటి నుంచో లేకపోతే భర్త నుంచో మాత్రమే వచ్చేవి కాదు. ఒకవేళ అత్తగారి నుండి వేధింపులు వచ్చినా, భర్త నుండి నిర్లక్ష్యం ఎదురైనా కూడా ఈ లోపు మధ్యలో ఇంకా చాలా మంది ఒక్కొక్కసారి అంటే లేడీస్కి ఆపోజిట్గా ఉంటారు కదా, సో వాళ్ళు ఎలా వాళ్ళని లొంగ తీసుకోవాలని చూస్తుంటారు. ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి స్త్రీ అపనిందలు ఎదురైనా సరే తన శీలాన్ని ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకుంది, చివరికి తన సంసారాన్ని ఎలా నిలబెట్టుకుంది అనేటువంటి కథాంశంగా చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో కూడా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ రెండు సినిమాలు కూడా, మిస్టర్ పెళ్ళాం అండ్ గోరంత దీపం, ఇవి రెండు కూడా లెజెండరీ కాంబినేషన్ అయినటువంటి బాపు రమణ గారు, సో అంటే దర్శకుడు బాపు గారు అండ్ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు సృష్టించినటువంటి రెండు అద్భుతమైన కుటుంబ కథ చిత్రాలు. సో మరి ఈ సినిమాల నుంచి అయితే మరికొన్ని చక్కటి పాటలు అయితే విన్న తర్వాత అండ్ మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం. Bye.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో, అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో మరి ఆఫ్టర్ మ్యారీడ్ లైఫ్ ఉండేటువంటి బాధ్యతలు సమస్యలు ఎలా ఉంటాయి, మరి వాటిని ఎలా పరిష్కరించుకోవడానికి చక్కగా చూపించారు సినిమాలు అనేటువంటి విషయం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఇందులో ఇంకా చెప్పాలి అంటే నిన్ను కోరి అలాగే మజిలీ ఈ సినిమాలు కూడా మనకి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాయి. ప్రేమ విఫలమైన తర్వాత పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి జీవితంలో గతం ఎంతటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ రెండు సినిమాల్లో కూడా మనకి చాలా చక్కగా చూపిస్తుంది. జీవిత భాగస్వామి అంటే కేవలం సంతోషాల్లో తోడుగా ఉండేవారు మాత్రమే కాదు, మనిషి బలహీనంగా ఉన్నప్పుడు కూడా అతనితో నిలబడేటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చూపించారు. అండ్ మజిలీ సినిమాలో పెళ్లి తర్వాత కూడా భర్త తన గత ప్రేమను మర్చిపోలేకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య చోటయ్యేటువంటి భావోద్వేగమైనటువంటి దూరం ఏర్పడుతుంది. మరి భార్య ఓపిక్గా అతనికి అండగా నిలిచి మరి ఎలా వాళ్ళిద్దరూ ఒకటయ్యారు అనేటువంటి విషయాన్ని చూపిస్తే, నిన్ను కోరి సినిమాలో వివాహం తర్వాత కూడా గత ప్రేమను పూర్తిగా వదులుకోలేకపోవడం, కొత్త జీవితాన్ని అంగీకరించకపోవడం వంటి భావోద్వేగ సంఘర్షణలు ఈ సినిమా ద్వారా మనకు చూపిస్తున్నారన్నమాట. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత

ఎస్, మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం. అండ్ ఇంకా చెప్పాలి అంటే రాజారాణి, సో యాక్చువల్గా ఇది మన టాలీవుడ్ సినిమా కాకపోయినా కూడా డబ్బుడ్ మూవీ అయినా కూడా ఈ మూవీతో చాలామంది రిలేట్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో జాన్ రెజినా తమ గత ప్రేమల జ్ఞాపకాలతోనే వివాహ జీవితంలోకి వచ్చేస్తారు. మరి మొదట ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోలేక దూరంగా ఉంటారు, కానీ ఒకరి గతం గురించి ఇంకొకరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత వాళ్ల మధ్య ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. సో ఒకళ్ళ గురించి అంటే వాళ్ళు ప్రీవియస్గా ఎలాంటి లైఫ్ ఫేస్ చేశారు అనేది విషయం సరిగ్గా తెలుసుకోకుండా ఇంకొకళ్ళని అపార్థం చేసుకోవడం అనేది ఎలాంటి విషయాలకు దారి తీస్తుందో ఈ సినిమా చాలా చక్కగా చూపిస్తుందని చెప్పచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలపరిచేది గతాన్ని తవ్వడం కాదు, వర్తమానాన్ని అర్థం చేసుకోవడం అని చాలా బాగా చూపించారన్నమాట. అండ్ ఇంతే కాకుండా పెళ్ళైన కొత్తలు, సో ఈ సినిమాలో కూడా పెళ్ళైన తర్వాత కొత్త జీవితానికి అలవాటు పడడం అంత సులభం కాదు, ఎవరికి కాదు, అమ్మాయిలకి కాదు, అబ్బాయిలకి కాదు. అయితే పెళ్లికి ముందు ఒక వ్యక్తి గురించి మనకున్నటువంటి ఊహలు, పెళ్లి తర్వాత వాళ్ళ అలవాట్లు, ఆలోచనలు ఇవన్నీ తెలిసినప్పుడు మారిపోతుంటాయి. చిన్న చిన్న విషయాలే భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తుంటాయి కదా. మరి ఇలాంటి గొడవలు ఏర్పడినప్పుడు మరి వాళ్ళు ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా చూపించారు ఈ సినిమాలో. అండ్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఇదే మోటివ్తో వచ్చినటువంటి సినిమాలు. సో ఆ సినిమాల గురించి మరి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ బట్ ఇంకా ఎందుకంటే టైం అయితే అయిపోవచ్చింది కాబట్టి సినిమా కబుర్లు ప్రోగ్రాంలో, బట్ ఈ సినిమాలన్నీ కూడా మనకి చెప్పేది ఒక్కటేనండి, నిజ జీవితంలో దాంపత్యం అనేది ప్రతిరోజు చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోవడం, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకొని ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా ఈ చక్కటి దాంపత్య జీవితాన్ని నిర్మించుకోవడం అనేటువంటి విషయాన్ని మనకైతే తెలియజేస్తుంది. అండ్ ఇంకా మరి మరొక చక్కటి పాట అయితే వినేద్దాం ఫ్రమ్ ద మూవీ మజిలీ. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ నాయకుడిగా మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఈ ఏడాది అక్టోబర్ 7న భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశ్వకర్మ జయంతి అయిన ఈ రోజు నుంచే సవరించిన సీలింగ్ అమల్లోకి వస్తుందని మంత్రివర్గం తెలిపింది. నివాస ధృవీకరణ జారీ అధికారాన్ని తహసీల్దారులకు పునరుద్దరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పత్రం కావాలంటే ఆధారాలతో దరఖాస్తుల్ని తహసీల్దార్కు సమర్పించాలని, ఎలాంటి ఆధారాలు లేకపోతే తహసీల్దార్ స్థానికంగా విచారణ చేసి నివాసాన్ని ధృవీకరించి పత్రం జారీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్టంలో 2036-37 నాటికి విద్యుత్ వినియోగం 1.74 లక్షల మిలియన్ యూనిట్లకు చేరుతుందని కేంద్ర విద్యుత్ సంస్థ అంచనా వేసింది. 2025-26లో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 79,971 ఎంయూలుగా ఉంది. ఈ లెక్కన రాబోయే 11 ఏళ్లలో సుమారు 100,000 ఎంయూల విద్యుత్ వినియోగం పెరుగుతుందని సీఈఏ భావిస్తోంది. అందుకనుగుణంగా సరఫరా పంపిణీ వ్యవస్థలు సమకూర్చుకోవాలని నిర్దేశించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ శాఖ నుంచి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకునే 2,000 కోట్ల రూపాయల దీర్ఘకాలిక రుణానికి ప్రభుత్వ హామీ ఇచ్చేందుకు అనుమతినిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సంస్థ ఎండీని ఆదేశించింది. కార్మికులకు చట్టబద్దమైన సామాజిక భద్రత ప్రయోజనాలను మరింత విస్తృతం చేస్తూ కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీలోపు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. మామూలుగా మీరు అద్దాన్ని ఎక్కడ చూసుంటారు? మహా అయితే ఇంట్లో చూస్తారు, లేదంటే షాపింగ్ మాల్స్లో, అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్లో చూస్తుంటారు కదా. కానీ భూమిపైన ఆకాశం కూడా కనిపించేటువంటి అద్దాన్ని ఎప్పుడైనా చూసారా? సో అదే సలార్ దే ఉయిని అనమాట. ఏంటి డౌట్గా ఉంది కదా మీకే. సో ఇది అంతా ఏం లేదండి, జస్ట్ చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. అసలు ఏంటి ఈ ప్లేసా లేకపోతే అద్దమా ఏంటి అనే విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం. సో యాక్చువల్గా ఏంటి అంటే, ఇది సలార్ దే ఉయిని అనేటువంటి ప్లేస్ ఏంటి అంటే, మీరు చూస్తే కనుక ఆకాశం యొక్క రిఫ్లెక్షన్ భూమిపైన అలా మనకు కనిపిస్తుంది అనమాట. సో అలా చూసినప్పుడు నిజంగానే ఆకాశం భూమిపైకి వచ్చేసిందా అనేటువంటి డౌట్ అయితే మనకు వచ్చేసింది. అదే ప్లేస్ అనమాట ఇది. సో యాక్చువల్గా ఏంటి అంటే, ఇది నిజంగా భూమిపైన ఉందా అని అనిపించేటువంటి సాల్ట్ ఫ్లాట్స్, మిర్రర్ ల్యాండ్స్కేప్స్, అలాగే డిజర్ట్ ల్యాండ్స్కేప్స్, కలర్ఫుల్ మినరల్ రీజియన్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి అన్నమాట. సో బొలీవియాలోని ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు మైదానం అని చెప్పుకోవచ్చు. ఇది సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అండ్ ఒకప్పుడు ఈ ప్రాంతం పెద్ద ప్రీ హిస్టారిక్ లేక్ వ్యవస్థలో భాగంగా ఉండేదన్నమాట. అయితే కాలక్రమంలో నీరు ఆవిరైపోయిన తర్వాత అక్కడ మిగిలినటువంటి ఖనిజాలు అలాగే ఉప్పు పొరలు కలిసి ఈ విశాలమైనటువంటి సాల్ట్ ఫ్లాట్ అయితే ఏర్పడ్డాయి బొలీవియాలో. సో దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు విశేషాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి FM 5.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
4: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
3: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
5: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
0: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మీకు తెలుసాలో మనం మాట్లాడుకుంటున్నాం కదా మరి భూమి మీద ఉండేటువంటి అద్దం గురించి. సో ఇది అద్దమా అంటే కాదండి, యాక్చువల్గా ఏంటంటే బొలీవియాలో ఉండేటువంటి ఈ సలార్డే ఉయిని అనేటువంటి ప్రాంతంలో ఏంటంటే ఇంతకుముందు ఒక లేక్ ఉండేదన్నమాట. సో కాలక్రమంలో నీటు అక్కడ ఉండేటువంటి నీరు ఆవిరైపోయి తర్వాత అక్కడ ఉండేటువంటి ఖనిజాలు ఉప్పు పొరలు కలిసి అలా ఒక విశాలమైన సాల్ట్ ఫ్లాట్ లాగా ఏర్పడ్డాయన్నమాట. అండ్ ఈ ప్రాంతంలో వర్షం పడితే ఏమవుతుందో తెలుసా? వర్షం తర్వాత ఉప్పు మైదానంపై చాలా పలచటి నీటి పొర ఏర్పడుతుంది. సో ఈ సలార్ చాలా సమతలంగా ఉండడం వల్ల ఆ నీరు ఒక భారీ అద్దంలా పనిచేస్తుంది అన్నమాట. ఆకాశం, మేఘాలు, సూర్యాస్తమయం అన్నీ అలా మనకు నేల మీదే కనిపించేస్తున్నాయి. అప్పుడు కనుక మనం ఫోటో తీసామనుకోండి, నిజంగా ఆకాశం పైనుందా కిందుందా అనేటువంటి భావన మనకైతే కలుగుతుందన్నమాట. అందుకే దీన్ని తరచుగా వరల్డ్స్ లార్జెస్ట్ న్యాచురల్ మిర్రర్ అని వర్ణిస్తూ ఉంటారు. మరి ఈ ఉప్పు నీరు ఇక్కడికి ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది పమిడిపాటి సరచ్చొచ్చిన ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమావేశాలను ప్రారంభించిన సందర్బంగా ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్బంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే 3వ తుది T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమావేశాలను ప్రారంభించారు. 3 రోజుల పాటు కొనసాగే సమావేశాల్లో సెమికాన్ రంగంలో సహకార పెంపు, పెట్టుబడులు, సృజన, నైపుణ్యాభివృద్ది తదితర అంశాలను చర్చిస్తారు. సమావేశాన్నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. సంపూర్ణంగా అభివృద్ది చెందిన దేశ నిర్మాణం కోసం నేడు ప్రతి పౌరుడు పాటుపడుతున్నాడని చెప్పారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ వేగంగా ముందంజలు వేస్తోందని, సృజనకు, పెట్టుబడులకు, అభివృద్దికి అనేక అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. సెమీకండక్టర్ల రంగంలో ప్రిఫర్డ్ డెస్టినేషన్ గా మారాలని భారత్ ఆకాంక్షిస్తోందని మోదీ అన్నారు.
1: बीते एक दशक में भारत ने अपने ट्रांसमिशन नेटवर्क को भी एक्सपेंड किया है. साथियों, भारत में पावर इंफ्रास्ट्रक्चर का यह विस्तार हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है. भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रिफर्ड डेस्टिनेशन बनाए.
0: కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కొన్ని దశాబ్దాల పాటు సెమీకండక్టర్ల పరిశ్రమలో నెలకొల్పాలని దేశం ఆశించినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మాత్రమే ఆ కల సాకారమైందని అన్నారు. పునాది నేడు ఏర్పడిందని, 6 కీలక మూల స్తంభాల ఊతంతో సెమీకాయిన్ 2.0 భారీ పరిశ్రమగా రూపుదిద్దుకుంటుంది అని అన్నారు.
2: Semicon 2.0 will build the semiconductor industry over 6 pillars. Pillar number 1 is design. The pillar number 2 is machines and materials. Pillar 3 will be more display, memory, silicon, compound and logic fab. Pillar 4 will be more advanced packaging units. Pillar 5 will be research and development. The pillar 6 is about talent.
0: కార్యక్రమంలో 600 ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 50 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17, 1948 ఆపరేషన్ పోలో ద్వారా నాటి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలతో కలిసి పరేడ్ గ్రౌండ్స్లోని వార్ మెమోరియల్ వద్ద రీత్ సెరమనీ ద్వారా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్లతో కలిసి కేంద్ర సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని అన్నారు. 500 కంటే ఎక్కువ సంస్థానాలను విలీనం చేసి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులను స్మరించుకున్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత సిద్దించిన హైదరాబాద్ విమోచన భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఇది ఐదోసారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్బంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో హనుమకొండ వేయి స్తంభాల గుడి శకటం, బతుకమ్మ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా రాష్టపతి, ఉపరాష్టపతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులను అలంకరించి గత 25 సంవత్సరాలుగా మోదీ ప్రజాసేవలో, దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. అత్యంత వేగవంతమైన సుపరిపాలన, సమ్మిళిత అభివృద్ది అంశాల్లో ప్రధానమంత్రి అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పారని చెప్పారు. మన ఘన సంస్కృతి పట్ల గర్వంతో వారసత్వాన్ని పరిరక్షించుకుంటూ దేశం నేడు అభివృద్ది పథంలో పయనిస్తోందని ముర్ము అన్నారు. ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వంలో భారత్ నేడు ప్రపంచ పటంలో వెలుగులీనుతోందని, అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జన్మదిన సందర్బంగా ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాసేవ పట్ల మోదీ అంకిత భావం, నిబద్దత ఎందరికో స్పూర్తిగా నిలుస్తాయని అన్నారు. రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, డీఎంకే నేత స్టాలిన్, ఏఐడీఎంకే నేత పళనిస్వామి కూడా ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. తన జన్మదినం సందర్బంగా శుభాకాంక్షలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి ఆశీస్సులు ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పాన్ని మరింత దృఢంగా చేస్తాయని మోదీ స్పందించారు. దేశంలో ఈరోజు విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్నారు. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకానికి నేటితో 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఎంపిక చేసిన 18 చేతి వృత్తుల కళాకారులకు గుర్తింపు కార్డులు, టూల్ కిట్లు, రుణ సదుపాయాలు, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సౌలభ్యాలను పథకం కల్పిస్తుంది. ఇప్పటివరకు 30 లక్షల మంది పథకం ద్వారా లబ్ది పొందారు. పీఎం విశ్వకర్మ పథకం 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ ఈరోజు కోల్కతాలో వేడుకలను ఏర్పాటు చేసింది. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ, పశ్చిమ బంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా 2026 స్వచ్చతాహీ సేవ ఉద్యమ కార్యక్రమాలు మొదలయ్యాయి. స్వచ్చతామే సహభాగ్, స్వచ్చ భారత్, వికసిత్ భారత్ అనేది ఈ ఏటి ఇతివృత్తం. 5 ముఖ్యమైన సూత్రాలను అనుసరించి ఈ సంవత్సర కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. క్యాంపెయిన్ వివరాలను జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడిస్తూ, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ప్రాంతాలు, బీచ్లపై దృష్టి సారిస్తామని చెప్పారు. అక్టోబర్ 1న ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ పేరిట స్వచ్చంద శ్రమదానం, క్లెన్లీనెస్ డ్రైవ్లను నిర్వహిస్తారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును భారత్ తీవ్రంగా నిరసించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షిత స్థావరాలను కల్పించడంతోనే అల్ఖైదా సంస్థ అమెరికాలో సెప్టెంబర్ 11న ఉగ్రదాడికి పూనుకునే అవకాశం కలిగిందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమాపేశంలో భారత్ చెప్పింది. కార్యక్రమంలో ప్రసంగించిన భారత దౌత్యవేత్త పి హరీష్, సెప్టెంబర్ 11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవడానికే పరిమితం అవక ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారిని గుర్తించాలని పిలుపునిచ్చారు. జమ్మూకాశ్మీర్ ఉదంపూర్ జిల్లా ప్రట్టాల్ ప్రాంతంలో జమ్మూకాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త చర్యలో జరిపిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలో 2 ఉగ్రవాదులు మరణించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి నిన్న రాత్రి సమాచారం అందడంతో వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పటికీ భద్రతా బలగాలు దాడి మొదలుపెట్టాయి. 2026 స్వచ్చతాహీ సేవ ఉద్యమంలో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఆకాశవాణి న్యూస్ సర్వీసెస్ డివిజన్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ అధికారులు, సిబ్బందితో స్వచ్చతా ప్రమాణాన్ని చేయించారు. న్యూస్ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్ సుబ్రహ్మణ్యం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెట్. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30కు ప్రారంభమయ్యే 3వ తుది టీ20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0తో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ నాయకుడిగా మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బీజేపీ శ్రేణులు సేవా దివస్ గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నారు.

న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమాపేశాలను ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించిన ప్రధానమంత్రి భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలను వినవచ్చు.

FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఈ ప్రాంతం ఏదైతే ఉందో మనకి నేలపైనే అద్దంలా కనిపించేటువంటి సలార్దే ఉయిని, భూమిపైన ఆకాశం కనిపించేటువంటి అద్దం లాంటి ప్రదేశం బొలీవియాలో ఉందన్నమాట. అయితే ఇక్కడ అసలు ఉప్పు నీరు ఎలా ఏర్పడింది అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇక్కడ ఉప్పు నీరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఉపరితలంపై ప్రధానంగా హలైట్ అనేటువంటి ఒక సాధారణమైనటువంటి ఉప్పు ఇతర ఖనిజాలు ఉన్నాయన్నమాట. సో నీరు ఆవిరైపోయినప్పుడు ఏమవుతుంది, మిగిలిన ఉప్పు అలా ఉండిపోతుంది కదా. అలా అది కాలక్రమేణంలో మందమైనటువంటి పొరగా మారి ఎండిపోయినప్పుడు ఉపరితలంపైనటువంటి కనిపించేటువంటి బహుభుజాకార ప్యాటర్న్లు మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయన్నమాట. అలాగే సలార్ మధ్యలో ఇస్లా ఇన్హౌటి అనేటువంటి ప్రాంతం ఉంది. సో దీనికి ఏంటంటే చుట్టూ కూడా తెల్లటి ఉప్పు మైదానం ఉండగా అక్కడ భారీ జైంట్ క్యాక్టస్ మొక్కలు కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తాయి అన్నమాట. సో మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే వినతరవుతా.

ఎస్, మీకు తెలుసా, ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి భూమిపైనే అద్దంలా కనిపించేటువంటి ప్రాంతం అయినటువంటి సలార్ దే ఉయిని గురించి. సో ఈ సలార్ మధ్యలో ఏంటి అంటే, చుట్టూ కూడా తెల్లటి ఉప్పు మైదానం ఉంటుంది, అండ్ అక్కడక్కడ భారీ జైంట్ క్యాక్టస్ మొక్కలు కూడా మనకు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ విస్తారమైనటువంటి సమతల ఉపరితలం కారణంగా కొన్ని ప్రాంతాల్లో దూరంగా మనకి ఎత్తు ప్లేసెస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి మనకి ఎడారిలో కనిపిస్తాయి, చూసారా, అలాంటి ఒక ఆప్టికల్ ఇల్యూషన్ అయితే మనకి కలిగిస్తూ ఉంటాయన్నమాట. అందుకే ఇక్కడి ఫోటోగ్రాఫర్స్ పర్స్పెక్టివ్తో అద్భుతమైనటువంటి చిత్రాలనైతే తీస్తుంటారు. మరి ఇలాంటి మరిన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట. సలార్ దేవుని ఇలాంటి ప్లేసెస్ అయితే ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. అంటే గుజరాత్లో ఉన్నటువంటి గ్రేట్ ర్యాన్ ఆఫ్ కచ్ ఉంది, తర్వాత అర్జెంటీనాలో సలినాస్ గ్రానైట్స్ అని ఉందన్నమాట, అలాగే యుఎస్ఏలో బొనవిలి సాల్ట్ ఫ్లాట్స్, అండ్ చిలీలో సలార్ దే అటకామా, అలాగే ఇథియోపియాలో డొనాకిల్ డిప్రెషన్. సో ఈ ప్లేసెస్ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఇలాగే కనిపిస్తాయి అన్నమాట. సో మరి ఇది ఇవాళ మనం మీకు తెలుసా. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఒంటరి. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తన్బి. విద్యుత్ శాఖపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని ఆ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అన్నారు. అమరావతిలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వేసవిని తలపించే ఎండల వల్ల 50 మిలియన్ యూనిట్ల మేర అదనంగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయంలో 240 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా ఈసారి 290 మిలియన్ యూనిట్లకు చేరిందని, విద్యుత్ జనరేషన్ కంపెనీలన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పారు. థర్మల్ పవర్ స్టేషన్లో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచామని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి సాల్కట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన ఈరోజు జరిగిన సింహవాహన సేవను వీక్షించేందుకు వచ్చిన భక్తులతో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ముచ్చటించారు. వాహన సేవను వీక్షిస్తున్న భక్తుల గ్యాలరీలోకి వెళ్లి ఈవో భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, దర్శన ఏర్పాట్లు, వాహన సేవ వీక్షణకు ఏర్పాటు చేసిన ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో దేవశిల్పి శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచపు తొలి వాస్తుశిల్పిగా, సృష్టికర్తగా విశ్వకర్మ పేరుగాంచారని తెలిపారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి విశ్వకర్మ ఆదర్శమని పేర్కొన్నారు. చేతివృత్తుల కళాకారులు, ఇంజనీర్లు, కార్మికులు, పారిశ్రామికవేత్తలకు విశ్వకర్మ స్ఫూర్తినిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా వర్లగొందిదిప్ప గ్రామంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ నినాదంతో సముద్ర తీర పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట ఇన్కాయస్ ప్రతినిధి ఎం మహేందర్, రాష్ట మత్స్య సంక్షేమ సమితి రాష్ట కార్యదర్శి వీర వెంకట సత్యనారాయణతో కలిసి గ్రామ ప్రజలు, విద్యార్థులు సముద్ర తీరాన్ని శుభ్రపరిచారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి సముద్ర తీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

టు ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో ఒక మహిళ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. మహిళల గురించి చాలా విషయాలు చాలాసార్లు మనం తెలుసుకున్నాం. అయితే ఒక మహిళ తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది, కానీ ఆ కష్టాలు ఆమెను కుంగదీయలేదు. తాను ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడమే కాదు, ఎంతో మంది అనాథ పిల్లలకు తల్లిగా మారింది. ఆమె సింధు తాయి సప్కాల్. చిన్న వయసులోనే వివాహం జరిగింది. అండ్ ఈవిడ సింధు తాయి మహారాష్ట్రలోని ఒక సాధారణ కుటుంబానికి చెందినటువంటి మహిళ. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్న వయసులోనే చదువును మాన్పించేశారు. వయసులో తనకంటే 10 సంవత్సరాలు పెద్దవారైనటువంటి వ్యక్తితో తన వివాహం జరిగింది. వివాహం తర్వాత కూడా ఆమె జీవితం కష్టాలతోనే సాగింది. గర్భవతిగా ఉన్నప్పుడు తీవ్ర అవమానాలు, నిర్లక్ష్యం ఇవన్నీ ఎదుర్కొన్నారు. చివరికి ఒంటరిగా పశువుల కొట్టంలో ఒక కుమార్తెకు జన్మనించారు. అండగా ఎవరూ లేకపోయినా తన బిడ్డను తానే కాపాడుకుంటూ జీవిత పోరాటం చేశారు సింధు తాయి సప్కాల్. అనేక కష్టాలు, సామాజిక సమస్యలు ఎదుర్కొన్నా కూడా ఆమె అనాథలైనటువంటి అండలేని పిల్లలను చేరదీశారు. మరి ఆ తర్వాత ఆవిడ ప్రయాణం ఎటు సాగింది అనేటువంటి విషయం, అలాగే ఆవిడ జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేటువంటి విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమతా.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: సమయం 1:20 కావస్తుంది, మరికొద్ది

0: సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సూర్యఘర్ పథకం అమల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారిని ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్లలో దేశం మరింత అభివృద్ది చెందుతుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహించిన వారణాసి వాద్నగర్ సేవాయాత్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విశ్వకర్మకి ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి వేడుకలను రాష్ట పండుగగా నిర్వహిస్తున్నామని, గీత వడ్డెర చేనేత కార్మికులతో పాటు వివిధ చేతి వృత్తుల వారికి ఆర్థికంగా మేలు చేకూరేలా సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలుపై కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యఘర్ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పథకం లబ్ధిదారులకు రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, నిర్దేశించిన వడ్డీ రేటుకే రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మత్స్యకారులతో కలిసి సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. అనంతరం జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ శాస్త్రవేత్త కె వెంకటేశ్వరరావు ఆకాశవాణితో మాట్లాడుతూ
2: ఇక్కడ తూపిలపాలెం బీచ్ తిరుపతి జిల్లాలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా సాగర తీర ప్రాంతాలు మరియు సముద్రంలో జరిగే కాలుష్యం గురించి ప్రజల్లో మరియు విద్యార్థుల్లో అవగాహన కల్పించి సాగర తీర ప్రాంతాలు శుభ్రం చేయించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాగర తీర ప్రాంతాలు ఎలా కాలుష్యం అవుతున్నాయి, ప్లాస్టిక్ నిరోధన వినియోగం తగ్గించడం కానీ సాగర తీర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుని మరియు సముద్ర నీటిని కూడా శుభ్రంగా ఉంచుకునే దాని మీద అవగాహన కల్పించి ప్రజలకి విద్యార్థులకి అందరికి అవగాహన కల్పించడం జరుగుతుంది.
1: మరోవైపు స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా వర్లగొందిదిప్ప గ్రామంలో సముద్ర తీర పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. అలాగే ప్రకాశం జిల్లా కొత్తపట్నం మడనూరు పెద్దపట్టపు పాలెం తీర ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఇన్కాయ్ శాస్త్రవేత్త వివేకానంద స్వామి మాట్లాడుతూ
3: ఈ వీక్ ఇంటర్నేషనల్ బీచ్ క్లీనింగ్ డే గా సెలబ్రేట్ చేస్తామండి. మేము ముఖ్యంగా ఇన్కాయిస్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి 10 చోట్ల చేస్తామండి. ఒక ఎంప్లాయీకి 2 బీచ్లు ఇవ్వడం జరిగింది. ఒకటేమో వర్క్ షాప్, ఇంకోటేమో మామూలు బీచ్ క్లీనింగ్ అండి. మా మెయిన్ లక్ష్యం ఏంటంటే ప్లాస్టిక్ కి వ్యతిరేకంగా జనాల్లో చైతన్యం తీసుకురావడము, బీచ్లు పరిశుద్ధంగా ఉంచుకొని మన రాబోయే తరాలకు ఒక మంచి సురక్షితమైన సముద్రము, సురక్షితమైన బీచ్ ఇవ్వాలనేదే మా కోరిక అండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రవేశపెట్టిన పీఎం గతిశక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం.

0: దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్దికి పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక కీలకవేదికగా నిలుస్తోంది. 2021లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లు, విద్యుత్ లైన్లు, లాజిస్టిక్స్ వ్యవస్థలను అనుసంధానిస్తూ సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ పథకం కింద 16 మంత్రిత్వ శాఖలు విభాగాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల సమాచారాన్ని ఏకీకృతం చేశారు. దీంతో కొత్త ప్రాజెక్టుల మధ్య సమన్వయం సాధించడం సాధ్యమవుతోంది. మౌలిక సదుపాయాలను విడివిడి ప్రాజెక్టులుగా కాకుండా ఒకే అనుసంధానిత వ్యవస్థగా అభివృద్ది చేయడం ద్వారా దేశ ఆర్థిక వృద్దికి పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: ఆజాదీ కే అమృత్ కాల్ కా హై, ఆత్మ నిర్భర్ భారత్ కే సంకల్ప్ కే సాథ్ హమ్ అగ్లే 25 వర్షో కే భారత్ కీ బునియాద్ రచ రహే హై. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భారత్ కే ఇసీ ఆత్మబల్ కో, ఆత్మవిశ్వాస్ కో, ఆత్మనిర్భర్తా కే సంకల్ప తక్ లే జానే వాలా హై.
0: ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత కార్యక్రమాలు విజయవంతమవుతాయని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి అన్నారు. విజయనగరంలోని వసంత విహార్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని కలెక్టర్ ఈరోజు ప్రారంభించి చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా మున్సిపాలిటీస్ లో ఒక నెల రోజులు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. క్లీన్లీనెస్ డ్రైవ్ అవసరం ఉన్న పాయింట్స్ అన్ని కూడా గుర్తించడం జరుగుతుంది, అవంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే రూరల్ ఏరియాస్ కు వచ్చేప్పటికీ గాంధీ జయంతి వరకు కూడా మనము ఈ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది 15 రోజులు. అలాగే టూరిజం ప్లేసెస్ అంతా కూడా క్లీన్లీనెస్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది. అందరూ పౌరులు, అందరూ విద్యార్థులు మీ పరిధుల్లో ఈ శుభ్రతను పాటించాలని, మన ఇల్లే కాదు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేట్టు చూస్తారని ఆశిస్తూ జై.
0: ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొని స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో పరిశుభ్రత పాటించాలని కోరారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ భౌతికకాయానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాళీకృష్ణ శ్రీనివాస్ మృతి బాధాకరమని, రాష్టం మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయిందని అన్నారు. శాసనమండలిలో కాళీకృష్ణ శ్రీనివాస్తో కలిసి పనిచేసిన సందర్భాలను మంత్రి గుర్తు చేసుకుంటూ ఆయన హుందాగా వ్యవహరించేవారని తెలిపారు. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని లోకేష్ వెల్లడించారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ, మత్తు పదార్థాల దుర్వినియోగం సమాజంతో పాటు దేశ భవిష్యత్తుపైన ప్రభావం చూపుతుందని తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్టంలో డ్రగ్ హాట్స్పాట్ల గుర్తింపు, నిఘా, డ్రోన్ పర్యవేక్షణ, తనిఖీలు వంటి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సూర్యఘర్ పథకం అమల్లో రాష్టాన్ని ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి బొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్టంలోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఏంటి రంగయ్య, దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
4: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
3: ఓ, అదే నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
5: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్. ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
6: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
7: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
6: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి, యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: వింటున్నారు వివిధ్ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ దీరా ప్రోగ్రాంలో. మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, ఎంతో మంది అనాథ పిల్లలను చేరతీసి వాళ్ళకి అండగా నిలబడినటువంటి సింధు తాయి సబ్కాల్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం. సో ఇలా చిన్న వయసులోనే చదువు లేకపోయినా, పెళ్లి జరిగిపోయినా కూడా, అండ్ తనకంటూ ఇంకెవరూ లేకపోయినా కూడా ఆవిడ జీవిత పోరాటాన్ని మాత్రం అస్సలు ఆపలేదు. సింధు తాయి అనాథలను, అండలేని పిల్లలను కేవలం సహాయం పొందేవారిలా మాత్రమే చూడలేదు, వాళ్ళు కూడా నా పిల్లలే అనే భావనతో వారిని తన కుటుంబంలో ఒక భాగంగా స్వీకరించారు. తన దగ్గర ఉండేటువంటి పిల్లలకు ఆహారం, ఆశ్రయం, విద్య, ప్రేమ అందిస్తూ తన జీవితాన్ని వారి కోసం అంకితం చేశారు. తల్లి అవ్వడం అంటే కేవలం బిడ్డకు జన్మనివ్వడం మాత్రమే కాదు, భద్రత కల్పించడం, ఆహారం పెట్టడం, చదువుకునే అవకాశం ఇవ్వడం, కష్టాల్లో ధైర్యం చెప్పడం కూడా మాతృత్వమే. అందుకే సింధు తాయిని మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ అని కొనియాడారు. ఆవిడ చేసినటువంటి సామాజిక సేవకు అనేక గౌరవాలు కూడా లభించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజ్ భూషణ్ అవార్డును, అలాగే అహల్యభాయ్ హోల్కర్ పురస్కారాలు అందించింది. అలాగే భారత ప్రభుత్వం ఆమె చేసినటువంటి వర్క్ కాను సోషల్ వర్క్ విభాగంలో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మరి సింధు తాయికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు, విశేషాలు అయితే మనం తెలుసుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం.

భారతి ఎఫ్ఎం 101.3. ఎస్ ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ గా కొనియాడబడేటువంటి సింధు తాయి సప్కాల్ గురించి. సో ఈవిడ సేవకు మెచ్చి మహారాష్ట్ర ప్రభుత్వం ఆవిడకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజ్ భూషణ్ అవార్డును అలాగే అహల్యాబాయ్ హోల్కర్ పురస్కారాలు అందించింది. అలాగే భారత ప్రభుత్వం 2021లో సోషల్ వర్క్ విభాగంలో ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సింధు తాయి కథ మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. ఒక మనిషి జీవితాన్ని మార్చడానికి పెద్ద శక్తి అవసరం లేదు. ఒక మంచి మనసు, ఒక అడుగు, ఒక నిర్ణయం చాలు. తన కష్టాలనే తన బలంగా మార్చుకుని వందలాది పిల్లలకు ఆశ్రయం కల్పించినటువంటి సింధు తాయి అమ్మ అనేటువంటి పదానికి హద్దులు లేవు అని చూపించినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్ అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.

ఎస్ 2:33 అయిపోయింది. మన స్టూడియోస్ లో టైం అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము సందడి సందడి ప్రోగ్రామ్ లోకి. ఎస్, మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్జ్ పై సందడి సందడి ప్రోగ్రామ్ లో మనమైతున్నాం విత్ యువర్ ఆర్జీ సమత. మరి ఈ రోజు మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. సో లిజనర్స్ కూడా గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడి సందడి అంటూ పంపించేస్తున్నారు కదా. మరి మీ ఆన్సర్ని కూడా జత చేసి మరి మీ మెసేజ్ అయితే వాట్సాప్ చేసేయండి. సో మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ అంటే మామూలుగా ఎగ్జామ్ మనం రాయాలంటే చదువుకోవాలి, చూడకుండా రాయాలి, లేకపోతే ఏమైనా ప్రాక్టికల్స్ ఇలా ఉంటుంది కదా. కానీ ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ అంటే ఏంటో తెలుసా? మీకు బుక్కే ఇచ్చేస్తారు, క్వశ్చన్ పేపర్ ఇస్తారు. సో బుక్లో వెతికి ఆన్సర్స్ ఎక్కడున్నాయో రాయాలన్నమాట కనిపెట్టి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. చాలా ఈజీ అనుకుంటున్నారేమో కానీ ఇది చాలా టఫ్ ఎగ్జామ్ అన్నమాట. మరి ఈ ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ను ఏ దేశాల్లో నిర్వహిస్తారో మీకు తెలుసా? భలే బాగుంది, మనకు కూడా పెడితే బాగుండు అనుకుంటున్నారు కదా. సో మన దేశంలో కూడా ఉంది, బట్ మరి క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ అయితే బాగా ఆలోచించి పంపించండి. ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ అంటే మీకు ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అలాగే బుక్ కూడా ఇస్తారు, ఆ బుక్లోనే ఆన్సర్స్ ఉంటాయన్నమాట. సో మీరు వెతికి ఆన్సర్స్ ఎక్కడున్నాయో కరెక్ట్ ఆన్సర్స్ రాయాలి. మరి ఈ ఎగ్జామినేషన్ని ఏ దేశాల్లో నిర్వహిస్తారు? మరి ఈ క్వశ్చన్కి మీరు అయితే వాట్సాప్ చేస్తూ ఉండండి. 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి ఒక సూపర్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ అర్జున్ వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్, మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ ఈ ఎగ్జామ్ ఏ దేశాల్లో నిర్వహిస్తారు అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్. ఎస్, విజయవాడ కేంద్రానికి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి పంపించారు అనమాట. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు వెల్కమ్ టు సందడి సందడి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు. అలాగే మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యదోజి సక్కుబాయ్ గారు బాగున్నారా అంటున్నారు. ఎస్, బాగున్నానండి. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుండి పంపించారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు సో ఎలా ఉన్నారు అంటూ షూర్ అండి, తప్పకుండా మీ బాబుకి బెస్ట్ విషెస్ అయితే తెలియజేస్తున్నాను. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారండి. ఓకే, రాజుల నుంచి జయన్న గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుమని గారు పెడన్ నుంచి. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు నుండి ఖాసిం మూర్తిజావలి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే యతిరాజం రమేష్ బాబు గారు పద్మజాకుమారి మచిలీపట్నం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అండ్ అలాగే బివి సుబ్బారావు గారు మార్కాపురం నుండి పంపించారు ఆన్సర్. ఓకే, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి. అండ్ ఇంకా భాస్కర్ గారు పాండిచ్చేరి నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే సూపర్ సాంగ్స్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ గారు పంపించారు ఆన్సర్. ఓకే, అండ్ ఇంకా అరుణ మోహన్ జీ గారు పంపించారు బట్ కాదండి ఆన్సర్ అయితే. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆచార్య చిరంజీవి గారు రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా నరేష్ రోజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గద్వాల్ జిల్లా అక్షయ్ గారు, ఓకే నేను ఇచ్చిన క్లూతో మళ్ళీ ఇదే ఆన్సర్ పంపించారా మన దేశంలోనే అని. ఓకే, అండ్ మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, మరి చూసేద్దాం. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గద్వాల జిల్లా ఎర్రవల్లి వల్లూరు నుంచి పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే, ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వివిధ విద్యా స్థాయిల్లో ఎక్కువగా యూనివర్సిటీస్ అండ్ ప్రొఫెషనల్ కోర్సుల్లో ఇవి నిర్వహిస్తారనమాట. సో ఇందులో మనకి మెయిన్గా చెప్పాను కదా, మనకి ఇండియాలో కూడా కండక్ట్ చేస్తారు. ఇండియాలో అంటే సిబిఎస్ఈ వాటికి ఆ బుక్స్కి, అంటే సిబిఎస్ఈ సిలబస్ ఉన్నటువంటి కొన్ని ఎగ్జామ్స్ అంటే 9th నుంచి 11th వరకు ఓపెన్ టెక్స్ట్ బుక్ బేస్డ్ అసెస్మెంట్ అంటారనమాట. సో ఈ ప్రాజెక్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఐఐటీస్, ఎన్ఐటీస్, అలాగే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్, సో ఇలాంటి లా ప్రొఫెషనల్ క్వాలిఫైయింగ్ పరీక్షలకు కూడా ఓపెన్ బుక్ పద్ధతిలోనే నిర్వహిస్తారనమాట. అలాగే యునైటెడ్ కింగ్డమ్లో ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్, సో యూనివర్సిటీస్ పేర్లు అయితే మనం వింటాం కదా, సో ఇలాంటి వాటిలో హ్యుమానిటీస్, లా, మెడికల్ కోర్సుల్లో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. అలాగే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్లో కూడా హార్వర్డ్, తర్వాత స్టాన్ఫోర్డ్, సో ఈ చోట్ల పాటు కొన్ని బిజినెస్ స్కూల్స్లో కూడా ఈ విధంగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. వీటితో పాటు యూరప్ దేశాలైనటువంటి జర్మనీ, నెదర్లాండ్స్, స్వీడన్, డెన్మార్క్ ఇలాంటి దేశాల్లో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సో ఈ చోట్ల అన్ని చోట్ల కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఓపెన్ బుక్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ మరి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కూడా తెలుసుకుందాం.

ఎస్, మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ అయితే తెలుసుకుందాం. తనకు తెలియకపోయినా కూడా తెలిసినట్లుగా ఒక్కొక్కసారి మనం కూడా ప్రవర్తిస్తుంటాం కదా. అయితే ఈ సందర్భాన్ని సూచిస్తూ ఏదైనా ఒక సామెత చెప్పండి. క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. తెలియకపోయినా కూడా తెలిసినట్లు ప్రవర్తించడం, ఈ సందర్భానికి తగినట్లుగా ఉండే ఒక సామెతను మీరైతే మరి వాట్సాప్ చేసేయండి. 08662488114 ఈ వాట్సాప్ నెంబర్కి మరొక చక్కటి పాట అయితే వింటూ

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్తుందని అన్నారు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ రాష్ట్రంగా

తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలుపై కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దృశ్యమాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్సవేత తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో విశ్వకర్మకి మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి వేడుకలను రాష్ట పండుగగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మత్స్యకారులతో కలిసి సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ భౌతికకాయానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాళీకృష్ణ శ్రీనివాస్ మృతి బాధాకరమని, రాష్టం మంచి రాజకీయ నాయకుడు కోల్పోయిందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతా సేవ కార్యక్రమంపై ఈరోజు నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత కార్యక్రమాలు విజయవంతమవుతాయని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి అన్నారు. విజయనగరంలోని వసంత విహార్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని కలెక్టర్ ఈరోజు ప్రారంభించి చైతన్యం తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాలు, పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు.

భారతి ఎఫ్ఎం 101.3. మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగాను కదా, మరి తెలియకపోయినా కూడా తెలిసినట్లుగా ప్రవర్తించడం, దీనికి తగినటువంటి ఒక సామెత అయితే చెప్పండి అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం, ఆన్సర్స్ పంపించారు అనమాట లిజినెస్. పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజు గారు పంపించారు, తెలియని వాడికి తిరుపతి ముందర, తెలిసిన వాడికి తెనాలి వెనుక అంట. సూపర్. అండ్ మింగ మెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె అడిగేవాడట వెనకాడికి ఎవడు అని అన్నారు శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు. ఓకే, మూసాపేట మహబూబ్నగర్ నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, అన్నీ తెలిసి అడుగుతున్నారు అంటున్నా, ఏమో అర్థం కాలేదండి. ఓకే. అండ్ యతిరాజం రమేష్ బాబు గారు అండ్ పద్మజ గారు మచిలీపట్నం నుంచి ఆర్ఎస్ కుంభై పారేసుకుని అంటున్నారు ఏంటో. అండ్ ఆన్సర్ చల్లకొచ్చి ముందు దాచినట్లు అంటున్నారు సుమణి గారు పెడ నుంచి. ఓకే. అండ్ రాజుల నుంచి జయన్న గారు కంచు మ్రోగినట్లు కనకంపు మ్రోగునా అంటున్నారు. ఓకే. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ గారు మేకపోతు గాంభీర్యం అంటున్నారు. ఓకే. అండ్ ఇంకా రాజేష్ రెడ్డి గారు ఆదోన్ నుంచి, ఓకే, సినిమాకి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగాలంటున్నారు. ఓకే, ట్రై చేస్తాను. అండ్ అలాగే దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకే. అండ్ ఇంకా నంద్యాల జిల్లా భానుమొక్కల నుండి సర్దార్ గారు, సామెత రానోనికి రాగం ఎక్కువ, వచ్చినవానికి వయ్యారు ఎక్కువ అంటున్నారు. ఓకే. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి పంపించారు, చదువు రాని మొద్దైన చదరంగా వాడినట్లు, కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లు అంటున్నారు. సూపర్. అండ్ ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ పంపించారు అనమాట. గొంతెమ్మ కోరికలు లేనివాడు, కోరేవాడు అనొచ్చు. అలాగే బుర్ర లేకపోయినా బడాయి మాటలు చెప్పడం

0: అని అనొచ్చు. అంటున్నారు ఓకే. అండ్ కౌస్తభ గారు ఆత్మకూరు నంద్యాల నుంచి నటిస్తారంటున్నారు ఓకే. అండ్ గౌతమ్ గారు చౌడేపల్లి నుంచి తెలియనివాడు అన్నీ తెలిసినట్లు, తెలియనివాడు ఏమీ తెలియనట్లు నటిస్తాడు అంటున్నారు. ముంతంత బుద్ధి లేకపోయినా మూటంత పోజు అనేటువంటి సామెతలు ఈ సందర్భానికి సరిగ్గా సరిపోతాయంటున్నారు. అండ్ సగం తెలిసినవాడు సమస్తం తెలిసినట్లు గంతులు వేస్తాడు అని కూడా అంటారంటున్నారు ఓకే. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు పంపించారు అల్పజ్ఞానం ప్రమాదకరం అంటూ. అండ్ సందడే సందడి ప్రోగ్రామ్కి వెల్కమ్ అంటూ నాగర్ కర్నూలు నుండి ఎండీ ఫాజల్ గారు తేలు మంత్రం రాదు కానీ పాము మంత్రానికి పోయాడట అంటున్నారు. సూపర్. అండ్ రాజకీయాల్లో మనకి తెలియని విషయాలు తెలిసినట్లుగా నటించడం అంటున్నారు కీర్తి రాజ్ కుమార్ గారు నిజామాబాద్ నుంచి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు చిరు సాంగ్ వినిపిస్తూ సామెత విన్ అంటే ఎలా అంటున్నారనమాట ఓకే. అండ్ పంపించారు ఆన్సర్ ఓకే. అండ్ కలమందలపాడు నుండి ఖాసిం ముత్తుజావల్లి గారు పంపించారు ఓకే. అండ్ భాస్కర్ గారు పాండిచేరి నుంచి తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనేవాడు అంటున్నారు. అలాగే శేషసాయి రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి గుడ్ ఈవినింగ్ అంటున్నారు. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ తర్వాత.
1: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు, పంట బాగానే పండిందిగా?
2: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా, ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
1: ఓ అదే నీ సమస్య, దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో, ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
3: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
5: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

ఎస్, మరి ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, చూసేద్దాం. అండ్ ఇంకా ఎస్ కరెక్ట్గా పంపించారు, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుండి నిండుకొండ తొణకదు అల్ప జ్ఞానానికి ఆడంబరం ఎక్కువ అంటున్నారు. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి తెలిసి తెలిసి చెరిపితే తెలియక తెలిస్తే బాగుపడతారా అంటూ పంపించారు. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు పంట రాకపోయినా విస్తరి సర్దినట్లు, గుడ్డిగూడానికి పండ్లు తోమినట్లు, అర్థం కాక అంటే విషయం అర్థం కాకపోయినా అర్థమైనట్లు నటించే వారి కోసం ఈ సామెతల్ని వాడతారంటున్నారు. ఓకే, సూపర్ అండి. అలాగే రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి నిండుకొండ తొణకదు అంటున్నారు. కమత వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమన్నిపాడు నుంచి మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అంటున్నారు. ఓకే, అండ్ అలాగే ప్రశ్న వినలేదు ఇప్పుడే ట్యూన్ చేసి అంటున్నారు దేవసేన గారు తిరుపతి నుంచి. నో ప్రాబ్లం అండి. అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి. ఓకే, ఆన్సర్ అయితే ఏదో పంపించారు బట్ నాకైతే అర్థం కాలేదు. ఓకే, సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి, అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది అంటున్నారు. ఓకే, అండ్ పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజు గారు సూపర్ హిట్ పాటల ప్రవాహం అలా కొనసాగుతూనే ఉంటుంది అంటూ థ్యాంక్ యూ అంటున్నారు. అండ్ థ్యాంక్స్ యూ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే గడ్డం మంకయ్య గారు బందర్పల్లి నుంచి టిట్ ఫర్ టాట్ అంటున్నారు. అండ్ ఎందుకంటే క్వశ్చన్ అర్థం కాలేదు అంటున్నారు. నో ప్రాబ్లం మహమ్మద్ ఇనాయతుల్లా గారు. అండ్ చేతకాని వాడికి మాటలు ఎక్కువ చేతల్లో శూన్యం అంటూ పంపించారు రామన్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే ఏమీ తెలియకపోయినా తెలిసినట్టు బిల్డప్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేవారు అంటున్నారు పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి. అండ్ ఇంకా గాడిదకేమి తెలుసు గంధపు చెక్క వాసన అంటున్నారు గౌస్ గారు అనంతపురం నుంచి. అండ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పుత్తూరు నుండి కృష్ణ సంతోష్ గారు పంపించారు ఆన్సర్. ఓకే, అండ్ పెద్దల మాట సద్దనం మూట అంటూ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి పంపించారు.

ఓకే అండ్ అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు వడియంపాళ్ళు నుంచి పంపించారు, అలాగే మండూరి లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుండి పంపించారు ఓకే అండ్ అలాగే లతా గారు ఉయ్యూరు నుంచి ఓకే.

చేసినట్లుగా ప్రవర్తించడం అనే దానికి సంబంధించి సరిపోయే విధంగా ఉండేటువంటి సామెత అయితే అడిగాను కదా, దానికి ఏంటి అంటే యాక్చువల్ ఇందాక ఒక లిజనర్ చెప్పినట్లు, అన్నీ తెలిసిన విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ తెలియని విస్తరాకు ఎగిరిగిరి పడుతుంది అని అర్థం అనమాట. అంటే జ్ఞానం ఉన్నవాళ్ళేమో ప్రశాంతంగా ఉంటారు, లేని వాళ్ళు తెలిసినట్లుగా హడావిడి చేస్తుంటారు అని. అలాగే అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నట్ట. సో ఇది కూడా ఒక సామెత అండి. ఇదేంటంటే అర్థం, జ్ఞానం కానీ లేకపోతే హోదా సడన్గా వచ్చిందనుకోండి అన్నీ తెలిసినట్లుగా విపరీతంగా ప్రవర్తిస్తారు అనేటువంటి సామెత అది. అలాగే ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి కొన్ని సామెతలు, అన్ ఎంప్టీ వెజల్ మేక్స్ మచ్ నాయిస్ అని. అంటే లోపల ఏమీ లేని ఖాళీ పాత్ర ఎక్కువ శబ్దం చేస్తుంది, ఏమి తెలియని వాళ్ళు కూడా అలాగే ఎక్కువగా మాట్లాడతారు అని అర్థం అనమాట. సో అదనమాట. అండ్ అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు పంపించారు, తల ఊపడం చూస్తే తల పండినట్టుంది, విషయం చూస్తే బోడిగుండులా ఉంది అంటున్నారు. సూపర్. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడైతే నేను మీకు ఒక ఆడియో ట్రాక్ అయితే వినిపించబోతున్నాను, మరి ఆ ఆడియో ట్రాక్ అయితే వినేసి మరి ఆ పాట ఏంటి అనేది కరెక్ట్గా గెస్ చేయడానికి రెడీగా ఉండండి.

సో మరి ఆడియో ట్రాక్ అయితే వినేశారు కదా, మరి ఈ పాట ఏ సినిమాలోది లేదా పాట ఏంటి అనేది కరెక్ట్గా గెస్ చేసి వాట్సాప్ చేసేయండి. మరి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి మరి ఒక చక్కటి పాట అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ ముద్దుల ప్రియుడు.

0: భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్, మరి మీరు విన్నటువంటి ఆడియో ట్రాక్ ఏ సినిమాలోది అని అన్న అడిగాను. సో సూపర్ రెస్పాన్స్ అనమాట. మామూలు క్వశ్చన్స్ అడిగిన దానికంటే ఈ రెస్పాన్స్ ఇంకా డబుల్ ట్రిపుల్ ఉందని చెప్పుకోవచ్చు. ఎస్ పెడనా జోగనంద్రో కాలనీ నుండి అప్పల్ రాజు గారు ఎస్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్. అలాగే శ్రోతలపై పాటల పన్నీరు చల్లుతున్నారు మేడం, థ్యాంక్ యూ అంటూ పంపించారు. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే ఘౌస్ గారు అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అని కూడా చెప్పచ్చు అండి అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఈ పాట వచ్చిన కొత్తలో డెక్ పై ఫుల్ సౌండ్ పెట్టి అందరికీ వినిపించేవాడిని అంటున్నారు సత్యనారాయణ గారు, దేవినగర్ విజయవాడ నుంచి. సూపర్. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ రాజన్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి రమేష్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు ఎలా మిస్ అయ్యారు ఆన్సర్? ఆన్సర్ అది కాదండి, మళ్ళీ ఒకసారి థింక్ చేయండి. అండ్ మాధవి ఆంజనేయులు గారు భూటాన్ పోచంపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మురళి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి కరెక్ట్ ఆన్సర్. అండ్ సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి అనంతపురం గ్రామం నుండి కరెక్ట్ ఆన్సర్. యతిరాజం రమేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూజహాన్ గారు కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు నుండి ఖాసిం ముత్తుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాల్ నుండి నరసన్న శివగంగా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ యనుగంటి నాగేంద్ర గారు గుంటూరు నుండి కాదండి ఆన్సర్ అయితే అది కాదు. అండ్ మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా దగ్గుబాటి ఓకే, సో ఎవరెవరు నటించారు అని కూడా పంపించారు అనమాట. సూపర్. పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కుసుమ గారు అమ్మటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సీను గారు ఐరాల నుండి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ గారు పాండిచ్చేరి నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మురళి గారు చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా బోల్డ్ అన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత.

ఓ పాప షోకేస్ బొమ్మల్ని వచ్చి ఫ్రీ పాస్ ఇచ్చేసావే, పసివాళ్ళు పడుచాళ్ళు ముసలాళ్ళు వెనకాలే పడి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోదా? నీ సొగసుకి చాటే లేదా? అబ్బో లబ్బో లబ్బో లబ్బో!

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయన్నమాట. సో రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లిజనర్స్, మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారనమాట. అండ్ మరి చూసేద్దాం, డి శివకుమారి గారు, భువన సుహాసిని గారు కరెక్ట్ ఆన్సర్, కృష్ణా జిల్లా మువా విలేజ్ నుంచి. అండ్ అలాగే దుర్గా గారు సత్తెనపల్లి నుండి పంపించారు కానీ కాదండి. గడ్డ మాంకయ్య గారు బందర్పల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ హీరో అంటున్నారు, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి పొట్టు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాళ్ గారు కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నాగర్కర్నూలు కొల్లాపూర్ నుంచి మసూం బాబా, సో కరెక్ట్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ షాఖాపూర్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పెద్దపర్య మునెమ్మ గారు తిరుపతి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుమని పెడనగర్ నుంచి, వీరభద్రపురం నుంచి. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తన్రావు, అలాగే పెద్దమస్తన్రావు గారు. అలాగే గౌతమ్ గౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కామతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ చెర్రీ ఆద్య, చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గోనెగుండ్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆదర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. అలాగే మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అండ్ శంకర్ పొద్దుటూరు కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రెండు మా పాటల మ్యూజిక్ ఇలానే ఉంటుంది అంటున్నారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, సూపర్. అండ్ నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే చీమలపాడు నుండి జ్యోతుల రాజారావు గారు కరెక్ట్ ఆన్సర్. నొన్న నుండి శోభారాణి రంగారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాపారావు గారు టీ నర్సాపురం నుంచి. కమర్తి శంకర్ గారు రాజోల నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అండ్ హంపాపు

పురం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గశివయ్య, ముంతపెద్దన్న గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నరేష్ గారు మూసాపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మురహరి యశోద, జానకిరాజు గారు వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు నుండి వెంకటేష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కౌస్ గారు అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్. రాజన్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. శ్రీకాకుళం నుండి భాస్కర్ రావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుండి కరెక్ట్ ఆన్సర్ లేదండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ సినిమా వచ్చినప్పుడు నేను పుట్టలేదు అనుకుంటా, బట్ హిట్ సాంగ్స్ అలా తెలిసి ఉంటాయి కదా. అండ్ దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఈ పాటకు ముందు వచ్చే మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం, ఇళయరాజా గారిది. అండ్ సూపర్ డూపర్ హిట్స్ అందించారు ఈరోజు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి. అండ్ ఇంకా శ్రీనివాస్ గారు గన్నవరం తిరుపతి నుంచి పంపించారు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. అలాగే సేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అరుణ మోహన్జీ గారు ఉట్కూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపత్రి నెల్లూరు నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లిజనర్స్, అందరూ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఇందాక మీరు విన్నటువంటి ట్రాక్, ఆ పాట వెంకటేష్ అండ్ దివ్య భారతి నటించినటువంటి బొబ్బిలి రాజా చిత్రంలో అనమాట. అండ్ సో ఇప్పుడు ఆ పాట అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలాగే చిత్రకారి వాయిస్లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి ఈ సాంగ్ అయితే వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎంపై.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మరి మన సందడి సందడిలో లాస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. మనం వార్తా పత్రికలు చూసినప్పుడు మెయిన్ హెడ్డింగ్స్ కనిపిస్తాయి, ఆ తర్వాత కొంచెం సబ్ హెడ్డింగ్స్ లాగా కనిపిస్తాయి, ఆ తర్వాత అసలైన సమాచారం ఉంటుంది కదా. సో మరి ఇలా సమాచారాన్ని చెప్పే పద్ధతిని ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. వార్తా పత్రికలు మొదటి పేరాలోనే ముఖ్యమైన సమాచారాన్ని చెప్పే పద్ధతిని ఏమంటారు? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ అల్లరి ప్రియుడు.

ఎస్ మరి, నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి, సో మై ఫేవరెట్ సాంగ్ అంటున్నారు. అలాగే పెడన్న జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి, సో షెడ్యూల్ అయితే చేంజ్ అయిందండి, సో అందుకని. అండ్ ఇంకా నరేష్ అండ్ రోజా మూసపేట మహబూబ్ నగర్ నుంచి. అండ్ అలాగే చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు ఓకే, సో ట్రై చేస్తానండి మురళి గారు. అండ్ ఇంకా కనకారావు గారు పెడన్ నుంచి పంపించారు మెయిన్ ఎడిషన్ అంటున్నారు ఓకే. అనంతపురం నుండి రమేష్ అండ్ వెంకట చలపతి గారు ఓకే. సుమణి గారు పెడన్ నుంచి పంపించారు. అలాగే రాజోల నుంచి జయన్న గారు పత శీర్షిక లేకపోతే ముఖ శీర్షిక అంటారు అంటున్నారు ఓకే. అండ్ అలాగే సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి లీడింగ్ న్యూస్ అంటున్నారు ఓకే. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుండి సంక్షిప్త సమాచారం అంటున్నారు. అలాగే అలాగే బ్యానర్ న్యూస్ ఆర్ లీడ్ న్యూస్ అంటున్నారు కర్నూలు జిల్లా గొనుగొండ్ల నుండి లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సాయి గారు విజయవాడ నుంచి వార్తలోని ముఖ్య అంశాలు అంటారు అంటున్నారు ఓకే. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి బ్యానర్ హెడ్లైన్స్ అంటున్నారు ఓకే. అండ్ నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే. మసూమ్ బాబా గారు నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుండి పంపించారు ఓకే అండి. అలాగే పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే భాస్కర్ గారు పాండిచ్చేరి నుంచి సంక్షిప్త సమాచారం అంటున్నారు. అండ్ ముఖ్యాంశాలు అంటారు అంటున్నారు మునెమ్మ గారు ఓకే. అండ్ సోమనాథం జనార్దన్ రావు గారు నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్. అండ్ హంపాపురం నుండి మల్లేష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ లడ్డు హేమ లచ్చి గారు రాజుల నుంచి పంపించారు ఆన్సర్. అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు మురళీధరన్ గారు చిత్తూరు ఏపీ నుంచి, సో పర్ఫెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ లత గారు ఉయ్యూరు నుంచి పంపించారు ఆన్సర్ ఓకే. దస్తగిరి సంధ్య పొద్దురు కడప నుంచి పంపించారు ఆన్సర్. అండ్ సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు ఓకే. జాన్సన్ గారు విజయవాడ నుంచి పంపించారు ఆన్సర్. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట కామారెడ్డి నుంచి పంపించారు ఆన్సర్ ఓకే. అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు. అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు ఆన్సర్ పంపించారు. కమ్మతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అలాగే మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ నుండి పంపించారు ఆన్సర్. బాల

రాజు గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి పంపించారు, ఓకే. అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటున్నారు, సో మీరు వింటూ ఉండండి. అలా నేను మధ్యలో అయితే వచ్చేస్తాను అబ్బలరాజు గారు, ఓకేనా? అండ్ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుండి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర గారు, భూలక్ష్మి గారు వెల్లుల నుంచి పంపించారు ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ గారు, ఓకే. అండ్ ఇంకా రేవతి రాజశేఖర్ గారు నెల్లూరు వేడియంపాడు నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. అండ్ రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఇలాంటి పాటలు విని చాలా రోజులు అవుతుంది అంటూ, సో ఆన్సర్ కూడా పంపించారండి, సూపర్. అండ్ హంపాపురం నుండి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ ఓకే, సో రాజన్ నుంచి జయన్ నగర్ పంపించారు, ఓకే. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆదోన్ నుంచి పంపించారు. అండ్ ఎఫ్ఎం సర్దార్ గారు, సో ఇందాక క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించారు. సో మరి కరెక్ట్ ఆన్సర్ కూడా ఏంటో తెలుసుకుందాం. సో యాక్చువల్గా మనం వార్తాపత్రికల్ని చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ మెయిన్ హెడ్లైన్స్ ఉంటాయి కదా, అంటే హెడ్లైన్ ముఖ్య శీర్షిక. సో ఇది అందరు పంపించింది అదే అనమాట, చాలామంది హెడ్లైన్స్ ముఖ్య శీర్షిక ఇలా పంపించారు. అది ఇదంతా ఏంటంటే ఒక ముక్కలో చెప్పడం, తర్వాత లీడ్ ప్రారంభ పారాగ్రాఫ్ ఉంటుంది కదా, సో అంటే ఎవరు, ఏమిటి, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది ఇవన్నీ అనమాట. తర్వాత బాడీ ఉంటుంది, అంటే అదనపు సమాచారం, ఇంకా ఏమి డీటెయిల్స్ ఉన్నాయని. తర్వాత లాస్ట్ ముగింపు ఏంటంటే అంతగా ముఖ్యం కాని వివరాలు అలా ఉంటాయి అనమాట. సో ఇలా ఫస్ట్ ముఖ్యమైన సమాచారాన్ని అందరికంటే ముందు పై భాగంలో చెప్పడం, ఆ తర్వాత ప్రాధాన్యతను బట్టి మిగతా వివరాలకు కిందకు వెళ్లే కొద్దీ తగ్గించుకుంటూ రావడం, ఈ విధానాన్ని తెలుగులో అండ్ ఇంగ్లీష్లో కూడా ఇన్వర్టెడ్ పిరమిడ్ అని అంటారనమాట. సో ఇన్వర్టెడ్ పిరమిడ్ పద్ధతిని యూజ్ చేస్తారు న్యూస్ పేపర్లలో. అండ్ న్యూస్ పేపర్లలో మాత్రమే కాదు, మనకి న్యూస్ పేపర్స్, తర్వాత వెబ్సైట్స్, ఈమెయిల్స్ రాసేటప్పుడు, ప్రెస్ నోట్స్ రిలీజ్ చేసేటప్పుడు, అలాగే ఆన్లైన్ ఆర్టికల్స్ రాసేటప్పుడు, బ్లాగ్స్లో, వీటన్నిటిలో కూడా ఈ ఇన్వర్టెడ్ పిరమిడ్ స్టైల్నే యూజ్ చేస్తారనమాట. సో ఇందులో ఏంటి అంటే ముఖ్యంగా ముఖ్యమైన సమాచారం మొదట ఉంటుంది అండ్ వివరాలన్నీ కూడా తర్వాత వస్తాయన్నమాట. సో మరి ఇది సంగతి, ఇది ఇవాళ మన సందడే సందడి ప్రోగ్రామ్ అండ్ షో సూపర్ అంటూ పంపిస్తున్నారు మెసేజెస్ కుసుమ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లిజనర్స్, చాలా చక్కటి రెస్పాన్స్ అయితే వచ్చింది. మరి నెక్స్ట్ టైం షోలో కూడా ఇలాంటి రెస్పాన్సే ఉండాలి, అంటే మరి అలాంటి క్వశ్చన్స్ నేను కూడా మీకోసం రెడీ చేస్తాను అండ్ సాంగ్స్తో కూడా రెడీగా ఉంటాను. సో మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

0: కృష్ణా తీరాన వెలిసి,
1: పల్నాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
1: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
1: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడుగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
2: FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వారణాసిలో నిర్వహించిన సేవా సంకల్ప అభియాన్లో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో ముందుకు సాగుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్వేత పేర్కొన్నారు. ప్రధాన జన్మదినాన్ని పురస్కరించుకుని పెనుగొండ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించి నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ రాష్టంలోని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయడమే

ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాద్ తెలిపారు. జీ కొండూరు మండలం కోడూరు గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని 3 నియోజకవర్గాల పరిధిలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సర్కిల్లోని పరిధిలోని భవానీపురం నేతాజీ స్కూల్ వద్ద విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్వచ్చంద్ర కార్పొరేషన్ ఎండీ బి సునీల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ డివిజన్ స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా అధికారులతో ప్రతినిధి కార్యక్రమాన్ని విజయవాడ రైల్వే స్టేషన్ డీఆర్ఎం మహిత్ సోనకి ఆధ్వర్యంలో నిర్వహించారు. అధికారులు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులందరితోనూ పింఛన్ కోసం దరఖాస్తు చేయించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామచంద్ర రెడ్డి ఆదేశించారు. విజయనగరంలోని ఒక సచివాలయం వద్ద పింఛన్ల దరఖాస్తు ప్రక్రియను కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. పార్వతీపురం మండలం జిల్లాలో 2025 జిల్లా స్థాయి యువజనోత్సవాలు 2026లో భాగంగా జానపద నృత్యాలు, జానపద గీతాలు, వీధి నాటకంతో సహా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్టు సెట్విజ్ సీఈఓ వివి అప్పలనాయుడు తెలిపారు. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు కలిగిన యువత యువకులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం ఇప్పుడు ది వివిధ ప్రోగ్రాంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సారీ, సో 4 గంటల 5 నిమిషాలు అయితే అయిపోయింది. సో మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రాంలోకి. మరి ఈరోజు వివిధ ప్రోగ్రాంలో వన్ ఫిల్మ్ డైరెక్టర్కి సంబంధించినటువంటి సాంగ్స్ అయితే మనం వినబోతున్నాం అనమాట. మరి ఇందుకీ ఎవరు ఆ డైరెక్టర్ అంటే

సో ఈరోజు వివిధ ప్రోగ్రాంలో మనమైతే వినబోతున్నాం అనమాట. ఒక మామూలు డైరెక్టర్ కాదండి, ఒకే ఒక్క సంతకంతో 100 సినిమాలను వెండి తెరపై మాయాజాలంగా మార్చినటువంటి దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించినటువంటి సినిమాల్లోంచి సాంగ్స్ అయితే మనం వినబోతున్నాం. సో టాలీవుడ్లో ఆయన స్టైలే వేరు, ఆయన రూటే సపరేటు. సో ఈయన స్టైల్ ఏంటి, ఆయన మనల్ని అసలు ఎలా మెప్పించారు అనేటువంటి విషయాల్ని మనమైతే తెలుసుకుందాం. అలాగే తెలుసుకుంటూ కూడా ఆయన దర్శకత్వం వహించినటువంటి అద్భుతమైన చిత్రాలలోంచి సాంగ్స్ అయితే వినేద్దాం. ముందుగా మీ అందరి కోసం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఈ చిత్రం నుంచి ఎస్పి బాలుగారి వాయిస్లో అద్భుతమైన పాట అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ప్రగతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వివిధ ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి కోడి రామకృష్ణ గారి దర్శకత్వం స్టైల్ గురించి, సో ఆయన అద్భుతంగా దర్శకత్వం వహించినటువంటి సినిమాల్లోంచి సాంగ్స్ అయితే వినేస్తున్నాం. ముందుగా ఈయన డైరెక్షన్ స్టైల్లో మనం చెప్పుకోవాల్సినవి మూడు ఎలిమెంట్స్ అనమాట. ఫస్ట్ది ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ సోషల్ డ్రామా. ఆయన కెరీర్ మొదలైంది ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యతో. సో ఈయన ఫార్ములా ఏంటంటే, ఈ సినిమాలు చూస్తే జస్ట్ మన పక్కింట్లో జరిగినట్టే ఉంటుంది. బావ మరదళ్ల సెంటిమెంట్ అయినా, అత్త అల్లుళ్ళ సవాళ్ళైనా, పల్లెటూరి మమకారాలు, ఇవన్నీ ఆయన సినిమాల్లో కోకొల్లలు అని చెప్పచ్చు. మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్య, సో ఇలాంటి సినిమాలు చూస్తే థియేటర్లలో అప్పట్లో నవ్వులు పూసాయి, క్లైమాక్స్లో కన్నీళ్ళు కూడా వచ్చాయి. సో ఇండస్ట్రీకి కమర్షియల్ సెంటిమెంట్ నేర్పింది ఆయనే అని చెప్పచ్చు. సో మరి ఇలాంటి మరిన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ మంగమ్మ గారి మనవడు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వివిధ ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మరి ఈ రోజు వివిధలో వన్ ఫిల్మ్ డైరెక్టర్ అనేటువంటి కోడి రామకృష్ణ గారి సాంగ్స్ అయితే మనం వింటున్నాం కదా. అండ్ అలాగే ఆయన మేకింగ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఆయన స్టైల్లో నెక్స్ట్ గ్రాఫిక్స్, విజువల్ వండర్స్ అంటే టెక్నాలజీని అలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఆయనే అని చెప్పచ్చు. అప్పట్లో హాలీవుడ్లో మాత్రమే గ్రాఫిక్స్ ఉండేవి అలా అనుకునేటువంటి రోజుల్లో మన తెలుగు తెరపై అమ్మోరు సినిమాతో విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ మాయాజాలాన్ని చూపించింది కోడి రామకృష్ణ గారు. ఆ తర్వాత దేవి, అంచి, ఇక చివరిగా అరుంధతి. సో గ్రాఫిక్స్ని కేవలం విజువల్స్లా కాకుండా కథలో ఎమోషన్కి కనెక్ట్ చేసి చూపించడం కోడి రామకృష్ణ గారి ప్రత్యేక శైలి అని చెప్పుకోవచ్చు. మరి మరిన్ని వివరాలైతే మనం మాట్లాడుకుందాం మరి కోడి రామకృష్ణ గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎలా ఉంటుంది అనే విషయం గురించి మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం దేవుళ్ళు ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

ఎస్, వివిధ ప్రోగ్రామ్ లో మనమైతున్నాం అండ్ అలాగే మనం తెలుసుకుంటున్నాం కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ స్టైల్ గురించి. సో ఈయన సినిమాలో విలనిజం అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది.

ఎఫెక్ట్ సినిమాలో క్రూరమైన క్షుద్ర మాంత్రికుడు లేదా దుష్టశక్తి ఉంటే దాన్ని అంతం చేయడానికి అమ్మవారో శివుడో లేదా ఒక సాధారణ మనిషో దైవ బలంతో పోరాటం ఆయన సిగ్నేచర్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. సో అరుంధతిలో పశుపతి క్యారెక్టర్ దాన్ని ఎదిరించిన జేజమ్మ తీరు ఇప్పటికీ కూడా మనకి గూస్ బంప్స్ తెప్పిస్తుంది కదా. అలాగే ఆయన శైలిలో మరో గొప్ప విషయం ఏంటంటే కేవలం స్టార్ హీరోలపైనే ఆధారపడకుండా కథను నమ్మి సినిమాలు తీయడం ఆయన ప్రత్యేకత. భానుప్రియ, గొల్లపూడి మారుతీరావు గారు ఇలా ఎంతోమంది నటీనటుల కెరీర్కు ఆయన బలమైనటువంటి పునాది వేశారు అని చెప్పచ్చు. అలాగే అనుష్కలోని అసలైన నటిని అరుంధతి ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది కూడా ఆయనే అని చెప్పచ్చు. సో అదనమాట సంగతి, ఒక పక్క సెంటిమెంటల్, మరో పక్క భక్తి, ఇంకో పక్క హారర్ అండ్ గ్రాఫిక్స్, ఇలా అన్ని నవరసాలను సమానంగా పండించి వన్ అండ్ ఓన్లీ వన్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు అని చెప్పుకోవచ్చు. అందుకే ఆయన టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఇవాళ మన వివిధ ప్రోగ్రామ్ అండి ప్రతి మీ అందుకోసం మరికొన్ని లవ్లీ ట్రాక్స్ అయితే వచ్చేస్తున్నాయి, మరి వింటూ ఉండండి. వివిధ్ భారతి ఎఫ్ఎం పై విత్ యువర్ ఆర్జే సమత.

విత్ భారతి ఎఫ్ఎం 101.3. ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మరి సమయం చూసుకుంటే 4:49 అయితే కావాల్సింది అనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది కదా. అండ్ ఇంకా అలాగే సో మరికొద్ది సేపట్లో 4:50 మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా. అండ్ సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. నిరాశను అధిగమించడానికి మీరు నిరాశ లక్షణాలతో బాధపడుతున్నారు లేదో మొదట ఫస్ట్ ఏం కావాలి అని తెలుసుకోవాలి. నిరాశ అనేది ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది. అయితే ఇది మీరు నిరాశకు గురయ్యారని మీరు అనుకుంటే నేను చెప్పే కొన్ని సింప్టమ్స్ ఏమన్నా కనబడుతున్నాయా లేదా అనేది గమనించండి. ఎందుకు పనికి రాకుండా నిస్సహాయంగా లేదా అపరాధంగా అనిపించినప్పుడు, మీ జీవితంలోని చాలా అంశాల గురించి మీరు నిస్సహాయంగా భావిస్తున్నప్పుడు లేదా అది ఎప్పటికీ మెరుగుపడుతుందని ఇమాజిన్ చేసుకోవడమే తప్ప నిజంగా బాగుపడుతుందా లేదా అని హోప్ కూడా ఉండదు ఒక్కోసారి. మీకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు, మీరు ఏమి చేసినా అలసిపోయినప్పుడు, మీకు రాత్రి విరామం అనిపిస్తే నిద్రపోవడం కష్టం, ఉదయాన్నే నిద్ర లేవడం కష్టం. అంటే ఎంత విచిత్రంగా ఉంది చూడండి. ఏ పని చేయలేరు, రెస్ట్ చేయాలనిపిస్తుంది, రెస్ట్ చేయాలని పడుకుంటే నిద్ర రాదు, నిద్ర రాక సతమతం అవుతూ ఉంటారు. కొన్ని నిద్ర రావట్లేదు కదా, పొద్దునే లేచి ఫ్రెష్ గా చేసుకుందామంటే అప్పుడు ఒక అలసట ఉంటుంది. మీరు మంచి నిద్ర పోలేదు కాబట్టి ఇంకా ఏదో అలసటగా మీకు బర్డన్ గా ఫీల్ అవుతారు, లేవాలనిపించదు, లేజినెస్ విపరీతంగా పెరిగిపోవడం, స్నేహితులతో సమయం గడపడం, మీ అభిరుచులను కొనసాగించడం లేదా మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండటం వంటి సంతోషాన్ని కలిగించే పనులు మీరు ఇకపై ఆనందించనప్పుడు. జనరల్ గా అందరికి ఏంటంటే ఆఫీస్లో ఉన్నా కానీ, స్కూల్లో ఉన్నా, కాలేజ్లో ఉన్నా, వర్క్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు ఫ్రెండ్స్తో గడిపితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అది మీకు ఆ హ్యాపీ ఇవ్వదన్నట్టు.

మీ పార్ట్నర్ తో కూడా మీకు హ్యాపీనెస్ ఉండదు. దెన్ రిమెంబర్ దట్ యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ యువర్ డిసిల్యూజన్. నిద్రలేమి, చాలా త్వరగా నిద్ర లేవడం లేదా అధికంగా నిద్రపోవడం వంటి మీ నిద్ర ప్రవర్తనలో అంటే స్లీప్ ప్యాటర్న్స్ లో అనూహ్యమైన మార్పు ఉంటే, మీకు ఆకలి లేకపోతే లేదా మీరు ఎక్కువగా తినడం ఆపలేకపోతే, ఈ రెండు కూడా ప్రాబ్లమే అండి. మీరు ఒంటరిగా ఉండటం చాలా సులభంగా అనిపిస్తే ఇతరులతో కమ్యూనికేట్ చేయడం మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు ఇతరులతో కాకుండా ఒంటరిగా ఉండాలని కోరుకుంటే, మీరు ఎటువంటి కారణం లేకుండా నిరంతరం చిరాకు పడినప్పుడు, మీకు ఒకవేళ సూసైడల్ థాట్స్ వచ్చినట్లయితే మీరు ఇమీడియట్ గా డాక్టర్ సహాయం తీసుకోవాలి. మీరు తీవ్రంగా నిరాశకు గురైనట్లే. నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఇవి ఏమి కనబడ్డా గాని నిరాశ నిస్పృహకు లోనైనట్టే మీరు. ఇలాంటప్పుడు మీరు ఒక ఎక్స్పర్ట్ ని, కౌన్సిలర్ ని, థెరపిస్ట్ ని, సైకయాట్రిస్ట్ ని, సైకాలజిస్ట్ లేదా మీ మెడికల్ డాక్టర్ ని సంప్రదించాలి. మీ వైద్యుడితో మాట్లాడిన తర్వాత మీరు ఇతర వ్యక్తిగత కారణాల కోసం చూడొచ్చు. మీ వైద్యుడు కనుగొనగలిగే మీ నిరాశకు ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. లైక్ మద్యం లేదా మాదక ద్రవ్యాలకు బానిస కావడం. మీకు మద్యం లేదా మాదక ద్రవ్య వ్యసనం ఉంటే అది నిరాశకు కారణమవుతుంది. మీరు బానిసలని, దాని గురించి ఏం చేయాలో అర్థం చేసుకోవడానికి డాక్టర్ మీకు సహాయపడతారు. జన్యుపరమైన కారణాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీలో నిరాశ నడుస్తూ ఉంటే అంటే హెరిడిటరీగా మీకు వస్తుంది అది. రోగ నిర్ధారణ అధికారంగా చేయకపోయినా వారు కూడా దాంతో బాధపడ్డారు అని మీరు కుటుంబ సభ్యులను అడగొచ్చు. మీకు తెలియకుండానే ఇతర కుటుంబ సభ్యులు ప్రభావితం అయ్యారా అని మీకు తెలుసా అని అడగడానికి మీరు మీ తల్లిదండ్రులతో లేదా ఇతర కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడొచ్చు. జనరల్ గా కొంతమందికి ఉంటుంది, కానీ ట్రేస్ కాదు, దాన్ని ఎటువంటి టెస్ట్లు లేవు కాబట్టి ఇది ఫ్యామిలీలో చాలా మందికి ఉంటుంది. అదొక పర్సనాలిటీ, వాళ్ళ టైప్, వాళ్ళు ఈ వెరైటీగా ఉంటారు మనుషులు అని వాళ్ళని బ్లేమ్ చేసే కన్నా, ఓహో ఇది ఒక కండిషనా, ఇది ఫ్యామిలీలో నడుస్తుంటే నాకు కూడా రావచ్చు కదా లేదా ఉందా అని నిర్ధారించుకోవాలి. హార్మోన్ల అసమతుల్యత అంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్. మీకు థైరాయిడ్ సమస్య లేదా ఇతర హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఉంటే అది నిరాశకు కారణమవుతుంది. ఇతర అనారోగ్యం, OCD అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ వంటి ఆందోళన రుగ్మత లేదా స్కిజోఫ్రెనియా వంటి మానసిక రుగ్మత వంటి నిరాశకు కారణమయ్యే లేదా ఉత్పత్తి చేసే మరొక అనారోగ్యం మీకుందా అని ఒక వైద్యుడు చూడొచ్చు. దే విల్ డూ సర్టన్ టెస్ట్ ఫర్ దాట్. మీరు తీసుకునే మందుల దుష్ప్రభావం, మీరు మరొక సమస్యకు మందులు తీసుకుంటుంటే అది దీనికి దారితీస్తుంది. అందుకే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, స్పెషల్లీ అలోపతి మెడికేషన్స్ కి. వ్యక్తిగత కారణాన్ని కనుక్కోండి. మీ దైనందిన జీవితంలో మీకు నొప్పి కలిగించే మాంద్యం యొక్క కారణం గురించి మీరు ఆలోచించడం ప్రారంభించాలి. మీ జీవితంలో పరిస్థితుల వల్ల నిరాశ సంభవించకపోవచ్చు. కొంతమంది వ్యక్తులు లేదా సంఘటనలు మిమ్మల్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసే అవకాశం ఉంది. నిరాశకు కారణమయ్యే లేదా తీవ్రతరం చేసే కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. విఫలమైన లేదా అసంతృప్తికరమైన సంబంధం అంటే ఫెయిల్డ్ రిలేషన్షిప్స్ ఆర్ ఇస్ డిస్సాటిస్ఫైడ్ రిలేషన్షిప్స్. మీరు ఇప్పుడే వినాశకరమైన విడాకుల ద్వారా వెళ్ళినట్లయితే లేదా మీరు బాధించే సంబంధంలో ఉంటే అది నిరాశకు దోహదం చేస్తుంది. నిరాశపరిచే కుటుంబం సంబంధం లేదా స్నేహం. మీరు మీ తల్లితో ఎప్పటికప్పుడు వాదిస్తూ ఉంటే లేదా మీరు స్నేహితుడిచే మానసికంగా వేధింపులకు గురవుతుంటే మీరు ఫలితంగా నిరాశకు గురవుతారు. ఆకర్షణీయం కాని వృత్తి. మీ ప్రస్తుత ఉద్యోగం నుండి లేదా మీ కెరియర్ మొత్తంలో మీరు తీవ్ర అసంతృప్తి చెందితే మీ ఉద్యోగం మీ నిరాశకు దోహదం చేస్తుంది. అవాంఛిత వాతావరణం. మీరిద్దరూ అరుస్తూ పెద్ద పెద్ద రూమ్మేట్స్ తో నివసిస్తూ ఉంటే లేదా మీ సొంతింట్లో లేదా పరిసరాల్లో మీకు సుఖంగా లేకపోతే అది కూడా నిరాశకు కారణం కావచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక కారణాలు. మీరు అద్దె చెల్లించగలరా లేదా మీరు డబ్బు ఎలా పొందాలి అనే దాని గురించి ఆందోళన చెందడం నిరాశకు తీవ్రమైన కారణం కావచ్చు. ప్రత్యేకించి ఇది పునరావృతమయ్యే సమస్య అయితే. ఇలాంటప్పుడు మరి ఏం చేయాలి? సింప్టమ్స్ చెప్పాను, సైన్స్ చెప్పాను, మీరు వాటిని ఎలా గమనించాలి, ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ చెప్పాను. యూ స్టార్ట్ రైటింగ్ అండ్ జర్నలింగ్. జర్నలింగ్ మీకు నిరాశ మరియు మీ భావాలను ప్రతిబింబించడంలో సహాయపడుతుంది. పగటి పూట మీకు ఎలా అనిపిస్తుందో తెలుసుకోండి. రోజుకు కనీసం ఒకసారైనా రాయడానికి ప్రయత్నించండి. ప్రాధాన్యంగా సాయంత్రం, తద్వారా మీ రోజంతా సంగ్రహంగా చెప్పుకోవచ్చు. ఈ జర్నల్లో మీ ఆలోచనలపై మంచి పట్టు లభిస్తుంది. మీకు తక్కువ అనుభూతి కలుగుతుంది. మీకు సంతోషంగా లేక సంతోషంగా ఉండే విషయాల గురించి మీరు మరింత అవగాహన ఉంటుంది. మీ జర్నల్లో రాయడం మీ చుట్టూ ఉన్న ఒత్తిడితో కూడిన

0: పనుల నుండి దృష్టి పెట్టడానికి, మిమ్మల్ని మీరు ఆపేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ ఈ జర్నలింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే యూ కెన్ ఆల్వేస్ యూజ్ ది ఇంటర్నెట్ అండ్ సెర్చ్ ఫర్ జర్నలింగ్. బాగా తెలుసుకోండి, కరెక్ట్ గా రాయండి, మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ ని కనుక్కోండి అండ్ అడ్రస్ దెమ్. కొన్ని తీవ్రమైన వ్యక్తిగత కారణాలు మీ నిరాశకు దోహదం చేస్తున్నాయని మీరు నిర్ణయించుకున్న తర్వాత లోతైన శ్వాస తీసుకుని మీ జీవితం నుండి అవాంఛిత అంశాలను బహిష్కరించడం ప్రారంభించాల్సిన సమయం ఇదే. ఎస్, దిస్ ఇస్ ద టైం. ఇంకెంతకాలం మీరు అవి మోస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు? లైఫ్ ఇస్ షార్ట్, ఎప్పుడైపోతుంది ఎవరికీ తెలియదు. కానీ ఎందుకు బాధను అనుభవించాలి? మీ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. తద్వారా మీ నిరాశను అధిగమించవచ్చు. అనారోగ్యకరమైన లేదా హానికరమైన సంబంధాలను తెంచుకోండి. వారు మీకు చాలా బాధను కలిగిస్తుంటే అది ఆపే సమయం ఇదే. ఒక వ్యక్తిని అసలు చూడటం అసాధ్యమైతే వారు బంధువు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్, వారితో సాధ్యమైనంత తక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. డ్రాయింగ్ నేర్చుకోండి, మ్యూజిక్ నేర్చుకోండి, వాలీబాల్ ఆడండి, ఒక బుక్ రీడింగ్ క్లబ్ జాయిన్ కండి. ఇవాళ రేపు అన్నీ మీకు దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకోండి, జాయిన్ దెమ్. మీకు లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కడో దొరుకుతారు, కనెక్ట్ విత్ దెమ్, గివ్ దెమ్ హ్యాపీనెస్ అండ్ దే విల్ గివ్ యూ హ్యాపీనెస్. ప్రతిదీ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మన కాంట్రిబ్యూషన్ కూడా సమాజంలో ఏముంది అని తెలుసుకుంటే అది ఇంకా మంచిది. యువర్ లైఫ్ విల్ డెఫినెట్లీ టేక్ అ పాజిటివ్ టర్న్ విత్ దిస్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522730. నంబర్ మరోసారి 09515227039. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్టంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 19వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన నేపథ్యంలో ఏయూ గ్రౌండ్స్లో 26,000 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు, కన్వేయన్స్ డీడ్ పంపిణీకి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ జి విద్యాధర్ తెలిపారు. ఏయూ గ్రౌండ్స్లో వేదిక, భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, లబ్దిదారుల రాకపోకలు, తాగునీరు, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. రాష్టంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఖరీఫ్ ప్రారంభం నుంచి సెప్టెంబర్ 16 వరకు రాష్టంలో 51% పైగా వర్షపాతం లోటు నమోదైందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నినో ప్రభావం ఉంటుందని ఫిబ్రవరిలోనే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని తాడేపల్లి నుంచి పార్టీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆరోపించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా దరఖాస్తు చేసుకున్న ఫారం 6, 7, 8లో ఉన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఎన్నికల నమోదు అధికారులను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రతి 3 నెలలకి ఒకసారి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదిక పంపడం జరుగుతుందని చెప్పారు. విధులు నిర్వహిస్తూ అకాల

చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు పోలీసు శాఖ అండగా ఉంటుందని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులతో ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నెల 23వ తేదీన 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపటి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం అనే నినాదంతో ప్రజలకు వ్యాధుల నివారణపై అవగాహన ఉచిత వైద్య సేవలు అందించనున్నట్టు విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి జగదీష్ తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మిశ్రమ ఫలితాలు తమ్మిశాయి. సెన్సెక్స్ 21 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 53 పాయింట్లు లాభపడింది. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 95.94 రూపాయల వద్ద కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
2: FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఏంటి రంగయ్య, దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
5: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
4: ఓ, అదానీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
6: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా.
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. వచ్చే మూడేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల పండుగలను నిర్వహిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఈరోజు క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులను పరిశీలించి పనుల పురోగతిని ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్టంలో ఇంటర్మీడియట్ విద్యను మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం స్టోన్ హౌస్ పేటలోని కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్ది రామ్మోహన్ పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ న్యూ ఆర్టీసీ కాలనీలో స్వచ్ఛతాహి సేవ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో ఎస్సీ ఎస్టీల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత మేరకు తక్షణమే పరిష్కరించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్లి ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన జరిగిన 3వ త్రైమాసిక జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. రాష్టంలో ఏపీపీఎస్సీ ద్వారా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుదీర్ఘకాలంగా అనుసరిస్తున్న మెరిట్ ప్రాతిపదికన వెయిటేజ్ పద్దతిని కాకుండా రాత పరీక్ష ద్వారా నియామక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కౌశలం కార్యక్రమం ద్వారా యువత యువకులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాజు చెప్పారు. భీమవరంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఇటీవల నిర్వహించిన కౌశలం ఉద్యోగ మేళలో ఎంపికైన వారికి అభ్యర్థులకు నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సూరసేన యానం బీచ్లో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా వ్యర్థాలు ప్లాస్టిక్ సామానాలను తొలగించే కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు హైతాబాద్ ఆనందరావు పాల్గొన్నారు. మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి అసాంక్రమిక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స పొందడం ద్వారా వాటి తీవ్రతను తగ్గించవచ్చని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ ఈవీఎన్ నరేష్ కుమార్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం సందర్భంగా ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా రాష్టంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్టంలో నెలకొన్న కరువు పరిస్థితులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజుతో పాటు ఆయన 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ముందుగా శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించుకుని అనంతరం రుద్రాక్ష అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సేవాయాత్ర ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నరేంద్ర మోదీ పాలనలో దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. సుమారు 11 కోట్ల మంది పీఎం కిసాన్ ద్వారా లబ్ది పొందుతున్నారని చెప్పారు. మధ్యవర్తులు లేకుండా రైతుల ఖాతాల్లోనే డబ్బులు నేరుగా జమ చేస్తున్నారని తెలిపారు. కోవిడ్ సంక్షోభంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి పాలన అందించారని, ఉచితంగా దేశ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లను అందించడంతో పాటు ప్రపంచంలోని 101 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్లను పంపారని గుర్తు చేశారు. గతంలో భారత్ ఆయుధాలను దిగుమతి చేసుకునేదని, నేడు భారత్లోనే ఆయుధాల ఉత్పత్తి జరుగుతోందన్నారు. సాంకేతికతను అర్థం చేసుకున్న ఏకైక ప్రధాని మోదీనే అని చంద్రబాబు నాయుడు కొనియాడుతూ,
1: We are all witnessing in India, as India has become more modern, India is also becoming more rooted in its civilization, yoga. Today, all over the world, people are practicing yoga. That is the gift Modi ji has given for the global community. If you see road network, nobody beats India. One of the best road network he has built. If you

0: సీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అండ్ ఆల్సో పోర్ట్ కనెక్టివిటీ అండ్ ఆల్సో డిజిటల్ కనెక్టివిటీ ఆల్ దీస్ థింగ్స్ నో బడీ కెన్ బీట్ ఇండియా దట్ ఈస్ ది స్ట్రెంగ్.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా ప్రాథమికంగా రాష్ట్రంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వ్యాధులను తొలిదశలోనే గుర్తించడం, అవసరమైన వారికి వైద్య సలహా చికిత్స అందించడం, అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రాలకు పంపించి తదుపరి వైద్యం అందేలా చూడటమే ఈ శిబిరాల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట్రంలో తొలి వైద్య శిబిరాన్ని కృష్ణా జిల్లా గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు వైద్య రక్షణ కల్పించడంతో పాటు వృద్దులకు కూడా ఆరోగ్య భద్రతను విస్తరించారని చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు. రాష్ట్రంలో 60 ఆసుపత్రుల ఉన్నతీకరణకు ప్రతిపాదనలు అందాయని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు సుమారు 51% పైగా లోటు వర్షపాతం నమోదైందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ఆ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు లోటు వర్షపాతంతోనే ఉన్నాయని చెప్పారు. ఎల్నినో ప్రభావం ఉంటుందని ఫిబ్రవరిలోనే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. సాధారణంగా 76 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉండగా 56.4 లక్షల ఎకరాలకే పరిమితమైందని ఆయన పేర్కొన్నారు. దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదన్నారు. సాగు చేసిన ప్రాంతాల్లో కూడా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పంటను బట్టి రైతులు ఎకరాకు 25,000 నుంచి 30,000 రూపాయల వరకు నష్టపోయారని తెలిపారు. గతంలో రైతులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల పంటల బీమా పరిహారంతో పాటు తాజా నష్టపరిహారంతో కలిపి రైతులకు చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశంలో పరిశుభ్రతా విప్లవానికి నాంది పలికిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని జెండా వీధిలో ఈరోజు జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ర్యాలీని ప్రారంభించి రోడ్డును శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దేశంలోని అన్ని గ్రామాల్లో ఈరోజు స్వచ్ఛ సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని మంత్రి నారాయణ వివరిస్తూ,
2: స్వచ్ఛ సేవా సంకల్ప అభియాన్ గా భారత ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ మున్సిపాలిటీలోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ యొక్క స్వచ్ఛకు సంబంధించిన అనేక కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వము మున్సిపాలిటీలు పంచాయతీలు క్లీన్ చేయటమే కాదు, వాళ్ళతోటే ప్రజలు కూడా భాగస్వాములై ప్రజలు కూడా దీంట్లో ఏర్పాటు చేస్తేనే సంకల్పం అవుతుందనే ఉద్దేశంతో చేశారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రజాసేవా ప్రస్థానంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా భారతదేశ తీర ప్రాంతాన్ని అభివృద్దికి చోదక శక్తిగా మార్చిన సాగరమాల ప్రాజెక్టు గురించి ఈరోజు తెలుసుకుందాం. నౌకాశ్రయాల ఆధునీకరణ, రహదారి రైల్వే మార్గాల ద్వారా సులభతరమైన అనుసంధానం, పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ది, తీరప్రాంత ప్రజల అభివృద్ది, తీరప్రాంత నౌకాయానం, అంతర్గత జలమార్గాల వినియోగాన్ని పెంపొందించడం వంటి 5 ప్రధాన అంశాలపై ఈ సాగరమాల కార్యక్రమం దృష్టి సారించింది. గత కొన్నేళ్లుగా ప్రధాన నౌకాశ్రయాల్లో నౌకల టర్న్ అరౌండ్ సమయం తగ్గడంతో తీరప్రాంత నౌకాయానం కూడా గణనీయంగా అభివృద్ది చెందింది. సాగరమాల కార్యక్రమం ద్వారా భారతదేశ తీర ప్రాంతం కేవలం భౌగోళిక ప్రయోజనంగా కాకుండా వాణిజ్యం, ఉపాధి, ఆర్థిక వృద్దికి వ్యూహాత్మక చోదక శక్తిగా రూపుదిద్దుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
3: ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ కమిట్మెంట్ టు పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ కెన్ బి సీన్ త్రూ ద సాగర్మాల స్కీమ్ హావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ డ్యూరింగ్ 2015-2035 పీరియడ్. These works cover port modernization, new port development, port connectivity enhancement, port link industrialization and coastal community development.

విద్యుత్ శాఖపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని ఆ శాఖ మంత్రి గొట్టిపాటిరావు కుమార్ అన్నారు. ఈరోజు అమరావతిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వేసవిని తలపించే ఎండల వల్ల 50 మిలియన్ యూనిట్ల మేర అదనంగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పారు. గత సంవత్సరం ఇదే సమయంలో 240 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా

0: కృష్ణా జిల్లా వర్లగొంది తిప్ప గ్రామంలో ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్కాయిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రతినిధి ఎం మహేందర్, రాష్ట మత్స్య సంక్షేమ సమితి కార్యదర్శి వీరవెంకట సత్యనారాయణ, స్థానిక ప్రజలు, విద్యార్థులతో కలిసి సముద్ర తీరాన్ని శుభ్రపరిచారు. అనంతరం మహేందర్ మాట్లాడుతూ, సముద్ర తీరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా సముద్ర జీవరాశుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరడం వల్ల చేపలు, తాబేళ్లు, ఇతర జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడుతుందని ఆయన వివరిస్తూ,
1: అనేక మార్గాల ద్వారా సముద్రంలోకి ప్లాస్టిక్, సీసాలు, అనేక వ్యర్థ పదార్థాల రూపంలో వచ్చి చేరుతున్నాయి. అవన్నీ సముద్ర తీరానికి చేరటం వల్ల తీరాన గుడ్లు పెట్టి ఫెర్టిలిటీ చేసేటటువంటి తాబేళ్లు, ఇలాంటి కొన్ని జీవరాశులకి అది ముప్పుగా ఉండటం, అలాగే సముద్ర తీరాన్ని ఉండేటటువంటి వాతావరణంలో మార్పులు రావడం గమనించడం జరిగింది. శాస్త్రవేత్తలు ప్రపంచానికి ముప్పుగా ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు సముద్రంలో చేరినటువంటి వ్యర్థాలని క్లీన్ చేయడం జరుగుతుంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా రాష్ట్రంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
4: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
3: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
5: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
6: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:21 ఎగ్జాక్ట్గా. మనము నాం కృష్ణా తీరంలో మాట్లాడుకుందాం. దేని గురించి? చైనీస్ అంటే చైనాకు సంబంధించిన కొంతమంది ఆస్ట్రోనాట్స్ ఉంటారు కదా, అంటే సైంటిస్ట్ ఉంటారు, అంతరిక్షానికి సంబంధించిన సైంటిస్ట్. వాళ్ళు ఒక అద్భుతాన్ని సాధించారనమాట. ఏంటంటే, చైనాకు చెందిన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో తొలిసారిగా అంటే ఫస్ట్ టైం భూమికి 400 కిలోమీటర్స్కు పైగా దూరంలో ఉన్న ఒక కక్ష్యలో వరి పంటను పండించారంట. మామూలు విషయం కాదు. అండ్ ఈ అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్న షంజా 23 మిషన్ అనే ఒక టీం ఉంది. ఆ టీంకి సంబంధించిన ఒక సైంటిస్ట్ ఏం చేశారంటే, లాస్ట్ 4 ఇయర్స్లో అంతరిక్షంలోనే వరి విత్తనాలను డెవలప్ చేశారనమాట. సో అలా అంతరిక్షంలో అభివృద్ధి చేసిన విత్తనాలతో రీసెంట్గా పూర్తి స్థాయిలో ఒక వరి పంట అనేది పండించారు. మరి దేనికి అనేది మాట్లాడుకుందాం. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ తర్వాత వింటూ స్టేట్యూ.

చిన్ని ఇసుక గూడు తెచ్చిన నీ పేరు రాసి చెప్పిన. బ్యూటిఫుల్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ ఉప్పెన నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ని పాడింది జవేద్ అలీ, అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది దేవిశ్రీ ప్రసాద్. అండ్ మన్మునాం కృష్ణా తీరంలో మాట్లాడుకుంటున్నాం, అంటే చైనాకు సంబంధించిన కొంతమంది ఆస్ట్రోనట్స్, ఐ మీన్ సైంటిస్ట్ ఏం చేశారంటే, సో వాళ్ళు అంటే అంతరిక్షంలో ఆ కక్షలో వరి పంటను పండించారని చెప్పాను. ఎందుకు అనంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ తెలుసు కదా, దీంతో సహా ఉన్న కొన్ని అంతరిక్ష కేంద్రాల్లో వర్క్ చేసే కొంతమంది సైంటిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ కోసం భూమి నుంచి ఆహార పదార్థాలు అనేవి, వాటితో పాటు కొన్ని గ్రాసరీస్ అంటే నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి పంపించాల్సిన కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, డెఫినెట్గా వాళ్ళకి కావాలి కదా. బట్ భూమిపై నుంచి వచ్చే వీటిపైన అంటే ఈ నిత్యావసర వస్తువులు ఏమైతే ఉన్నాయో వాటితో పాటు ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆధారపడకుండా

అంతరిక్షంలోనే ఆహార పంటలు పండించే ఒక ఒక వినూత్నమైన ఆలోచన తీసుకొచ్చారనమాట ఆ సైంటిస్ట్ అందరూ. సో సైంటిస్టులు ఏం చేశారంటే కొంతకాలంగా అలా దానిపైన వర్క్ చేస్తూనే ఉన్నారు. మొత్తానికి అంతరిక్షంలో ఆహార ధాన్యాన్ని పండించడంలో చైనీస్ సైంటిస్ట్ అనేవాళ్ళు ఫస్ట్ విజయాన్ని చూశారనమాట. సో అలా అంతరిక్షంలో ఆహార ధాన్యాన్ని పండించడం స్టార్ట్ చేశారు. ఐ మీన్ అది సక్సెస్ కూడా అయ్యారు. అండ్ కృష్ణా తీరంలో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, బట్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ తర్వాత వింటూ స్టేడియం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా కృష్ణా తీరంలో అండ్ మనం ఒక టాపిక్ పైన మాట్లాడదాం అని చెప్పాను, ఆల్రెడీ చెప్పాను అంతరిక్షంలో వరి పంట ఎలా పండించారని చెప్పి. నెక్స్ట్ రోబోటిక్ టార్టాయిస్ అనమాట. అంటే ఇవాన్ బజ్ అనే ఒక 16 ఇయర్స్ కెనడియన్ కుర్రాడు ఏం చేశాడంటే ఈ రోబోటిక్ ఒక టార్టాయిస్ కూర్మం దాన్ని తయారు చేశాడనమాట. ఏం చేస్తుందంటే ఇది సముద్రపు తాబేలు లాగానే సేమ్ అలాగే ఉంటుంది చూడడానికి, బట్ ఇది రోబో తాబేలు అనమాట. ఈ రోబో తాబేలు AI సాయంతో పనిచేస్తుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ AI ఇది వర్క్ చేస్తుంది. అంటే సముద్రంలోకి వెళ్ళి, అంటే అఫ్కోర్స్ మనం సముద్రంలో దాన్ని విడిచిపెట్టేస్తే అసలు అది సేమ్ ఒరిజినల్ తాబేలాగే కనిపిస్తుంది. లోతుల వరకు వెళ్తుంది, సముద్రం లోపల వరకు వెళ్ళి హ్యాపీగా ఈదుకుంటూ వెళ్తుంది. అందులో అంటే ఈ రోబోలో కొన్ని పవర్ఫుల్ సెన్సార్స్ ఉంటాయి అనమాట. అలాగే దీని ముందు భాగంలో కొన్ని సెన్సార్స్ ఉంటాయి అండ్ దీని అడుగు భాగంలో కూడా కొన్ని కెమెరాస్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే సముద్ర జలాల్లోని మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉంటాయి కదా, వాటిని ఐడెంటిఫై చేసి వాటిని తొలగిస్తాయంట. అండ్ అలాగే పగడపు దెబ్బలు అంటారు వాటికి సంబంధించిన ఒక సిచ్యువేషన్, ఆ మొత్తం ఎంటైర్ ఇన్ఫర్మేషన్ని సేకరించి ఎప్పటికప్పుడు యాప్ ద్వారా మొబైల్ ఫోన్కి కూడా పంపిస్తూ ఉంటుందంట. మామూలు విషయం కాదు కదా, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ తర్వాత వింటూ స్టూడియో.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:47:15. అండ్ మనము నాం కృష్ణ తీరంలో బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ అండ్ ఇందాక ఒక టాపిక్ చెప్పాను ఏంటంటే ఒక 16 ఇయర్స్ కెనడియన్ అబ్బాయి ఒక రోబోటిక్ టార్టాయిస్ని తయారు చేశారనమాట. అది ఏం అంటే ఆ తాబేలు ఏం చేస్తుందంటే సముద్ర జలాల్లోకి వెళ్ళి ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో అంటే మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉంటాయి కదా వాటిని గుర్తించి వాటిని తొలగిస్తాయని చెప్పాను. అంతేకాదు కొంత ఇన్ఫర్మేషన్ సేకరిస్తాయి. దేనికి సంబంధించి అని అంటే పగడపు దెబ్బలు ఉంటాయి కదా వాటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి ఎప్పటికప్పుడు యాప్ ద్వారా ఒక మొబైల్ ఫోన్కి కూడా అంటే దానికి లింక్ అయి ఉన్న మొబైల్ ఫోన్కి పంపిస్తూ ఉంటుందన్నమాట. సో దీన్ని అంటే దీనికి ఒక పేరు పెట్టారు బయోనిక్ అండర్ వాటర్ రోబోటిక్ టర్టల్ అని చెప్పి. సో ఈ పేరుతో రూపొందించిన ఈ యంత్రకూర్మం అనేది సాగర జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో ఒక కీ రోల్ పోషిస్తుందని నమ్ముతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక నమూనా మాత్రమే, బట్ దీన్ని ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పి క్లియర్గా పరిశీలించాక మరిన్ని రోబోటిక్ టర్టిల్స్కి సంబంధించి అంటే వాటిని సముద్ర జలాల్లోకి విడిచిపెట్టాలని చెప్పి కెనడియన్ సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భావిస్తున్నారు. అంటే దీన్ని యాక్యురేట్గా

వర్క్ చేస్తుందా లేదా, ఇన్ఫర్మేషన్లో ఏమైనా మిస్ మ్యాచెస్ ఉన్నాయా, ఇలాంటివన్నీ ముందు అన్నీ చూసుకుంటారు కదా. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చాలా నెంబర్ ఆఫ్ టర్టిల్స్ని, అంటే రోబోటిక్ టర్టిల్స్ని ఆర్డర్ చేసి వాటిని సముద్ర జలాల్లోకి రిలీజ్ చేస్తారంట. సో ఇది కనుక వర్కౌట్ అయితే కనుక మనం ప్లాస్టిక్ సంబంధించి మన సముద్రాన్ని కాపాడుకోవచ్చు, సముద్రంలో ఉన్న జీవరాశిని కూడా కాపాడుకోవచ్చు. అది సంగతి. అండ్ స్టూడియోలో టైం 6:48:48. సో ఇది ఈరోజు కృష్ణతీరం. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్తో బై బై చెప్పేద్దాం కృష్ణతీరంకి మాత్రమే. అండ్ ఎగ్జాక్ట్గా 7:00 న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. మనసును మనసేదో వింటూ స్టూడియో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం దేశంలో పరిశుభ్ర విప్లవానికి నాంది పలికిందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని జెండా వీధిలో ఈరోజు జరిగిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించి నిర్దేశిత కాల పరిమితిలో పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ రాష్టంలోని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. జీ కొండూరు మండలం కోడూరు గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రం ఉన్నత భవనాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని 3 నియోజకవర్గాల పరిధిలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సర్కిల్ 1 పరిధిలోని భవానీపురం నేతాజీ స్కూల్ వద్ద విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ బి సునీల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ డివిజన్ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా అధికారులతో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని విజయవాడ రైల్వే స్టేషన్ డిఆర్ఎం మోహిత్ సోనకీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అధికారులు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. అరులందరితోనూ పింఛన్ కోసం దరఖాస్తు చేయించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి ఆదేశించారు. విజయనగరంలోని ఒక సచివాలయం వద్ద పింఛన్ల దరఖాస్తు ప్రక్రియను కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 2025 జిల్లాస్థాయి యువజనోత్సవాలు 2026లో భాగంగా జానపద నృత్యాలు, జానపద గీతాలు, వీధి నాటకంతో సహా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు సెట్విజ్ సీఈఓ వివి అప్పలనాయుడు తెలిపారు. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు కలిగిన యువత యువకులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. వయోజనులు, దివ్యాంగుల ఉన్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని, ఆత్మస్థైర్యాన్ని పెంచుకుని ముందుకు సాగాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ఈ రోజు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన దివ్యాంగులు, వృద్ధులకు అవసరమైన సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:04:45, మరికొద్ది సేపట్లో అంటే 7:05 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 T20 సిరీస్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం వెతుకుతున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని యశో భూమిలో సెమికాన్ ఇండియా 2026ను మోదీ ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ తయారీ రంగానికి భారత్ నమ్మకమైన గమ్యస్థానమని, ఏఐ రంగానికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో సాంకేతికత ప్రాధాన్యం మారిందని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్దితో పాటు దేశంపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరుగుతోందని ప్రధాని తెలిపారు. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ భారత్ 7.8% అభివృద్ది రేటును నమోదు చేసిందని, జపాన్ క్రెడిట్ రేటింగ్ సంస్థ సైతం భారత్ రేటింగ్ను మెరుగుపరిచిందని గుర్తు చేశారు.
1: ఛాలెంజింగ్ పీరియడ్ మే భీ భారత్ నే 7.8% గ్రోత్ హాసిల్ కర్కే దిఖాయి హై. ఔర్ ఇసీ దర్మాన్ జపాన్ కీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ సోవరిన్ రేటింగ్ మే సుధార్ కియా హై, అప్గ్రేడ్ కియా హై. ఔర్ యే భీ 3 దశక్ కే బాద్, కరీబ్ 35 సాల్ కే బాద్ హువా హై.
0: ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద కేటాయింపులను 8 బిలియన్ డాలర్ల నుంచి 13.5 బిలియన్ డాలర్లకు పెంచినట్టు ప్రధాని వెల్లడించారు. ఇప్పటి వరకు 12 చిప్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. న్యూఢిల్లీలో ఇటీవల విజయవంతంగా జరిగిన బ్రిక్స్ సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏకగ్రీవంగా ఆమోదం పొందడం భారత్పై ప్రపంచానికి ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.
1: ఏక్ శబ్ద ఇస్తమాల్ హోతా హై టేప్ అవుట్, యే వో దిన్ హోతా హై జబ్ చిప్ డిజైన్ పూరా హోనే కే బాద్ ప్రొడక్షన్ కే లియే చలీ జాతీ హై, లేకిన్ టేప్ అవుట్ కే బాద్ కామ్ రుక్తా నహీ హై, ఉసీ దిన్ అగలే వర్జన్ పర్ కామ్ శురూ హో జాతా హై. ఔర్ భారత్ భీ యహీ కర్ రహా హై. హమారే పహలే ఫేజ్ కా సైజ్ లగ్భగ్ 8 బిలియన్ డాలర్స్ కా థా, జబ్ ఇస్ సెకండ్ ఫేజ్ కా 13

0: బిలియన్ డాలర్ తయారు.
1: విదేశాల్లో పరిశోధనలు చేస్తున్న భారతీయ యువత దేశానికి తిరిగి వచ్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్దిలో భాగస్వాములు కావాలని, పరిశోధన అభివృద్ది రంగానికి పరిశ్రమల అధిపతులు నాయకత్వం వహించాలని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి ఈరోజు 5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.
2: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about 11 to 12 billion dollars. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
1: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని ఈరోజు ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 21 పూర్తి శోధిత, 4 పాక్షిక శోధిత గనులతో కలిపి మొత్తం 25 బొగ్గు బ్లాకులను ఈ విడతలో అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు 9 రాష్ట్రాల్లో మొత్తం 147 బొగ్గు గనులను వేలం వేసినట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. వీటి ద్వారా ప్రతి ఏటా 47,500 కోట్లకు పైగా అంచనా ఆదాయం, 55,000 కోట్లకు పైగా మూలధన పెట్టుబడులు రానున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే భారతదేశ అభివృద్దిలో బొగ్గు రంగానిది కీలక పాత్ర అని పేర్కొన్నారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, వరుసగా 2వ ఏడాది కూడా 1 బిలియన్ టన్నుల మార్కును దాటిందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ చెల్లింపులన్నీ ఉచితంగానే కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించే వ్యాపారులకు రూపే డెబిట్ కార్డు లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. రైల్వేలు, పెట్రోల్ బంకులు వంటి అత్యవసర రంగాల్లో 2,000 దాటిన లావాదేవీలపై 5 రూపాయల ఛార్జీ పడుతుంది. కేవలం పెద్ద వ్యాపారులకు జరిగే 2,000 దాటిన చెల్లింపులపై 0.4% ఎండీఆర్ భారం పడుతుంది. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఎండీఆర్ వసూళ్లలో 5% నిధులతో ప్రత్యేక ఫండ్ను ఏర్పాటు చేయనున్నారు. నూతన విధానం యూపీఐ వ్యవస్థను బలోపేతం చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూటాన్లో పర్యటిస్తున్న కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గే, విదేశాంగ మంత్రి డిఎన్ దొంగ్యాల్తో కలిసి భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను ప్రారంభించారు. భూటాన్లో ఇప్పటికే యూపీఐ అందుబాటులో ఉండగా, తాజా చర్యతో 2 దేశాల మధ్య ద్వైపాక్షిక డిజిటల్ చెల్లింపుల అనుసంధానం పూర్తయిందని సోషల్ మీడియాలో తెలిపారు. భారత విద్యా సంస్థల్లో భూటాన్ విద్యార్థుల ఉన్నత విద్య కోసం నెహ్రూ వాంగ్చుక్ స్కాలర్షిప్ పథకం పొడిగింపు ఒప్పందం ఇరు దేశాల మధ్య జరిగింది. విద్యా, నైపుణ్యాభివృద్ది రంగాల్లో ఇదొక ముందడుగని జయశంకర్ అభివర్ణించారు. భూటాన్ చేపట్టిన ఈ మొబిలిటీ, పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు భారత్ పూర్తి మద్దతిస్తోందన్నారు. భారత్ భూటాన్ ప్రత్యేక స్నేహ సంబంధాలపై ప్రధాని తోబ్కే చూపిన చొరవను కొనియాడుతూ, భూటాన్ పురోగతి, సమృద్దికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జయశంకర్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ వైపు భారతదేశ ప్రయాణానికి నిధుల సమీకరణ అనే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రేపటి నుంచి న్యూఢిల్లీలో 2 రోజుల సదస్సు నిర్వహిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శుల కోసం ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధానపరమైన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ సదస్సు వేదిక కానుంది. ఇందులో స్థూల ఆర్థిక ముఖచిత్రం, వ్యవసాయ రంగ పరివర్తన

పరివర్తనకు నిధులు, ఇంధన రంగంలో మార్పులకు నిధుల సమీకరణ అనే మూడు కీలక అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి. వికసిత్ భారత్ జీరామ్జీ పథకం ద్వారా అభివృద్ది చెందిన గ్రామాలను నిర్మించేందుకు కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వర్క్షాప్ లో మాట్లాడుతూ ఆయన, ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తుల సృష్టికి తోడ్పడాలన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మూడు T20 సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో మూడవది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మొదటి రెండు మ్యాచ్లలో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్కేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మూడు T20 సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో మూడవది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 01.3 అండ్ స్టూడియోలో టైం 7:16:22 అండ్ మనం ఎంటర్ అయిపోదాం మనసును మనసే ప్రోగ్రామ్కి. సో మనసున మనసేలో నేనైతే క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ తెలిస్తే 08662438114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. మనకి ఆర్జే కృష్ గారు అని అంటూ పంపించారు, గుడ్ ఈవినింగ్ అని అంటూ, వెరీ గుడ్ ఈవినింగ్, మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది. అండ్ నెక్స్ట్ శుభ సాయంత్రం మిత్రమా, హాయ్ కృషి, బాగున్నారా? కృష్ణ తీరంలో మీరు చెప్పిన అంతరిక్షంలో వరి పండించడం, సముద్రంలో రోబోటిక్ టర్టిల్స్ని ప్రవేశపెట్టడం సూపర్ టాపిక్ చెప్పారు కృషి. మీరు వస్తే అందరినీ ఫుల్ జోష్ అండ్ ఎంటర్టైన్ చేస్తారు, అది మాకెంతో ఆనందం, మీకోసం అందుకే వెయిట్ చేస్తాం అని అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కాన్, హనీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మీకు. సో 7:17 7:17 దాటి 7 సెకండ్లు అవుతుందన్నమాట టైం మనసును మనసేలో. ఫస్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. సో కోపం వచ్చినప్పుడు, ఎప్పుడైనా మీకు కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించడం అనేది మంచిదేనా అంటారా కాదంటారా, ఏంటి మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి 08662438114 ఈ నెంబర్ పైన. అంటే మనకి ఏదైనా కోపం వచ్చింది ఏదైనా సిచ్యువేషన్లో, దానికి సంబంధించి వెంటనే రియాక్ట్ అవ్వడం మంచిదేనా లేదా కాదా, మీ ఒపీనియన్ ఏంటో నాతో షేర్ చేసుకోండి 08662438114 ఈ నెంబర్ వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ అల్లుడు అదుర్స్ నుంచి ప్లే చేశాను. అండ్ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అంటే మనకి కోపం వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వడం మంచిదేనా లేదా కాదా అనేది మీరైతే మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి 0866243884 ఈ నెంబర్ పైన. నమస్తే అండి కిషోర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. కోపం వచ్చినప్పుడు అరుస్తాం కానీ తర్వాత బాధపడతామండి అని అంటూ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు. సో వెంటనే రియాక్ట్ అయిపోతారనమాట మీరు. అండ్ హాయ్ గిరీష్, హౌ ఆర్ యూ, హ్యాపీ వినాయక చవితి అని అంటూ నాకు తెలిసి కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకూడదు, తన కోపమే తన శత్రువు అంటారు కదా. కనీసమైన ఒక 10 మెంబర్స్ లెక్క పెట్టి ఆలోచిస్తే అది చాలు, సాల్వ్ అవుతుందని నా అభిప్రాయం అని అంటూ డి బాలాజీ గారు. వెరీ నైస్, బట్ అంత ఓపికలు ఎంతమందికి ఉంటున్నాయి ఈ రోజుల్లో. అండ్ పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు, కోపంలో మనం మాట్లాడే మాటలు మంచివి కాదు, ఒక 5 నిమిషాలు మనం కోపంని కంట్రోల్ చేసుకోవడం మంచిది. నాకు ఒకసారి అలాగే జరిగింది, అందుకనే కోపం వచ్చినప్పుడు కాసేపు మౌనంగా ఉంటాను, కంట్రోల్ చేసుకుంటాను అని అంటూ పంపించారు. వెరీ నైస్, బట్ అది పాసిబుల్ అయితే మాత్రం నిజంగా చాలా చాలా మంచిదన్నమాట, అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ కిషోర్ గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? మనకు కోపం వచ్చినప్పుడు దానికి సంబంధించిన సందర్భాన్ని వదిలేసి దాన్ని బాయ్కాట్ చేసి మళ్ళీ పక్కకు వెళ్ళిపోవాలి, అందువలన మన కోపం తగ్గుతుంది, ఆ సందర్భం విషయం గురించి బయటపడతామని అంటూ. ఓకే, పాలంపోలయ్య గారు వెరీ నైస్. అండ్ ఎన్ హిమంత్ కుమార్ విజయవాడ నుంచి, ప్రతిదానికి కోపం అంత మంచిది కాదు, కోపం వచ్చినప్పుడు గుడికి వెళ్ళడం బెస్ట్ అంట. సో కోపం వచ్చినప్పుడు వెంటనే గుడికి వెళ్తారా? అండ్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, క్రిష్ వచ్చాడంటే వందే మాత్రం వచ్చినట్, ఓకే వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చినట్లే అని అంటూ, అవతల వాళ్ళది తప్పు ఉన్నట్లయితే వస్తుంది, వెంటనే రియాక్ట్ అయ్యి ఆ తప్పు తెలియజేయడం చాలా మంచిది. ఓకే వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అని అంటూ, రిలాక్స్ అవ్వడం మంచిది అని అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. సో 7:23 దాటి 52

సెకండ్ క్వశ్చన్, అంటే మీరు ఎవరినైనా బాధ పెట్టినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, అంటే ఎలా ఆలోచిస్తారు, ఎలా ఫీల్ అవుతారు? మీరు వేరే వాళ్ళని ఎవరినైనా బాధ పెట్టినప్పుడు అంటే ఆ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవుతారు, లేదా ఎలా ఫీల్ అవుతారు ఆ సిచ్యువేషన్ తర్వాత, బయటకు వచ్చిన తర్వాత కూడా అసలు ఏం ఫీల్ అవుతారు మీరు ఎవరినైనా బాధ పెడితే? నాకైతే 0866243848148 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఆ విషయాన్ని మర్చిపోతారా, సర్లే అయింది అది అయిపోయిందని చెప్పి వదిలేస్తారా, లేదంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారా, లేదా ఆ విషయం పైన ఎవరినైనా బాధ పెట్టినప్పుడు అందులో తప్పు ఎవరిది అని చెప్పి ఆలోచించి వెంటనే దానికి సంబంధించి ఏదైనా డెసిషన్ తీసుకొని వాళ్ళని ఏమైనా సారీ అడగడం, ఇట్లాగా ఎలా రియాక్ట్ అవుతారు దానికి సంబంధించి? హాయ్ గిరిజీ, మీ ప్రశ్నకు జవాబు, మన కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా వేరే గదిలోకి వెళ్ళడం, లేదా నెంబర్స్ 11 to 25 వరకు అలా కౌంట్ చేసుకుంటూ ఉంటే మన కోపం కొంచెం కంట్రోల్ అవుతుంది. కృషి, పిల్లల విషయంలో అయితే కొంచెం మాట్లాడవచ్చు, కానీ హస్బెండ్ విషయంలో మాత్రం కంట్రోల్ చేసుకోవాలి తప్పదు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్హాని. సో హస్బెండ్ విషయంలో కంట్రోల్ చేసుకుంటారనమాట. ఎందుకు, హస్బెండ్ కూడా తిట్టని పర్వాలేదు, ఎందుకంటే భార్యాభర్తలు అంటే ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఆయన ఎంత కోపాన్ని చూపిస్తారో భార్య కూడా అంతే కోపాన్ని చూపించవచ్చు, ఆయన ఎంత ప్రేమ చూపిస్తారో భార్య కూడా అంతే ప్రేమను చూపించవచ్చు, అందులో తప్పేం లేదు. అండ్ 7:25:35 స్టూడియోలో టైం. మీరు ఎవరినైనా బాధ పెట్టినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, అంటే ఎలా ఫీల్ అవుతారు దానికి సంబంధించి, తర్వాత కాన్సిక్వెన్సెస్ అనేవి ఎలా ఫేస్ చేస్తారు అనే విషయం సంబంధించి మీ ఆన్సర్ని నాకు 0866243848148 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఇడ్లీ కొట్టు నుంచి ప్లే చేశారనమాట. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది జీవి ప్రకాష్ కుమార్. అండ్ మనము నా మనసును మనసేలో నేను అడిగిన క్వశ్చన్, మీరు ఎవరినైనా బాధ పెట్టినప్పుడు ఎలా ఫీల్ అవుతారు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. కానూరు నుంచి తాతారావు గారు, నేను ఎవరినైనా బాధ పెడితే వాళ్ళకంటే ఎక్కువగా నేనే బాధపడతాను అని అంటూ, అండ్ తప్పు ఎవరి వైపు ఉందో రియలైజ్ అయ్యి సారీ చెప్తామని అంటూ, రాధా ఫ్రమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి వెరీ నైస్, అండ్ కోపం వచ్చినప్పుడు కానీ తర్వాత నేను ఎందుకు అన్నానని బాధపడతాను, తర్వాత నేనే సారీ చెప్తానండి ఒకసారి మంగళి అంటూ, మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు నమస్తే అని అంటూ, అండ్ హాయ్ సార్ ఎలా ఉన్నారు అని అంటే, అమూల్య నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు, అండ్ హాయ్ ఎవరినైనా మనం బాధ పెట్టినప్పుడు కోరిక అనవసరంగా మనిషిని ఒక మాటని బాధ పెట్టామని చాలా రోజులు మనసులో బాధపడుతూ ఉంటాం, కానీ మనం డైరెక్ట్గా మనిషిని బాధపెట్టడం ఆ మనిషి ఏదో ఒక మనల్ని అని అంటాడు. చాలా పెద్ద మ్యాటరే మొత్తానికి. ఓకే పాలెం పోలయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, హాయ్ కిషోర్ గారు, నేను ఎవరినైనా బాధ పెడితే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను, ఎందుకు ఇలా జరిగింది, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అని నాలో నేనే బాధపడుతూ ఉంటాను, అవసరమైతే నేనే ఒక మెట్టు కిందకి దిగి వెళ్ళి సారీ చెప్తాను, అది నా నైజం అని అంటూ, వెరీ నైస్. అండ్ నేను కోపంలో వాళ్ళను ఒక మాట అన్నా కూడా వెంటనే రియాక్ట్ అయ్యి సారీ చెప్తాను అని అంటూ, దస్తగిరి సంధ్య థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు, ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదుల నుంచి పంపించారు, ఒకరిని బాధ పెడితే మళ్ళీ సారీ చెప్తా క్రిషి అని అంటూ. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, మంచి ప్రశ్న వేశారు క్రిష్ గారు, ఎలా ఉన్నారు, కోపం వస్తే వెంటనే రియాక్ట్ అవ్వకూడదు, అలాగే మాట పెరిగి బీపీ వచ్చే స్టేజ్కి వెళ్ళిపోతాం, తగ్గటమే మంచిది, అండ్ కొంచెం నిగ్రహించుకుంటే ఏం టెన్షన్ ఉండదు, ఎదుటి వారి తప్పు ఉన్నా కంట్రోల్లో ఉండాలి, అలా అలవాటైపోయింది అని అంటూ, ఎక్కువగా హస్బెండ్ విషయంలో అంట. అండ్ అలాగే సో హస్బెండ్కి అందరూ భయపడుతున్నారు అనమాట. అండ్ క్రిష్జీ, మా అంతటి మేము ఎవరిని బాధ పెట్టాం, ఒకవేళ మనకు తెలియకుండా మన వల్లన వాళ్ళు బాధపడుతున్నారు అని తెలిస్తే వెళ్ళి ఆ వెంటనే ఆ సిచ్యువేషన్ గురించి వివరించి మళ్ళీ అందరం ఫ్రెండ్స్ క్లోజ్ అయిపోతాం సార్, ఉన్నన్ని రోజులు అందరం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, వెరీ నైస్. హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కణి హని. అండ్ నేను ఇంతవరకు ఎవరిని బాధ పెట్టలేదు కానీ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అని అంటూ ఎన్ హిమంత్ కుమార్. అది అసలు మామూలు విషయం కాదు, మీరు ఎవరిని బాధ పెట్టలేదు అని అంటే అది అవార్డ్ ఇవ్వచ్చు మీకు. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, నేను పంపిన మొదటి ప్రశ్నకు సమాధానం పంపిస్తే చదవలేదు సార్, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఏం రాయాలో ఏం రాయకూడదు ఏం అర్థం కావడం లేదంట. నిజామాబాద్ జిల్లా నుంచి పంపించారు. సో మా సమాధానం సందర్భాన్ని బట్టే ఉంటుంది అని అంటూ ప్రీవియస్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు, చదివినట్టున్నాను మరి. మొహమ్మద్ జనీదీన్ స్నేహబాన జనీదీన్. అండ్ నేను బాధ పడితేనే పెడతాను అని అంటూ, నేను బాధ పడితేనే, ఓకే మీరు బాధపడితే అవతల వాళ్ళని బాధ పెడతారా, నాకు అర్థం లేదు. మీ పేరు కూడా పంపించి ఉంటే బాగుండేది. అండ్ 7:33:33 స్టూడియోలో టైం, మనము నా మనసును మనసేలో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గెట్ రెడీ. అంటే మీ ఫ్యామిలీ నుంచి మీరు నేర్చుకున్న ఒక గొప్ప విలువ ఏంటి?

మీ ఫ్యామిలీ నుంచి మీరు నేర్చుకున్న ఒక గొప్ప విలువ ఏంటి తెలిస్తే 0862-438-1484 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అనవసరమైన మాటలు మాట్లాడి కోపం ఫ్రస్ట్రేషన్ ఎక్కడికో దారితీస్తుంది. ఫస్ట్ ఎవరినైనా అనేటప్పుడు మనం కొంచెం ఆలోచించుకోవాలి. చిన్న చిన్న విషయాలు మా ఇంట్లో అవుతూ ఉంటాయి, ఈవినింగ్ వరకు సర్దుకుంటామని అంటూ డి బాలాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 0862-438-1484 నెంబర్పై వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:38:35 అండ్ మనము నా మనసును మనసేలో నేను అడిగిన క్వశ్చన్, మీ ఫ్యామిలీ నుంచి మీరు నేర్చుకున్న ఒక గొప్ప విలువ ఏది అని అంటే ఏం చెప్తారు? కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం నీతి నిజాయితీ తెలుసుకుని జీవించడం అని అంటూ నిజామాబాద్ జిల్లా నుంచి మొహమ్మద్ జనీద్దీన్, స్నేహభాని జనీద్దీన్, వెరీ నైస్ అండ్ నిజాయితీగా ఉండడం కానీ

నేను ఉండను అంట. మీ పేరు కూడా పంపించి ఉంటే బాగుండేది. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, నేను నేర్చుకుందేమో కానీ ఎవరికైనా క్రమశిక్షణగా ఉండమని చెప్తాను అని అంటూ, వెరీ నైస్. అండ్ ఎంత సంపాదించినా అందరితో మంచిగా ఉండడం, అందరినీ ఈక్వల్గా చూసి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం అని అంటూ, రాధా ఫ్రమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి, వెరీ నైస్. అండ్ అమూల్య, అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్, వెరీ నైస్. అలాగే సార్, మా ఇంట్లో నాకు విలువ అంటే నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు, అందుకే మా బంధుత్వం లాగానే మా కుటుంబంలో కానీ చాలా విలువ ఇస్తారు నాకు అని అంటూ, పాలెం పోలయ్య గారు, అంటే మీరు మీ ఫ్యామిలీ నుంచి ఏం నేర్చుకున్నారు అని చెప్పి క్వశ్చన్ అడిగాను అనమాట. అండ్ అలాగే మా ఫ్యామిలీ నుంచి నేను నేర్చుకున్న విలువలు, హోటల్స్ లేని పల్లెటూరులో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇంటికి తీసుకుని వచ్చి భోజనం పెట్టేవాళ్ళు మా ఫాదర్ వాళ్ళు. మేము పల్లెటూరులో ఉన్న రోజులలో అలాగే విలువలతో అందరినీ పిలిచి భోజనం పెట్టేవాళ్ళు. వెరీ నైస్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి, చాలా గొప్ప విషయం ఇది. అండ్ నా ఫ్యామిలీ నుంచి నేర్చుకున్నది హెల్పింగ్ నేచర్, చాలా హ్యాపీ అని అంటూ హిమంత్ కుమార్, వెరీ నైస్. అండ్ అలాగే నా ఫ్యామిలీ నుంచి నేను నేర్చుకుంది, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, వాటిని ఎదిరించి పోరాడి గెలిచినప్పుడే మనం జీవితంలో ముందుకు వెళ్ళడం అనేది నేర్చుకున్నాను. అలాగే నాకు ఎన్నో కష్టాలు వచ్చిన ఎదిరించి పోరాడి గెలిచాను అని అంటూ అప్పలరాజు గారు పెడన నుంచి, వెరీ నైస్. అండ్ ఫ్యామిలీ నాకు చాలా నేర్పింది, నాకు ముగ్గురు పిల్లలు, చాలా హ్యాపీగా ఉంటాను, మంచి ఫ్యామిలీ. అందులోనూ ఒడిదుడుకులు, బాధలు, సుఖాలు, విలువలు నాకు బ్యాచులర్గా ఉన్నప్పుడు ఏమీ అర్థమయ్యేది కాదు, ఆ పెద్దవాళ్ళ స్థానంలో ఇప్పుడు మేమున్నాము. కుటుంబం విలువలు ఎంత గొప్పవో చాలా నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని అంటూ దోర్నాల బాలాజీ పంపించారు, వెరీ నైస్. అండ్ హాయ్ క్రిష్జీ, మా అమ్మమ్మ వాళ్ళ నుండి అమ్మవాళ్ళు ఇంటికి ఎవరు వచ్చినా భోజనం చేయకుండా పంపించరు, అలాగే అలవాటు నాకు కూడా వచ్చింది క్రిష్జీ అని అంటూ, ఇంటికి వచ్చిన వాళ్ళకు సంతృప్తిగా భోజనం పెట్టి పంపిస్తాం, వెరీ నైస్, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అని అంటూ, మీరంతా ఎప్పుడు మీట్ అవుతామా అనిపిస్తుంది, మీ అందరూ రండి క్రిష్జీ అని అంటూ, హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కణ్ అని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ మెసేజ్కి హ్యాపీ అనిపించింది అండ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా హ్యాపీ. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కిషోర్ గారు, మరి మా కుటుంబం నుంచి నేర్చుకున్నది ఏమిటి అంటే ప్రతి వారితో మర్యాదగా ఉండాలని, రిలేటివ్స్ అవని ఫ్రెండ్స్ అవని ఎవరితో అయినా సరే వారిని సాదరంగా గౌరవించడం, వెరీ నైస్ జానకిజీ. అండ్ పెద్దవాళ్ళను గౌరవించడం అని అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారు, సూపర్. 7:41:02 స్టూడియోలో టైం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనసును మనసేలో, సో మీకు ఎవరైనా ఒక విమర్శ అనేది ఇచ్చారనుకో, విమర్శ చేశారు మిమ్మల్ని, విమర్శించారనుకోండి, దాన్ని ఎలా తీసుకుంటారు? అంటే స్పాట్లో నచ్చలేదు అంటే నేనే కరెక్ట్ అని చెప్పి వాదిస్తారా, లేదంటే వినేసి నవ్వి ఊరుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఎందుకు నన్ను ఇట్లా విమర్శించారు, నేను చేసింది తప్ప అని చెప్పి ఆలోచిస్తారా? లేకపోతే నిజంగానే స్పాట్లోనే తిట్టేస్తారా? అది రైట్ రాంగ్ పక్కన పెడితే, ఆలోచించడం పక్కన పెడితే ముందే తిట్టేస్తారా? అసలు నీకేం హక్కు ఉంది నన్ను విమర్శించడానికి అని చెప్పి, అంటే మీ మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే, మీకు ఎవరైనా ఒక విమర్శిస్తే దాన్ని ఎలా తీసుకుంటారు? 0866243814 ఈ నెంబర్పై వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. స్టూడియోలో టైం 7 గంటల 46 నిమిషాల 30 సెకండ్లు అండ్ మనం ఉన్నాం మనసును మనసేలో. నేను అడిగిన క్వశ్చన్ అంటే మీకు ఎవరైనా ఒక విమర్శ అనేది ఇస్తే ఎలా తీసుకుంటారు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారో. దురలవాట్లు లేవు. వేటపాలెం దగ్గర నుంచి, రామానగర్ నుంచి బొడ్డి బాలసుబ్రహ్మణ్యం గారు. దేవాంగ మా పెద్దవాళ్ళు మాకు అబద్ధాలు చెప్పుకోవడం అంటే వాళ్లకు నచ్చదు. అందరితోటి మంచిగా ఉండమని చెప్పారు. నాకు అబద్ధాలు చెప్పడం నచ్చదు అని అంటూ వెరీ నైస్. అండ్ నేను అసలు విమర్శలు తీసుకోనంట. ఓకే, మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, నేను కరెక్ట్గా చేసినప్పుడు ఎదుటివాళ్ళు అది తప్పు అంటే నేను ఒప్పుకోను. నేను చేసిన తప్పు అయితే వాళ్ళు చెప్తే తప్పకుండా ఒప్పుకుంటాను అంటూ వెరీ నైస్. అండ్ అని హిమంత్ కుమార్ విజయవాడ నుంచి, గట్టిగా బుద్ధి చెప్తారంట విమర్శ చేస్తే. అండ్ అలాగే నేనే కరెక్ట్ అని వాదిస్తాను, నా తప్పు లేకుండా నన్ను తిడితే వెంటనే నా తప్పు లేదని వాదిస్తాను అని అంటూ దస్తగిరి సంధ్య. అండ్ ఇరిటేట్ ఫీల్ అవుతా అక్కడ నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతా అని అంటూ రాధా గారు ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, విమర్శను ఎదుర్కోవాలంటే కాస్త కష్టమే, ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించి ఇతరుల విమర్శకు తావివ్వకుండా నా వల్ల తప్పుంటే దిద్దుకోవడానికి ట్రై చేస్తాను అని అంటూ. లేదా ఎదుటివారిని ఏమీ అనలేక కామ్గా ఉండడమే శ్రేయస్కరం అనుకుంటా క్రిష్ అని అంటూ వెరీ నైస్. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం విమర్శ వచ్చింది అని అంటే ఎక్కడ లోపం జరిగింది అని ఆలోచించడం అత్యంత అవసరమని నా అభిప్రాయం, మరి మీ అభిప్రాయం కూడా తెలియజేయగలరు అని అంటూ. ఉమ్మడి నుంచి మొమ్మ జనిదిని, స్నేహబాణ జనిదిని. సో నేను కూడా అంటే విమర్శ చేస్తే అది ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు, ఆ మ్యాటర్కి తగ్గట్టు, అది రైటా రాంగా కావాలని అంటున్నారా, లేదంటే మనల్ని క్రిటిసైజ్ చేసేటప్పుడు అంటే కావాలని టార్గెటెడ్గా అంటున్నారా, లేదంటే నిజంగానే అన్నారా అనేది మనకి స్పాట్లో అర్థమవుతుంది. దాన్ని బట్టి రియాక్ట్ అవుతాను అనమాట నేను కూడా. అంటే వాళ్ళు కావాలని అంటున్నారా, లేదా అంటే కించపరచాలని అంటున్నారా, లేదా నిజంగానే అందులో ఒక నిజం ఉందా, నిజాయితీ ఉందా, ఆ చేసే విమర్శలో నిజంగానే నిజాయితీ ఉందా, నేను చేసిన దానిలో ఏమైనా తప్పు ఉందా అనేది వెంటనే అర్థమవుతుంది కాబట్టి దాన్ని బట్టి రియాక్ట్ అవుతాను. నేను మ్యాక్సిమం ఎక్కువగా హార్డ్గా కూడా ఏం రియాక్ట్ అవును. అక్కడ నుంచి నా కోపం వస్తే నేను మాట్లాడను అనమాట. నేను చాలాసార్లు చెప్పాను, నా కోపం వస్తే ఫస్ట్ నేను కొంచెం దూరంగా ఉంటా, ఏం మాట్లాడను నేను చాలా దూరంగా ఉంటాను. అండ్ అమూల్య, ఏముంది కొంచెం సేపు ఫీల్ అవ్వడమే అంతేగా అని అంటూ. అండ్ అలాగే కానీ తప్పు ఉందని నాకు తెలిసిందనుకో, దాన్ని సరి చేసుకుంటాను, ఫాస్ట్గా తీసుకుంటాను, నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను అని అంటూ డి బాలాజీ గారు. అండ్ దీనికి ఏమైనా కారణం ఉందా ఈ ప్రశ్నలు వెనక క్రిష్ గారు అని అంటూ.

సో కానీ ఇది ప్రతి ఒక్కరికి ఇవన్నీ జరిగేటివే మీరు అడుగుతున్నారు. సో అందరికీ జరిగేవే కదా, ఇంకా అంతకన్నా రీజనింగ్ కావాలి. మనసును మనసే అంటే ఏంటి, మన మనసులోని భావాల్ని పంచుకునే షో అన్నమాట. సో ఇలాంటి భావాలు చాలా ఉంటాయి, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి, చాలా క్వశ్చన్స్ ఉంటాయి, మనం మదన పడే ఆ వేదన ఉంటుంది, వీటి నుండి పుట్టిన క్వశ్చన్సే అన్నమాట ఇవన్నీ కూడా. అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, చాలా పాజిటివ్గా తీసుకుంటాను, పెద్దగా పట్టించుకోను అన్నట్టు, వెరీ నైస్. అండ్ విమర్శలు వస్తే దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు కృషి, ఎందుకంటే మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడకూడదు. మనల్ని మనం తెలిసిన వాళ్ళు ఎవరు ఏమనరు కృషి, లైట్ తీసుకొని మన లైఫ్ మనం లీడ్ చేసుకోవడమే కరెక్ట్. మీరు బాగానే మా మనసుల్లోని ఇవన్నీ చెప్పిస్తున్నారు, మరి మీరు ఏమిటో, టైం చాలా త్వరగా అయిపోయింది, వీ ఫీల్ శాడ్ కృషి అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కణ్ హనీ. సో అంటే ఐ మీన్ ఏం ఫీల్ అవ్వద్దు, 11 o'clock వరకు ఉంటాను నేను, బట్ మాట్లాడేది మాత్రం మనం లైవ్లో, ఐ మీన్ ఈ 8 o'clock వరకు మాట్లాడతాం కాబట్టి అలా అనిపిస్తూ ఉండొచ్చు. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ అన్కండిషనల్ లవ్కి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను మనసును మనసేలో. మీ గురించి వేరే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్న సందర్భం ఏదైనా ఉందా, ఒక సిచ్యువేషన్, అంటే మీ గురించి వేరే వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అంటే మన తప్పు లేకపోయినా సరే మనం దానిలో ఇరుక్కుపోతాం అన్నమాట, స్టక్ అయిపోతాం దానిలో, దానివల్ల మన గురించి వేరే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు మనల్ని. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే గుర్తు తెచ్చుకొని 0866-2-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ నేను కరెక్ట్ అని నేను అనుకోను అని అంటూ దుర్గారావు గారు, సో మీరు కరెక్ట్ అని మీరే అనుకోరన్నమాట, అలా అయితే విమర్శలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు. ఎనీవే 7:50-35 seconds స్టూడియోలో టైం, నేను అడిగిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ ఉండండి. ఈ లవ్లీ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా మనసును మనసులో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్, అంటే మీ గురించి ఇతరులు అంటే వేరే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్న సిచ్యువేషన్ ఏమన్నా ఉందా అని అంటూ, అమూల్య ఏంటి సార్ సరిగ్గా మాట్లాడట్లేదు, కోపమా ఏంటి నా మీద అంట. అంటే మీరే అన్నారుగా కోపం ఉంటే సరిగ్గా మాట్లాడను అని. సో ఎనీవేస్, సో అలా ఏం లేదు, నేను అందరితో ఒకేలా మాట్లాడుతున్నాను, మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ అని అంటూ. సో నేనైతే మళ్ళీ సండే ఈవినింగ్ 5 o'clock వస్తాను, బట్ ఇప్పుడైతే ఉన్నాను కదా ఇంకా 11 o'clock వరకు ఉంటాను. అండ్ అలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి క్రిష్ గారు, ఒకటని చెప్పలేమన్నట్టు దస్తగిరి సంధ్య అండ్ అని హేమంత్ కుమార్, మనం తప్పు చేయం కాబట్టి అలాంటి వాళ్ళను పట్టించుకోము అని అంటూ పంపించారు. అలాగే ఏదైనా తప్పు చేస్తే తప్పుగా అనుకుంటే పర్వాలేదు, కానీ ఏ తప్పు లేకుండా తప్పుగా భావిస్తే చాలా చాలా బాధాకరం అని అంటూ పంపించారు. మహమ్మద్ జనీద్దీన్ స్నేహం మన జనీద్దీన్ పంపించారు. అలాగే కానూరు నుంచి తాతారావు గారు, నేను పనిచేసే దగ్గర డబ్బుల దగ్గర లెక్కలు తేడా రావడం వల్ల మా మేస్త్రి గారు నాతో వాదించేవాళ్ళు, తర్వాత తెలుసుకొని ఇవ్వవలసిన బ్యాలెన్స్ ఇచ్చేవాళ్ళు అంటూ. వెరీ నైస్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, ఏదైనా మనం మంచి పని చేసినప్పుడు మన గురించి అందరూ మాట్లాడుతున్నప్పుడు మన దగ్గర మనల్ని పొగిడి పక్కకి వెళ్ళి మన గురించి మాట్లాడడం అని అంటూ పంపించారనమాట. ఓకే. అండ్ ఎక్కువ ఫంక్షన్లో ఇలాంటివి మాకు జరుగుతూ ఉంటాయి, ఎంత బాగా చేసినా వంక పెట్టి వెళ్ళేవారు బంధువులు ఉన్నారు, అసలు మాకు తెలిసి బంధువులే కాదు అనిపిస్తూ ఉంటుంది, కోపం కూడా అలాగే వస్తుంటుంది అని అంటూ డి బాలాజీ గారు. సో రిలేషన్స్లో, ఐ మీన్ రిలేటివ్స్లో అలాంటి వాళ్ళు కామన్ అనమాట. అండ్ ఎం నరేష్, రోజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సార్ బాగున్నారా అని అంటూ పంపించారు మహబూబ్ నగర్ నుంచి. నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, అన్ని క్వశ్చన్స్ మనసుకు సంబంధించినవే అయినా మంచి మంచి క్వశ్చన్స్ వేశారు, మంచికి పోతే చెడు ఎదురైనట్లు. ఓకే, ఆన్సర్ మాట. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ మీ కాంప్లిమెంట్కి. అండ్ మంచికి పోతే చెడు ఎదురైనట్లు, ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే దూరం ఊర్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి పలకరిస్తే అప్పుడే తెలిసిపోయిందా అని వారు మనతో మాట్లాడడానికి ఇబ్బంది పడినప్పుడు కొంచెం బాధ కలుగుతుంది. నిజంగానే ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని మనం అంటే ఎలా వాటికి రియాక్ట్ అవ్వాలో కూడా అర్థమవుతుంది అనమాట. మనం ఒకటి అనుకుంటే అక్కడ ఇంకోటి జరుగుతుంది. అండ్ హాయ్ నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్, క్రిష్ గారు బాగున్నారా? రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ప్రోగ్రామ్ అయిపోయినట్టు ఉంది, నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేస్తామని అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే క్రిష్జీ, మనల్ని ఇంకొకళ్ళు పాయింట్అవుట్ చేసే పరిస్థితి వచ్చినా ఎదుర్కోవాలి క్రిషి, మనం ఎవరికి హాని చేయం, అలాగే మన మీద కూడా ఎవరు కామెంట్స్ చేయకుండా మన క్యారెక్టరైజేషన్ అనేది బిల్డప్ చేసుకోవాలి అని అంటూ. హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాణ్ హాని, ఇంత షార్ట్ టైంలో కూడా 5 questions వేశారు, మీకు మీరే సాటి అని అంటూ. థ్యాంక్ యూ సో మచ్. 7:57:17 స్టూడియోలో టైం, ఈ బ్యూటిఫుల్ షో మీ అందరితో చాలా బ్యూటిఫుల్గా నేను కూడా ఎంజాయ్ చేశాను విత్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అండ్ లవ్లీ సాంగ్స్తో. అండ్ ఈరోజు షో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను, మనసును మనసి ఒక లవ్లీ సాంగ్తో బై బై చెప్పేస్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్గా 8 o'clock న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం డ్యూయట్ డ్యూయట్లో, లవ్లీ డ్యూయట్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టూడియో.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. భారతదేశాన్ని అభివృద్ది దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకెళ్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధాన నిర్ణయాలతో 25 ఏళ్లలో భారత్ మరింత అభివృద్ది చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వారణాసిలో ఈరోజు నిర్వహించిన వారణాసి వాద్నగర్ సంకల్పయాత్రలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. విద్యుత్ శాఖపై ఎన్నెన్న ప్రభావం తీవ్రంగా ఉందని ఆ శాఖ మంత్రి గోటిపాటి రవికుమార్ అన్నారు. వేసవిని తలపించి ఎండల వల్ల 50 మిలియన్ యూనిట్ల మేర అదనంగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమాసియా దూరప్రాచ్య దేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన రావి రాధాకృష్ణ ఈరోజు మంగళగిరిలో అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు చెప్పారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో లక్ష్మీ గణపతి కాలనీలో 15వ ఆర్థిక సంఘం నుంచి మంజూరు చేసిన 6.88 కోట్ల రూపాయల నిధులతో చేపట్టబోయే అభివృద్ది పనులకు ఈరోజు ఆమె శంకుస్థాపన చేశారు. కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కూతురు సమీపంలో పెళ్లి బృందం బస్సును కంటైనర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో బస్సులో ఉన్న 40 మంది గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా ఉప్పాడకు చెందిన వారిని పోలీసులు తెలిపారు. వాహనానికి అతికించిన స్టిక్కర్ను మార్చకుండానే ఫాస్టాగ్కు అనుసంధానమైన బ్యాంకును మార్చుకునేందుకు వీలుగా తీసుకొచ్చిన ఫాస్టాగ్ పోర్టబిలిటీ వన్టాగ్ సేవలను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ ప్రారంభించింది. రాజమార్గ్ యాత్ర యాప్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ తరహాలోనే ఇది పనిచేస్తుందని, యాప్లోకి లాగిన్ అయ్యి వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సులువుగా పోర్టబిలిటీని పూర్తి చేయవచ్చని ఎన్హెచ్ఏఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమంలో 38వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. క్రికెట్. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 T20ల సిరీస్లో భాగంగా చివరిదైన 3వ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ఆఫ్ఘన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 2-0తో భారత్ ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:03 ఎగ్జాక్ట్గా. అండ్ ఈ టైం చెప్పాను కదా డ్యూయెట్ డ్యూయెట్లో లవ్లీ డ్యూయెట్స్ మీ అందరి కోసం ప్లే చేస్తాను. బట్ దానికన్నా ముందు మనకి ఇందాక కొన్ని ఎస్ఎంఎస్లు ఉన్నాయి. ఈరోజు మనసును మనసే సూపర్ క్రిష్ గారు అని అంటూ ఫ్రమ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే హాయ్ థ్యాంక్ యూ అని అంటూ బొడ్డు తులసిదాస్ నవీపేట నుంచి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కిషోర్ గారు ఈరోజు మనసును మనసేలో సూపర్ డూపర్ ప్రశ్నలు అడిగారు, మంచి మంచి పాటలు వినిపించారు, చాలా చాలా థ్యాంక్స్ సార్ అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమ్మ జనిదిన్ స్నేహబాణ జనిదిన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రోగ్రామ్ బహుదచ హై కృషి, ఈ ఆనందం చాలా హ్యాపీగా ఉంది అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మీ నిష్కాన్ హనీ థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే అదే హ్యాపీనెస్తో హ్యాపీగా డిన్నర్ స్టార్ట్ చేసి పెట్టుకొని ప్రశాంతంగా డ్యూయెట్ డ్యూయెట్లో లవ్లీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. వింటూ స్టడీ ఉంటూ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ క్రిష్.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సాంకేతికతను సామాన్యుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికత అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలుండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 142 పరుగులు చేసింది. వికసిత్ భారత నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్దతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సదస్సును ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ వేగంగా విస్తరిస్తోందని, దీనివల్ల ఆవిష్కరణలు, పెట్టుబడులు, ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ఓవైపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుండగా మరోవైపు అంతర్జాతీయంగా భారత్పై విశ్వాసం కూడా పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ధి రేటుని నమోదు చేసిందని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: ఇసీ సితంబర్ మే హీ భారత్ కీ క్వార్టర్లీ జీడీపీ రిపోర్ట్ ఆయి ఔర్ ఇస్ ఛాలెంజింగ్ పీరియడ్ మే భీ భారత్ నే 7.8% గ్రోత్ హాసిల్ కర్కే దిఖాయి హై ఔర్ ఇసీ దర్మియాన్ జపాన్ కీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ సోవరిన్ రేటింగ్ మే సుధార్ కియా హై, అప్గ్రేడ్ కియా హై ఔర్ యే భీ 3 దశక్ కే బాద్ కరీబ్ 35 సాల్ కే బాద్ హువా హై.
0: ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, సెమీకండక్టర్ రంగానికి అవసరమైన పునాదిని ఇప్పటివరకు ఏర్పాటు చేశామని, తదుపరి దశలో సెమికాన్ ఇండియా 2.0 ద్వారా పరిశ్రమ నిర్మాణంపై దృష్టి సారించనున్నామని తెలిపారు. సెమీకండక్టర్ అవసరాలకు సంబంధించిన వివిధ విభాగాల్లో భారత్లోనే చిప్ల రూపకల్పన చేసేలా కనీసం 200 స్టార్టప్లు, కంపెనీలకు మద్దతునివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: సెమికాన్ 2.0 will build the semiconductor industry over 6 pillars. Pillar number 1 is design. The pillar number 2 is machines and materials. Pillar 3 will be more display, memory, silicon, compound and logic fabs. Pillar 4 will be more advanced packaging units. Pillar 5 will be research and development. The pillar 6 is about talent.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థిక సాంస్కృతిక శక్తిగా శరవేగంగా ఎదుగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్ల తయారీ నుంచి కాశీ అయోధ్యల వైభవ పునరుద్ధరణ వరకు నేడు భారత్ సాంకేతికత ప్రతిభతో పాటు తన గొప్ప సాంస్కృతిక వారసత్వం పట్ల గర్వాన్ని చాటుకుంటోందన్నారు. నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానంపై కాశీలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్, పంకజ్ చౌదరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, సాంకేతికతను సామాన్య పౌరుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికతని పేర్కొన్నారు. జన్ధన్ యోజన, యూపీఐ, ఆయుష్మాన్ భారత్, 5G నెట్వర్క్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి భారత్ను వికసిత్ భారత సంకల్పం వైపు వేగంగా తీసుకువెళ్తున్నారని చెప్పారు. ఈ చర్యలన్నీ ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయని రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
3: साथियों तो उसमें लिखा जाएगा कि मोदी जी ने भारत को कैसे नक्सलवाद से मुक्ति दिलाई, कैसे मोदी जी ने जम्मू कश्मीर में धारा 370 समाप्त करके जम्मू कश्मीर को मुख्य धारा से जोड़ा है और भारत की एकता और अखंडता को उन्होंने मजबूत बनाने का काम किया है, कैसे उन्होंने करोड़ों करोड़ लोगों को गरीबी के बाहर निकाला है, कैसे संसद में महिलाओं को बराबर की भागीदारी दिलाई है, इन सब सारी चीजों की चर्चा होगी.
0: యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలుండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యూపీఐ ద్వారా వ్యక్తి నుండి వ్యక్తికి జరిగే అన్ని లావాదేవీలు

విలు ఉచితంగానే కొనసాగనున్నాయని తెలిపింది. స్నేహితులకు డబ్బు పంపడం, దుకాణాల్లో చెల్లింపులు చేయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదురహిత చెల్లింపులు జరపడం వంటి లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు విధించరని పేర్కొంది. యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందే వ్యాపారులకు కూడా ఎలాంటి అదనపు ఛార్జీలుండవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే రూపే డెబిట్ కార్డుతో అనుసంధానమైన యూపీఐ లావాదేవీలన్నీ ఉచితంగానే కొనసాగుతాయని పేర్కొన్నాయి. వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే పర్సన్ టు మర్చెంట్ యూపీఐ లావాదేవీల్లో దాదాపు 96% లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొన్నాయి. అయితే రైల్వేలు, ఇంధనం వంటి అత్యవసర రంగాల్లో 2,000 రూపాయలకు పైబడిన లావాదేవీలకు ప్రతి లావాదేవీపై 5 రూపాయల చొప్పున మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండీఆర్ విధించనున్నారని పేర్కొంది. అదేవిధంగా 2,000 రూపాయలకు పైబడిన పెద్ద వ్యాపారుల లావాదేవీలకు మాత్రం 0.4% ఎండీఆర్ వర్తిస్తుందని, ఈ అదనపు ఛార్జీలను వ్యాపారులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత 12 ఏళ్లలో దేశంలో డాప్లర్ వాతావరణ రాడార్ల సంఖ్య 14 నుంచి 51కు పెరిగిందని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఒడిశాలోని సంబల్పూర్లో 51వ అత్యాధునిక డాప్లర్ రాడార్ను ఆయన ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. మిషన్ మౌసం కింద మరో 40 రాడార్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి తెలిపారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించడం, అర్థం చేసుకోవడం, వాటికి సమర్థవంతంగా స్పందించే సామర్థ్యాన్ని దేశంలో మరింత బలోపేతం చేయాలనే ప్రభుత్వ విస్తృత ప్రయత్నాల్లో భాగంగానే ఈ విస్తరణ చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ప్రాథమిక ఉపాధ్యాయుల కోసం 6 నెలల సర్టిఫికేట్ బ్రిడ్జ్ కోర్సును కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ పట్టా కలిగి ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారి కోసం ఈ కోర్సును రూపొందించారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు సమర్థవంతంగా బోధించేందుకు అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలను ఉపాధ్యాయుల్లో పెంపొందించేలా ఈ ప్రత్యేక వృత్తిపరమైన అభివృద్ది కార్యక్రమాన్ని రూపొందించినట్లు విద్యామంత్రిత్వ శాఖ పేర్కొంది. పిల్లలే కేంద్రంగా అందరికీ అందుబాటులో ఉండేలా వారి వయోపరమైన అభివృద్దికి అనుగుణంగా బోధించే విధానాలపై ఉపాధ్యాయులకు ఈ కోర్సు సమగ్ర శిక్షణ అందించనుంది. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం నేటితో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సంప్రదాయ వృత్తుల్లో నిమగ్నమైన 18 రకాల కళాకారులు, చేతి వృత్తిదారులకు సమగ్ర సహాయం అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023లో ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. 30 లక్షల మంది లబ్దిదారుల నమోదుతో ఈ పథకం కీలక మైలురాయిని సాధించింది. సంప్రదాయ విశ్వకర్మల నైపుణ్యాలను బలోపేతం చేయడంతో పాటు వారికి సంస్థాగత సహకారం, ఆధునిక పనిముట్లు, ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ది, మార్కెట్ అనుసంధానం కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటివరకు సుమారు 24,50,000 మంది విశ్వకర్మలు ఈ పథకం కింద ప్రాథమిక నైపుణ్య శిక్షణ పొందారని కేంద్ర నైపుణ్యాభివృద్ది, పారిశ్రామికత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ జీరామ్జీ పథకంతో గ్రామాల అభివృద్దికి కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ పథకం ద్వారా అభివృద్ది చెందిన గ్రామాల నిర్మాణానికి ఎలా దోహదపడవచ్చో పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు. వీబీజీ రామ్జీ పథకంపై నిర్వహించిన జాతీయ వర్క్షాప్లో ఆయన ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడే శాశ్వత ఆస్తుల సృష్టికి ఈ పథకం దోహదపడాలన్నారు. తద్వారా గ్రామాలు స్వయం సమృద్దిగా అభివృద్ది చెందినవిగా మారేందుకు సహాయపడాలని సూచించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య చివరి T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 160 పరుగులు చేసింది, 2 వికెట్లు నష్టపోయి. భారత బ్యాట్స్మెన్లలో అభిషేక్ శర్మ సెంచరీతో రాణించగా సంజు శాంసన్ 43 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. 3 మ్యాచ్ల T20 సిరీస్లో ఇప్పటికే భారత్ 2 మ్యాచ్ల్లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. 6వ తరగతి విద్యార్థులకు తప్పనిసరి చేసిన 3 భాషల విధానాన్ని 2027 విద్యా సంవత్సరం వరకు వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈకి సుప్రీంకోర్టు సూచించింది. విద్యార్థులు కొత్త విధానానికి సులభంగా అలవాటు పడేందుకు ఈ వాయిదా ఉపయోగపడుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జయమాల్య బాగ్చీ, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అయితే ప్రస్తుతం 6వ తరగతిలో ఉన్న విద్యార్థుల్లో ఈ ఏడాదే 3 భాషలను అభ్యసించాలనుకునే వారికి ఈ అవకాశం కొనసాగించాలని సూచించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్దతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
సాంకేతికతను సామాన్యుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికతని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్

0: పేర్కొన్నారు. యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలుండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 142 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

అండ్ ఇట్స్ టైమ్ ఫర్ మధుర స్వరాలు. ఆ రోజుల్లో పాట అంటే మ్యూజిక్ మాత్రమే కాదు, ఒక చిన్న సెలబ్రేషన్, ఫ్రెండ్స్తో కలిసి వినడం, పాట వస్తే ముందు టీవీ ముందు కూర్చోవడం, ఆడియో క్యాసెట్లో ఫేవరెట్ సాంగ్స్ పెట్టుకోవడం, ఆ మెమరీస్ అన్నీ ఇప్పటికీ మనతో ఉంటూనే ఉంటాయి. ముఖ్యంగా 90స్లో వచ్చిన కొన్ని పాటలకు ఉన్న ఎనర్జీ, ఇప్పటి పాటల్లో ఎంత టెక్నాలజీ వచ్చినా సరే ఆ కాలం ఇచ్చిన ఇన్నోసెంట్ హ్యాపీనెస్ అనేది మాత్రం కొంచెం ప్రత్యేకం అని చెప్పచ్చు. మీకు కూడా ఈ పాట విన్నప్పుడు మీ చైల్డ్హుడ్ మెమరీస్, మీ స్కూల్ డేస్, మీ ఫ్రెండ్స్ లేదా ఏదైనా ఒక ప్రత్యేకమైన వ్యక్తి గుర్తొస్తే అది కోయిన్సిడెన్స్ కాదు, డెఫినెట్గా మ్యూజిక్ పవర్ అని చెప్పచ్చు. మరి ఇప్పుడు ఆ పాత జ్ఞాపకాలు తలుపు తెరిచి మనసుని కాస్త 90స్లో వదిలేసి మీకోసం నేను తీసుకొస్తాను ఈ సాంగ్. సో దిస్ ఈజ్ యువర్ రాజకీష్ విత్ ఎవర్ గ్రీన్ మెమరీస్ అండ్ ఫ్రమ్ ద సాంగ్, సారీ ఫ్రమ్ ద మూవీ ఆపద్ బాంధవుడు నుంచి ప్లే చేస్తాను. ఔరా అమ్మక్క చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందలాల. అండ్ ఈ సాంగ్ మీ అందరి కోసం. అండ్ ఈ పాట గురించి చెప్తే అంటే చాలామందికి ఫేవరెట్, అండ్ దట్ టు మా మదర్కి కూడా, అంటే మా అమ్మకి కూడా చాలా చాలా మోస్ట్ ఫేవరెట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ అని చెప్పొచ్చు అనమాట. ఎనీవే ఈ సాంగ్తో ఈరోజు మధుర స్వరాలు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:36:48. మనమున్నాం మధుర స్వరాలలో. కొన్ని పాటలు మనం కేవలం వింటాం, కానీ కొన్ని పాటలు మాత్రం మనతో పాటు జీవిస్తాయి. అలాంటి పాటే ఇప్పుడు మనం వినబోయేది. 90స్లోకి వెళ్ళిపోదామా? అప్పుడు అసలు మన దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేవు, యూట్యూబ్ లేదు, స్పాటిఫై లేదు, ఒక్క క్యాసెట్, ఒక టేప్ రికార్డర్ అంతే. ఫేవరెట్ సాంగ్ వినాలి అని అంటే రేడియో దగ్గర కూర్చొని ఎదురు చూడాలి. పాట వస్తే రికార్డ్ చేయాలని ప్రయత్నించడం, అది కూడా ఒక పెద్ద అడ్వెంచర్ అని చెప్పచ్చు అప్పట్లో. అలాంటి రోజుల్లో వచ్చిన ఎన్నో మధురమైన పాటలు ఈరోజు కూడా మన చెవుల్లో వినిపిస్తే, మన వయసు ఎంత పెరిగినా మనసు మాత్రం మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోతుంది. మర్చిపోలేని 90s మెలోడీస్ అంటే మీకు గుర్తొచ్చే మొదటి పాట ఏది? మీకు ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉంటే డెఫినెట్గా నాతో షేర్ చేయండి. బట్ అన్ని మెసేజెస్ చదువుతాను, నేనైతే పైకి చదవను, నేనైతే చదువుతాను. అండ్ నెక్స్ట్ ఇంకేముంది, ఈ పాట మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. మాటలు కాసేపు ఆపేసి మనసును మాత్రం తెరిచుంచి వాల్యూమ్ కొంచెం పెంచి ఈ పాట వింటూ 90స్లోకి వెళ్ళిపోతాను.

ఈ సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మనసిచ్చి చూడు నుంచి ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ ని పాడింది హరిహరన్, అండ్ పాటను కంపోజ్ చేసింది మెలోడీ బ్రహ్మ మణిశర్మ. మీ అందరి కోసం మధుర స్వరాలలో వింటూ స్టూడియో, నేను మీ ఆర్జే క్రిష్.

0: ప్రభావతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిస్టియన్, మనమున్నాం మధుర స్వరాలలో. కొన్ని పాటలు వింటూ ఉంటే మనసులో ఏదో తెలియని ప్రశాంతత వస్తుంది. కొన్ని పాటలు వింటే మన పాత జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కనిపిస్తాయి. చెప్పాను కదా, మ్యూజిక్కి ఆ పవర్ ఉంటుంది. అలాంటి మధురమైన పాటల్లో ఇంకొకటి పువ్వుల్లో దాగిన, ఫ్రమ్ ద మూవీ జీన్స్. ఆ రోజుల్లోని ఆ అందమైన సంగీతం మనల్ని మళ్ళీ ఆ కాలానికి తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది. అప్పట్లో పాటలంటే

కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదు, మన ప్రేమకు, మన స్నేహానికి, మన ప్రయాణాలకు, మన ఒంటరి క్షణాలకు ఒక ప్రతి ఒక్క పాట ఒక కంపానియన్ అని చెప్పచ్చు. ఇప్పుడు అదే పాట మీకు ఎక్కడైనా అనుకోకుండా వినిపిస్తే, అరెరే ఈ పాట నేను ఎప్పుడు విన్నాను అని కాదు, ఆ రోజుల్లో నేను ఎక్కడ ఉన్నాను, ఎవరితో ఉన్నాను, ఏం చేస్తున్నాను అనే జ్ఞాపకాలు డెఫినెట్గా గుర్తొస్తాయి. అండ్ ఈ సాంగ్ ఫ్రమ్ ద మూవీ జీన్స్ నుంచి ప్లే చేస్తున్నాను. దిస్ ఈజ్ యువర్ క్రిష్ విత్ ఎవర్ గ్రీన్ మెమరీస్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
5: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
6: ఏమైందమ్మా అలా ఉంటే?
5: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
6: ఆ కావాలి.
5: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
6: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:59:55. ఆపాత మధుర గీతాలు వినిపించని రాగాలేకి స్వాగతం. మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టడీ.

స్టూడియోల సమయం 11:15 ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 MHz పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.